ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 11వ రోజు క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్ట్ నెల 2వ తేదీ ఆదివారం నిలయంలో సమయం 5 గంటల 58 నిమిషాలు దాటి 34 సెకండ్లైంది. శుభోదయం.

0: तेज वर्षा की संभावना व्यक्त की गई है। इसके साथ ही ये समाचार बुलेटिन समाप्त हुआ।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:05 దాటి 35 సెకండ్లు అయింది. భక్తి సాగరంలో ఓలలాడే దైవిక మార్గం అర్చన క్షేత్రదర్శిని. బెంగళూరు నగరంలోని చరిత్రను, ఆధ్యాత్మికతను, అద్భుతమైన నిర్మాణ కళను తనలో దాచుకున్న ఓ విశిష్ట ప్రార్థనాలయం. స్కాటిష్ శైలిలో నిర్మించబడిన ఈ చర్చి నీలిరంగు గుంబుజం, ఎత్తైన స్తంభాలు, రంగురంగుల గాజు కిటికీలతో వీక్షకులను కట్టిపడేస్తోంది. దాదాపు 2 శతాబ్దాల చరిత్రకు సాక్షిగా నిలిచిన ఈ పవిత్ర స్థలం కేవలం ప్రార్థనలకే కాదు, బెంగళూరులోని వారసత్వ సంపదకు కూడా ఓ అద్భుతమైన చిహ్నంగా నిలిచిన సెయింట్ ఆండ్రూస్ చర్చి వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర, దాని ప్రత్యేక నిర్మాణం, ఇంకా ఎన్నో విశేషాలతో కూడిన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ప్రారంభిద్దాం నా నోట ఈ పూట. బెంగళూరులోని సెయింట్ ఆండ్రూస్ చర్చి గురించి తెలుసుకుందాం ఇవాల్టి అర్చన క్షేత్రదర్శినిలో. ట్యూన్ చేసుకుని ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, ఇది అర్చన సమయం.

ప్రతి నగరానికి ఓ చరిత్ర ఉంటుంది, ప్రతి చరిత్రకు ఓ గుర్తింపు ఉంటుంది. అలాంటి గుర్తింపుల్లో బెంగళూరుకు ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్న ఓ అద్భుతమైన వారసత్వ కట్టడం సెయింట్ ఆండ్రూస్ చర్చి గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాల్టి అర్చనా క్షేత్రదర్శినిలో. దీనిని చాలామంది ప్రేమగా ది రెడ్ క్రిక్ అని పిలుస్తారు. 19వ శతాబ్దంలో బ్రిటిష్ పాలనలో బెంగళూరు రెండు భాగాలుగా ఉండేది. ఒకటి పేట ప్రాంతమైతే, మరొకటి బ్రిటిష్ కంటోన్మెంట్. 19వ శతాబ్దంలో కంటోన్మెంట్ ప్రాంతంలో బ్రిటిష్ అధికారులు స్కాటిష్ సైనికులు, వ్యాపారులు, వైద్యులు, ఇంజనీర్లు ఎక్కువగా నివసించారు వారట. వారికి వారి సాంప్రదాయం ప్రకారం ప్రార్థనలు నిర్వహించడానికి ఒక స్కాటిష్ ప్రెస్బిటేరియన్ చర్చ్ అవసరమైంది. అక్కడి నుంచే సెయింట్ ఆండ్రూస్ చర్చ్ నిర్మాణం ఆలోచన మొదలైంది. ఇంకా చెప్తాను ఈ చర్చ్ గురించి. మీరు ట్యూన్ చేసుకున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం 102.8 FM. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

22న స్కాటిష్ ప్రజలు సమావేశమై చర్చి నిర్మించాలని నిర్ణయించుకున్నారట. ఈ నిర్మాణానికి ప్రధానంగా సహకరించిన వ్యక్తి సర్ జేమ్స్ హోప్ గ్రాంట్. నిధులు సమీకరించడమే కాకుండా నేటి కబ్బన్ రోడ్ వద్ద స్థలాన్ని కూడా ఏర్పాటు చేశారు వీరు. 1866 నవంబర్ 22న ప్రారంభించిన ఈ చర్చి నిర్మాణం సరిగ్గా 2 ఏళ్ల తర్వాత అంటే 1866 నిర్మాణం పూర్తయింది. సుమారు 500 మంది ఒకేసారి ప్రార్థించగలిగేలా రూపకల్పన చేయబడింది ఈ చర్చ్. బయట భాగాన్ని ఎరుపు రంగుతో అలంకరించేవారు. అందుకే ఈ చర్చ్ని ది రెడ్ క్రిక్ అని పిలవడం ప్రారంభించారట. క్రిక్ అనేది స్కాటిష్ భాషలో చర్చ్ అనే అర్థాన్ని సూచిస్తుంది. ఇంకా తెలుసుకుందాం ఈ ప్రార్థనా స్థలం గురించి. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. నేను ఆర్జే దీపిక.

సెయింట్ ఆండ్రూస్ చర్చ్ గురించి మాట్లాడుకుంటున్నాం ఇవాల్టి అర్చన క్షేత్రదర్శినిలో. సెయింట్ ఆండ్రూ ఏసుక్రీస్తు యొక్క మొదటి శిష్యులలో ఒకరు. వీరు సెయింట్ పీటర్ సోదరులు. స్కాట్లాండ్ దేశానికి పరిరక్షక పరిశుద్ధుడిగా గౌరవించబడతారు. అందుకే వారి సమాజం నిర్మించిన ఈ చర్చికి వారు పేరు పెట్టారు. ఈ చర్చ్ పూర్తిగా గోతిక్ శైలిలో నిర్మించబడింది. ఇక ఈ ప్రార్థనా స్థలం ప్రత్యేకతలు ఎర్ర ఇటుకలతో నిర్మించిన ఆకర్షణీయమైన భవనం ఇది. సుమారు 90 అడుగులు ఎత్తైన టవర్, రంగురంగుల స్టెయిన్లెస్ గ్లాస్ కిటికీలు, అందమైన టీక్ బోర్డ్ పల్టిప్, అద్భుతమైన ధ్వని ప్రతిధ్వని, సహజ కాంతి ప్రతిబింబించేలా ప్రత్యేక రూపకల్పన. బెంగళూరులోని స్టెయింట్ కాలేజ్ భవనంతో ఈ చర్చికి శిల్పకళాపరంగా కొన్ని పోలికలు ఉంటాయి అంటారు దీన్ని వీక్షించిన వారు. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం ఈ భక్తి గీతాల తర్వాత. ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. ఇది అర్చన సమయం.

6:51 దాటి 52 సెకండ్లైంది నిలయంలో. బెంగళూరులోని సెయింట్ ఆండ్రూస్ చర్చి గురించి తెలుసుకుంటున్నాం ఇవాళ అర్చన క్షేత్ర దర్శనిలో. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా పరిధిలో వచ్చిందట. ఈ చర్చ్కి దాదాపు 160 సంవత్సరాల చరిత్ర ఉంది. బెంగళూరు కంటోన్మెంట్ ప్రాంతంలోని ప్రముఖ వారసత్వ కట్టడాల్లో ఇది గొప్పది అని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు స్కాటర్డ్ సైనికులు తమ సాంప్రదాయ దుస్తులైన కిల్స్ ధరించి బ్యాక్ పెప్స్ సంగీతంతో చర్చికొచ్చేవారట. ప్రవేశద్వారం వద్ద ఆయుధాలు ఉంచి తర్వాత ప్రార్థనకు హాజరయ్యేవారట. నేటికి కూడా ఈ చర్చి నగరంలోని చారిత్రక, ఆధ్యాత్మిక, ఇంకా వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది అంటే ఆశ్చర్యం లేదు. మొదట్లో ప్రధానంగా స్కాటిడ్ సమాజం కోసం నిర్మించిన ఈ చర్చి కాలక్రమేణా అందరికీ అందుబాటులో ఉండి 1965లో కన్నడ భాషలో ప్రార్థనలు మొదలుపెట్టారట. దాంతో స్థానిక ప్రజల భాగస్వామ్యం మరింత పెరిగింది. ఈ చర్చిలో అత్యంత అందమైన ఆకర్షణ ఆల్టర్ వెనుక ఉన్న 25 అడుగుల ఎత్తున స్టెయిన్ గ్లాస్ విండో. 1897లో రాణి విక్టోరియా డైమండ్ జూబ్లీ సందర్భంగా స్కాటిష్ కళాకారుడు అలెక్స్ బ్యాలెంటిన్ రూపొందించిన ఈ గాజు చిత్రంలో అబ్రహీం, దావీదు, ఇంకా ఏస్తుక్రీస్తు చిత్రాలు, మరెన్నో చిత్రాలు అద్భుతంగా అలంకరించబడ్డాయట. మరి ఇంతటి అద్భుతమైన ప్రార్థనా స్థలాన్ని వీలు కుదిరినప్పుడు మీరు కూడా దర్శించండి. మరి ఇది ఇవాల్టి అర్చన క్షేత్రదర్శిని. బౌ టు జీసస్. గాడ్ బ్లెస్ ఆల్. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.
1: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హై AISSMS పుణె, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
0: ఈరోజు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో క్యాన్సర్ టీకా ఈ అంశం గురించి డాక్టర్ కృపా బజాజ్ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. మా శ్రోతలందరికీ హ్యాపీ ఫ్రెండ్స్.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్ లో టైం 7:05 కు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నషా ముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 199,000 కోట్ల రూపాయలు విడుదల చేసింది.

0: టేబుల్ క్రీడల్లో 13 బంగారు పతకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ను ప్రారంభిస్తారు. ఈ ప్రారంభోత్సవం మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జనభాగీదారీ ప్రచారానికి నంది పలుకుతుంది. దేశవ్యాప్తంగా 10,000కు పైగా ప్రాంతాల నుంచి యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. మై భారత్ వాలంటీర్లు, మై భారత్ నేషనల్ సర్వీస్ స్కీమ్ వాలంటీర్లు, యువజన క్లబ్లు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ఎన్జీఓలు, కార్మిక సంఘాల యువజన విభాగాలు, 125కు పైగా భాగస్వామ్య ఆధ్యాత్మిక సంస్థలు కూడా వర్చువల్ పద్ధతిలో ఈ కార్యక్రమంలో కలుస్తాయి. ఈ ప్రచారంలో భాగంగా డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారు. క్రీడల ఈవెంట్లు, వాకథాన్లు, మెడిటేషన్ సదస్సులు, సాంస్కృతిక కార్యక్రమాలు, అవగాహన ప్రచారాలు, నుక్కడ్ నాటకాలు, చర్చా వేదికలు, కళా పోటీలు, సామాజిక భాగస్వామ్య కార్యక్రమాలు నిర్వహిస్తారు. మాదక ద్రవ్యాల బారిన పడకుండా యువతను దూరంగా ఉంచేందుకు, సానుకూలమైన సామాజిక మార్పుగా రాయబారులుగా మారేందుకు వారిని ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న మైసూరులో స్వామి వివేకానంద కల్చరల్ యూత్ సెంటర్ వివేక్ స్మారకాన్ని ప్రారంభించారు. 1892లో స్వామి వివేకానంద మైసూరు చారిత్రక సందర్శన జ్ఞాపకార్థంగా ఈ స్మారకాన్ని నిర్మించారు. ఆ సమయంలో ఆయన మైసూర్ దివాన్ సర్ కే శేషాద్రి అయ్యర్ను కలుసుకున్నారు. షికాగోలో జరిగిన సర్వమత సమ్మేళనంలో పాల్గొనడానికి అమెరికా ప్రయాణానికి మైసూర్ మహారాజా శ్రీ చామరాజేంద్ర వడియార్ నుండి వివేకానంద ఆర్థిక సహాయం పొందారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, స్వామి వివేకానంద నిజమైన భారత్ ఆత్మను ప్రతిబింబించారని, దేశ యువత ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తుందని చెప్పారు.
1: స్వామి వివేకానంద యువాఓ కి శిక్షా కో రాష్ట్ర నిర్మాణ కా మజబూత్ ఆధార్ మాన్తే థే. ఉన్హోనే స్వయమే దేఖా థా कि कैसे दुनिया के देश अपने युवाओं को शिक्षित बना रहे हैं. भारत के युवा ने एक लंबी यात्रा तय की है. आज वो युवा दुनिया के विकास को गति दे रहा है.
0: उज़्बेकिस्तान विदेश संघ मंत्री सैदो बख्तियार ओदिलोविच इवेंटिंची 4వ తేదీ వరకు మన దేశంలో అధికార పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఒదిలోవిచ్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును మర్యాదపూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ఒదిలోవిచ్ సమావేశమవుతారు. ఢిల్లీలో జరగనున్న ఒక వాణిజ్య వేదికలో కూడా పాల్గొంటారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన ఈ పరీక్ష జరుగుతుంది. ఈ సమావేశంలో నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అండ్ మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణలో పాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు పాల్గొన్నారు. పరీక్షలకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యార్థం తీసుకుంటున్న చర్యలు, భద్రతా విధానం, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధారిత చర్యల గురించి మంత్రికి సమావేశంలో వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని, కేవలం ఎన్బీఈఎంఎస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు సురక్షితమైన ఎన్క్రిప్ట్ చేసిన సమయపాలనతో కూడిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రం ఎంపిక చేస్తారని, షెడ్యూల్ చేసిన సమయం వరకు దాని గోప్యత కాపాడడానికి బహుళ స్థాయిలో సాంకేతిక కార్యాచరణ రక్షణలున్నాయని నడ్డా తెలియజేశారు. 2026 నీట్ పీజీ కోసం 273,183 మంది అభ్యర్థులు తమ పేర్లు నమోదు చేసుకోగా, ఇది గత సంవత్సరంతో పోలిస్తే 12.5% పైగా పెరుగుదల సూచిస్తోందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పరీక్షను 340 నగరాల్లో 1300కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో నిర్వహిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఆగస్టు 10వ తేదీన జరగవలసిన సాధారణ నెలవారీ బదిలీతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం 1,09,019 కోట్ల రూపాయలను నిన్న విడుదల చేసింది. రాష్ట్రాలు మూలధన అభివృద్ధి వ్యయాలను వేగవంతం చేసేందుకు మరింత వెసులుబాటు కల్పించడమే

0: అదనపు వాయిదా ఉద్దేశమని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఉత్తరప్రదేశ్కు 19,208 కోట్ల రూపాయలతో అత్యధిక వాటా విడుదల చేయగా, తర్వాత స్థానాల్లో బీహార్ 10,845 కోట్ల రూపాయలు, మధ్యప్రదేశ్ 8,010 కోట్ల రూపాయలు అందుకున్నాయి. పశ్చిమ బెంగాల్కు 7,866 కోట్ల రూపాయలు, మహారాష్ట్రకు 7,022 కోట్ల రూపాయలు విడుదల చేశారు. చిన్న రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా తమ వాటాలు అందుకున్నాయి. లోక్మాన్య బాలగంగాధర్ తిలక్ 106వ వర్ధంతి సందర్భంగా పుణెలో నిర్వహించిన కార్యక్రమంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్కు 2026 సంవత్సరం లోక్మాన్య తిలక్ జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. తిలక్ స్మారక్ ట్రస్ట్ ద్వారా ఏర్పాటు చేసిన ఈ అవార్డును కేంద్ర హోంమంత్రి అమిత్ షా అజిత్ దోవల్కు అందజేశారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, భారత జాతీయ భద్రతను బలోపేతం చేయడంలో అజిత్ దోవల్ విశేషమైన కృషి చేశారని, నరేంద్ర మోదీ నాయకత్వంలో అనేక కీలకమైన జాతీయ భద్రతా నిర్ణయాలను అమలు చేయడంలో దోవల్ కీలక పాత్ర పోషించారని, దేశానికి ఆయన అందించిన అసాధారణ సేవల గుర్తింపుగా ఈ పురస్కారం లభించిందని చెప్పారు.
1: భారత్ కి సేనకు ఆధునిక్ బనానా, సమసామయిక్ పరివర్తన్ కర్నా, సేనా కే అందర్ టెక్నోలోజీ ఔర్ వీరతా దోనో కా ఏక్ అద్భుత్ ఫైన్ ట్యూనింగ్ కర్నా, కై ప్రకార్ కే బడే ఫైసలే अजीत जी के कार्यकाल में नरेंद्र मोदी जी ने लिए हैं, और नरेंद्र मोदी जी के फैसलों के पीछे दोवल जी का बहुत लंबा अनुभव सिद्ध.
0: ఈ సత్కారాన్ని స్వీకరించిన అజిత్ దోవల్ మాట్లాడుతూ, స్వేచ్ఛ అనేది కేవలం ఇష్టానుసారం ప్రవర్తించే స్వాతంత్రం మాత్రమే కాదని, జాతీయ ప్రయోజనాలకే అన్నిటికంటే మొదటి స్థానం ఇచ్చే బాధ్యత అని పేర్కొన్నారు. ఇరాన్పై సైనిక చర్యను తీవ్రతరం చేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించారు. అమెరికా నౌకలపై దాడులు ఆపేసి చర్చలకు తిరిగి వచ్చే వరకు అమెరికా దాడులు కొనసాగుతాయని హెచ్చరించారు. పశ్చిమాసియాలో పరిస్థితి మరింత దిగజారితే అక్కడి నుంచి వెళ్లిపోవడానికి సిద్దంగా ఉండాలని అమెరికా విదేశాంగ శాఖ తన పౌరులకు కొత్త భద్రతా సూచిక జారీ చేసింది. అమెరికా మద్దతున్న కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్దమని హమాస్ ప్రకటించినప్పటికీ, ఇజ్రాయెల్ దాడులు కొనసాగించడంతో ఈ ఉద్రిక్తతలు లెబనాన్కు కూడా పాకాయి. మరోవైపు తనపై దాడి జరిగితే పశ్చిమాసియాలోని కీలక ఇజ్రాయెల్ మౌలిక సదుపాయాలపైన, అమెరికా ఇంధన సౌకర్యాలపైన దాడులు చేయడానికి సిద్దంగా ఉన్నట్లు ఇరాన్ హెచ్చరించింది. పెరూలో నాజ్కా నగరం సమీపంలో ఒక పర్యాటక విమానం పొలాల్లో కూలిపోవడంతో 13 మంది మరణించారు. పెరూ ప్రాచీన తెగలు శతాబ్దాల క్రితం ఎడారిలో చెక్కిన పురాతన జియోగ్లిఫ్స్ అయిన ప్రసిద్ధ నాజ్కా లైన్స్ను వీక్షించేందుకు టూరిస్టులను తీసుకువెడుతున్న విమానం కూలినట్లు నాజ్కా మున్సిపల్ ప్రభుత్వం తెలియజేసింది. గ్లాస్గోలో జరుగుతున్న 2026 కామన్వెల్త్ క్రీడల 10వ రోజున 4 విభాగాల్లో 16 పతకాలు సాధించడం ద్వారా భారత్ పతకాల పట్టికలో 4వ స్థానానికి చేరుకుంది. మొత్తం పతకాల సంఖ్య 39కి చేరింది. అందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలున్నాయి. బాక్సింగ్ జట్టు 10 పతకాలతో అగ్రగామిగా నిలిచింది. పురుషుల పారాషాట్ పోట్ పురుషుల ట్రిపుల్ జంప్లో 2 పతకాలు, జూడో అథ్లెటిక్స్లో 1 చొప్పున భారత అథ్లెట్లు సాధించారు. కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ బాక్సర్లు చారిత్రాత్మకంగా ఒకే ఎడిషన్లో ఏ దేశం సాధించని విధంగా అపూర్వమైన 7 స్వర్ణ పతకాలతో పాటు 3 రజత పతకాలను కూడా కైవసం చేసుకున్నారు. ప్రీతి పవార్, జాస్మిన్ లంబోరియా, సాక్షి చౌదరి, ప్రియా ఖంగా, సరుంధతి చౌదరి, సచిన్ శివాచ్, అంకుష్ పంగల్ స్వర్ణ పతకాలను సాధించారు. విశేషాలు మరొకసారి. నషాముక్త్ భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభిస్తారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వాలకు పన్నుల బదిలీలో అదనపు వాయిదా కింద కేంద్ర ప్రభుత్వం నిన్న 1,09,019 కోట్ల రూపాయలు విడుదల చేసింది. గ్లాస్గో కామన్వెల్త్ క్రీడల్లో 13 బంగారు పతకాలతో భారత్ 4వ స్థానానికి చేరుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 20 సెకండ్లైంది. ఇప్పుడు విందాం ఆరోగ్య జీవనం. ఈనాటి కార్యక్రమంలో క్యాన్సర్ టీకా ఈ అంశం గురించి డాక్టర్ కృపా బజాజ్ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. క్యాన్సర్ వ్యాధిలో వ్యాక్సిన్స్ ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ కృపా బజాజ్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ గారు.
1: నమస్తే అండి.
0: మనం పోలియో వ్యాక్సిన్ అని, హెపటైటిస్ వ్యాక్సిన్ అని రకరకాల వ్యాక్సిన్స్ సమాజంలో ఆ వ్యాధిని బారిన పడకుండా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఒక మహమ్మారిగా మారిన క్యాన్సర్ పట్ల కూడా ఏదైనా వ్యాక్సిన్స్ రావడం జరిగిందా? అలాంటిది వస్తే ఏ రకమైన వ్యక్తులకు అది ఇవ్వడానికి వీలవుతుంది అంటారు?
1: సో క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్స్ అంటే అది ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేయడానికి మాత్రమే ఉన్నాయండి. ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే క్యాన్సర్స్ని అరికట్టడానికి చేసే వ్యాక్సిన్స్ అండి అవి. ముఖ్యంగా గర్భసంచికి సంబంధించింది, ఇప్పుడు వినుంటారు మీరు రీసెంట్గా బడ్జెట్లో కూడా అలొకేట్ చేశారు వ్యాక్సిన్స్కి మనం ప్రొవైడ్ చేయాలి సపోర్ట్ అని. సో మనకి ఇండియాలో కామన్గా ఉండే వ్యాక్సిన్ సర్వీక్స్ క్యాన్సర్ అండి. సర్వికల్ క్యాన్సర్ ఇస్ వెరీ కామన్ క్యాన్సర్ ఇండియాలో. మామూలుగా ఫారెన్లో ఉంటే అసలు ఎవరికి రాదు, చాలా తక్కువ, అతి తక్కువ మందికి ఉంటుంది. బట్ మన కంట్రీలో, మన దేశంలో సర్వీక్స్ క్యాన్సర్ అనేది చాలా కామన్గా చూస్తాం కాబట్టి దాన్ని, అది మామూలుగా 80% మందికి వచ్చేదండి. దానికి రీజన్ ఇన్ఫెక్షన్ అండి. హ్యూమన్ ప్యాపిల్లోమా వైరస్ అనే ఇన్ఫెక్షన్ వల్ల 80-85% మందికి వస్తుందండి. అది దాన్ని అరికట్టడానికి మనం వ్యాక్సిన్స్ ఇంట్రడ్యూస్ చేసాం యాక్చువల్లీ. సో మామూలుగా పూర్వకాలంలో మామూలుగా మైలు వెళ్ళినప్పుడు మామూలుగా ఈ మామూలు బట్టలు యూజ్ చేయటం కానీ, అంత హైజీన్ యూజ్ చేయకపోవటం కానీ, లేకపోతే అండర్వేర్ యూజ్ చేయకపోవటం కానీ, ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం అట్లా చేయటం కానీ, అట్లా అంతా ఉండటం వల్ల ఇన్ఫెక్షన్ ఎక్వైర్ చేయటం, అంటే ఈజీగా ఇన్ఫెక్షన్ రావడం జరిగిందండి. అదే ఇన్ఫెక్షన్ ఎక్కువ కాలం ఉంటే ఏమవుతుందంటే ఆ కణాన్ని క్యాన్సర్ కణంగా వృద్ధి చెందే అవకాశం ఉంటుందన్నమాట. ఇన్ఫ్లమేషన్ అంటాం. కొంతమందికి వచ్చిపోతూ ఉంది, నాకేంటో ఇన్ఫెక్షన్ వస్తూ ఉంది, మండుతూ ఉంది, అట్లా ఎక్కువ తెల్లబట్ట వస్తూ ఉందని చెప్పి చెప్తూ ఉంటారు. అది ఎందుకంటే ఒక ఇన్ఫెక్షన్, ఆ ఇన్ఫెక్షన్ అంతే కంటిన్యూస్గా ఉంటే బాడీలో ఎక్కడైనా సరే ఇన్ఫెక్షన్ కంటిన్యూస్గా ఉంటే దానివల్ల కణాల్లో క్యాన్సర్ కణాలుగా మారే అవకాశం ఉంటుందండి. సో ముఖ్యంగా మన కంట్రీలో ఇది చాలా పెద్ద సమస్యలా ఉంది కాబట్టి ఎపిడెమిక్ అన్నారన్నమాట. క్యాన్సర్ ఎపిడెమిక్ ఇన్ ఇండియా అని అన్నారు. ఎపిడెమిక్ అంటే బాగా ప్రబలంగా ఉంది వ్యాధి అని. ఆ మహమ్మారిని అరికట్టడానికి వ్యాక్సిన్స్ ఇంట్రడ్యూస్ చేశారండి. 9 ఏళ్ళు దాటిన ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా, పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకెళ్ళండి. 9 నుంచి 26 సంవత్సరాల వరకు ఈ వ్యాక్సిన్ తీసుకుంటే దాని యొక్క బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది. 9 నుంచి 14 సంవత్సరాల లోపల తీసుకుంటే చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అంటే మనకి ఇన్ఫెక్షన్ రాకముందరే దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తే వ్యాక్సిన్ అనేది ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ ఎక్వైరైనా వ్యాక్సిన్ తీసుకుంటే కనుక అది అంత ఎక్కువ సేపు ఉండకుండా మన బాడీలో ఇమ్యూనిటీని ఇంక్రీజ్ చేసి దాన్ని చంపడానికి, కొంచెం అరికట్టడానికి అవకాశం ఉంటుంది. సో 9 నుంచి 14 ఐడియల్ పీరియడ్ అండి వ్యాక్సిన్ తీసుకోవడానికి. లేదు 14 సంవత్సరాల లోపల అవ్వలేదు అంటే కనుక కనీసం 26 సంవత్సరాల లోపల తీసుకుంటే మంచిదని మేము సజెస్ట్ చేస్తాం. అది ఆడవాళ్ళకి కానీ మగవాళ్ళకి కానీ 9 నుంచి 14 ఏళ్ల లోపలైతే కనుక దాని యొక్క బెనిఫిట్ చాలా ఎక్కువ ఉంటుంది.
0: అంటే సర్వైకల్ క్యాన్సర్ మీరు మగవాళ్ళలో అన్నారు, అది ఏ రకంగా?
1: మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఇద్దరు కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ ఉంటాయండి. మామూలుగా నోరుకి సంబంధించింది, కొంతమంది అంటారు మాకు నాకేమీ అలవాట్లేదు కానీ క్యాన్సర్ వచ్చింది, నోటికి సంబంధించింది, టంగ్ క్యాన్సర్ వచ్చింది, లేకపోతే ఇంకో క్యాన్సర్ వచ్చింది చెప్పి చెప్తూ ఉంటారు. అది మోస్ట్లీ ఏంటంటే అండి, దానివల్ల అది ఒక ఇన్ఫెక్షన్ కంటిన్యూస్గా ఉండటం వల్ల మాత్రమే వస్తుంది అది కూడా. సో ఆ ఇన్ఫెక్షన్ కూడా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అంటామండి దాన్ని. సో అది కూడా మనం ఇచ్చే వ్యాక్సిన్ వల్ల మగవాళ్ళకి హెడ్ అండ్ నెక్ క్యాన్సర్, పెనిస్ క్యాన్సర్ అంటే ఆ జెనిటల్ ఏరియాస్ దగ్గర ఉన్న క్యాన్సర్స్ కూడా అరికట్టబడుతుంది. మామూలుగా పులిపురిలాగా వాట్స్ అంటాం అనమాట, ఆ వాట్స్ నుంచే క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి కూడా ఆ వాట్స్ నుంచి కూడా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. కాబట్టి మగవాళ్ళలో అయితే ఆ కింద జెనిటల్ ఏరియాస్ దగ్గర వచ్చే క్యాన్సర్ కానీ, లేకపోతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కానీ కొంతవరకు అరికట్టే అవకాశం ఉంటుంది. ఆడవాళ్ళలో హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ కన్నా సర్వీక్స్ క్యాన్సర్ చాలా ఎక్కువ అండి. అంటే ఇన్ఫెక్షన్ వల్ల హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ రావడం కానీ, జెనిటల్ క్యాన్సర్ రావడం కానీ 10-20% మాత్రమే ఉంటుంది. కానీ గర్భసంచి సర్వైకల్ క్యాన్సర్ వచ్చిన క్యాన్సర్ మాత్రం 85% మందికి దానివల్ల వస్తుంది. అది మన కంట్రీలో మహమ్మారిలా ఉంది కాబట్టి దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇచ్చే వ్యాక్సిన్ వల్ల గర్భసంచే కాకుండా హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే చెవు, ముక్కు, గొంతు, నోరుకి సంబంధించిన క్యాన్సర్స్ కూడా అరికట్టబడతాయి. ఏవైతే ఇన్ఫెక్షన్ వల్ల వస్తే ఆ క్యాన్సర్ గురించి మాట్లాడుతున్నాను. అవి ఇంకా మగవాళ్ళు పెనిస్ క్యాన్సర్స్, ఆ చిన్న చిన్న క్యాన్సర్స్ కూడా అరికట్టబడతాయి అన్నమాట. సో అందుకనే మగవాళ్ళకి ఆడవాళ్ళ ఇద్దరికి 9 నుంచి 14 ఏళ్ల లోపల వేసుకోమని స్ట్రెస్ చేస్తాం. 14 ఏళ్ళు దాటిన తర్వాత మగవాళ్ళకి అంత బెనిఫిట్ ఉండదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఎక్స్పోజ్ అయిపోయి ఉంటారు కాబట్టి. ఆడవాళ్ళకి మాత్రం 26 ఏళ్ళ వరకు తీసుకుంటే కూడా కొంత బెనిఫిట్ ఉందని స్టడీస్ చెప్తా ఉన్నాయి కాబట్టి మీ స్ట్రెస్ లెక్స్ 26 ఏళ్ళకు తీసుకోండి మీరు మంచిది అని చెప్పి చెప్తాం అన్నమాట.
0: ఈ వ్యాక్సిన్ రెండింటికి ఒకటేనంటారా డాక్టర్?
1: రెండింటికి ఒకటే అండి. దానిలో వేరియంట్స్ ఉంటాయండి. మామూలుగా 4 వ్యాక్సిన్స్,

0: నాలుగు వైరస్లు ఉన్న వ్యాక్సిన్, తొమ్మిది వైరస్లు ఉన్న వ్యాక్సిన్ అట్లా ఉంటుందండి. గార్డాసిల్ 9 అని ఉంటుంది, అన్నిటికన్నా అడ్వాన్స్డ్ అనమాట. ఇంకోటి క్వార్టర్ వ్యాలెంట్ వ్యాక్సిన్స్ ఉంటుంది. క్వార్టర్ వ్యాలెంట్ వ్యాక్సిన్స్ అయితే మాత్రం ఇండియన్ కంపెనీలు కూడా వచ్చేసాయండి, చాలా తక్కువ చౌకగా వచ్చేస్తుంది అనమాట. మీరు 2000కి వేసుకోవచ్చు అవి. అలాగంటే ఫారెన్ది బెస్ట్ కావాలి అంటే గార్డాసిల్ 9 అనేది చాలా ఎక్కువ వైరస్లు కవర్ అయిన వ్యాక్సిన్ అండి. అది అది మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి చాలా బెనిఫిషియల్గా ఉంటుందన్నమాట. అది కొంచెం ఖరీదైనది, ఒక వ్యాక్సిన్ దాదాపుగా 12,000 అవుతుంది అది.
1: అంటే ఏ రకమైన లక్షణాలు పొడసూపకపోయినప్పటికీ కూడా ఈ

0: రావడం అలాంటివి గమనిస్తూ ఉంటాం కదా. ఈ వ్యాక్సిన్ ఇచ్చినప్పుడు కూడా ఏదైనా ఆరోగ్య సమస్య తాత్కాలికంగా వచ్చే అవకాశం ఉందంటారా?
1: ఈ సర్విక్స్ క్యాన్సర్కి కానీ లేకపోతే హెడ్ అండ్ నెక్ హ్యూమన్ పేపర్లో వైరస్ వల్ల మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. అసలు మామూలుగా మనం చిన్నపిల్లలకి టీకా వేయగానే ఆ రోజు జ్వరం వస్తుందని డాక్టర్ చెప్తారు, నిద్రపోవడం చెప్పి చెప్తారు, రెస్ట్లెస్ అవుతారని చెప్తారు, కానీ ఈ హెచ్పీవీ వ్యాక్సిన్కి సంబంధించింది మాత్రం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి.
0: ఈ టీకా అడ్మినిస్టర్ చేసే అంటే ఇచ్చే విధానం ఎలా ఉంటుందంటే
1: చర్మం కింద ఇస్తారండి, యూజువల్లీ
0: సబ్క్యూటేనియస్
1: గా ఇస్తారండి.
0: అంటే ఒక ఇన్సులిన్ ఇంజెక్షన్ ఇచ్చే విధానంగా
1: అట్లానే ఇస్తారు.
0: డాక్టర్ గారు, ఇలా మీరు చెప్పినట్టుగా హెడ్ అండ్ నెక్ సంబంధించిన క్యాన్సర్స్ కానీ అలాగే సర్వైకల్ క్యాన్సర్స్ కానీ ఆడవాళ్ళల్లో మగవాళ్ళల్లో వచ్చే క్యాన్సర్స్ని నివారించడానికి అలాంటివి రాకుండా చూసుకోవడానికి వ్యాక్సిన్ ఉపయోగపడుతుందంటారు. ఇవి కాకుండా ఇంకేమైనా క్యాన్సర్స్ ఉన్నాయంటే శరీరంలో రకరకాల భాగాలకు క్యాన్సర్స్ వస్తున్నాయి కదా, ఇంకేమైనా ఉన్నాయండి?
1: ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేది ఇంకొకటి అండి, లివర్కి సంబంధించిన క్యాన్సర్ కూడా మనకి ఇన్ఫెక్షన్ వల్లే వస్తుందండి. దాన్ని హెపటైటిస్ అంటాం, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అనే ఇన్ఫెక్షన్ వల్ల ప్రెవలెంట్గా అంతే కంటిన్యూస్గా ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ అవ్వకుండా ఉంటే కనుక అది మళ్ళీ లివర్లో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మన కంట్రీలో లివర్ క్యాన్సర్స్ మామూలుగా అంత ముందర కన్నా కూడా ఇప్పుడు చాలా ఇంక్రీజ్ అయిందండి, చాలా ఇంక్రీజ్ అయింది. దానిలో ఒకటి మనకి ఆ జనరేషన్లో వాళ్ళు అంటే ఇప్పుడు 60s 70s ఉన్న వాళ్ళు అంతకుముందు వాళ్ళు సిరంజిలు యూజ్ చేసేటప్పుడు వాళ్ళు బాయిల్ చేసుకునే పద్ధతి కానీ లేకపోతే వేరే సిరంజి వాడటం కానీ యూజ్ చేయలేదు. అందరూ ఒకేసారి లైన్ గా అదే సిరంజి 10 మంది వాడేవాళ్ళు.
0: అందులో వేడి నీళ్లు ముంచి రెండు సార్లు బయటికి కొట్టి అంతే పొడిచేవాళ్ళు.
1: కరెక్ట్ అండి. సో దానివల్ల ఇన్ఫెక్షన్ ఒకరి ఇన్ఫెక్షన్ ఒకరికి రావటం జరగటం వల్ల హెపటైటిస్ బి గానీ హెపటైటిస్ సి గానీ ఆ జనరేషన్లో చాలా ఎక్కువ ఉందండి. దానివల్ల క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి చాలా. సో దాన్ని మన జనరేషన్ వాళ్ళు జాగ్రత్త పడాలంటే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో హెపటైటిస్ బి వ్యాక్సిన్ అందరూ తీసుకుంటారు. హెపటైటిస్ సికి వ్యాక్సిన్ అంటూ ఏమీ లేదు, కానీ మామూలుగా హెపటైటిస్ సి వచ్చే విధానం నేను మీకు చెప్పినట్టు ఒకరు ఇంజెక్షన్ ఒకరు వాడటం వాటి వల్ల ఉంటుంది కాబట్టి అది జాగ్రత్త పడమని చెప్పి చెప్తాము. బ్లడ్ ప్రొడక్ట్స్ కాంటాక్ట్ కానీ ఎలా పడితే అలా బ్లడ్ ఎక్కించుకోవడం, ఎక్కడ పడితే అక్కడ ఎక్కించుకోవడం చేయకూడదు. సో ఈ ప్రొటెక్షన్ తీసుకుంటే మనకి సరిపోతుంది.
0: ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి ఏదైనా ముందస్తు డయాగ్నోస్టిక్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా? తమరు కొంతమంది అంటున్నారు జీన్ థెరపీ కోసం కానీ జన్యుపరంగా వీళ్ళ వంశంలో క్యాన్సర్ ప్రకటితమయ్యే అవకాశం ఉంది అని అలాంటి పరీక్షలు ఏమైనా చేయించుకోవాల్సిన అవసరం ఉందంటారా?
1: వ్యాక్సిన్ చేసుకోవడానికి ఎటువంటి పరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదండి. జస్ట్ మీరు అట్లా స్కెడ్యూల్ చెప్పిన ప్రకారం డాక్టర్ చెప్పిన విధంగా చేసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఇంట్లో జన్యుపరమైన సమస్యలు ఉన్నా లేకపోతే లేకపోయినా దీనికి వాటికి సంబంధం లేదు. ఇది కామన్ పర్సన్ అంటే మన ఇండియాలో ఇన్ఫెక్షన్ రేట్ చాలా ఎక్కువ కాబట్టి మనం తీసుకుంటున్న జాగ్రత్త. ఎట్లయితే కరోనాకి తీసుకున్నామో ఇది కూడా తీసుకుంటే ఈ ఇన్ఫెక్షన్ మన కంట్రీలో ఎక్కువ ఉంది కాబట్టి దానివల్ల వచ్చే క్యాన్సర్స్ని ఎట్లా అరికట్టచ్చో జాగ్రత్త తీసుకుంటున్నాం అంతే తప్పితే ఇది చేసుకోవచ్చా చేసుకోకూడదు అనడానికి అసలు ఎటువంటి టెస్ట్లు లేవండి.
0: ఈ వ్యాక్సిన్ ఇంజెక్షన్ రూపంలో తీసుకుంటాం కదా డాక్టర్ గారు, ఎన్నిసార్లు తీసుకోవాల్సి వస్తుంది? ఒక ఒక ఇంజెక్షన్తో సరిపోతుందా?
1: స్కెడ్యూల్ ఉంటుందండి. నిందని చెప్పి 9 నుంచి 14 ఏళ్ళ వాళ్ళకైతే 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది టీకా. 14 ఏళ్ళు దాటితే మాత్రం 3 సార్లు తీసుకోవాల్సి ఉంటుందండి. అది ఆ స్కెడ్యూల్ మేము పాప వయసు ప్రకారంగా డిసైడ్ చేస్తాం, అయినా బాబు వయసు ప్రకారంగా డిసైడ్ చేస్తాం. మొదటిసారి తర్వాత 4వ నెల తీసుకోమని చెప్పి చెప్తాం 9 నుంచి 14 ఏళ్ళ వాళ్ళైతే. 14 ఏళ్ళు దాటిన వాళ్ళైతే మాత్రం మొదటి నెల 3వ నెల మళ్ళీ 7వ నెల తీసుకోమని చెప్పి చెప్తామండి.
0: ఈ వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు ఏదైనా ఆహారం పట్ల శ్రద్ధ వహించాలంటారా?
1: ఎటువంటి శ్రద్ధ అవసరం లేదండి, దానికి దీనికి అసలు ఎటువంటి సంబంధము లేదు.
0: ఈ వ్యాక్సిన్ వికటించిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా?
1: ఈ వ్యాక్సిన్ హెపటైటిస్ కానీ దీనికి కానీ లేకపోతే హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ అని చెప్పిన దాని ప్రకారంగా వికటించేది ఏమీ లేదండి. మామూలుగా కరోనా వ్యాక్సిన్ వల్ల గుండె మీద సైడ్ ఎఫెక్ట్ రావడం కానీ లేకపోతే కొంతమంది నరాల మీద సైడ్ ఎఫెక్ట్ రావడం కానీ మామూలు పిల్లలు తీసుకున్న వ్యాక్సిన్స్ వల్ల నరాల సైడ్ ఎఫెక్ట్ కానీ విన్నాం, కానీ ఈ వ్యాక్సిన్ వరకు ఇప్పటి వరకు ఎవిడెన్స్ అసలు ఏదైనా వికటించే అవకాశం ఉందని చెప్పి మాత్రం ఏది లేదండి.
0: డేటా స్టాటిస్టిక్స్ ప్రకారం ఇంతవరకు ఎక్కడ జరగలేదు. మామూలుగా ఒక వ్యాక్సిన్ ని ఒక టీకాని సమాజానికి ఇంట్రడ్యూస్ చేసే ముందు చాలా రకమైన పరీక్షలు
1: పరిశోధనలు ట్రయల్స్ అయిన తర్వాత ఇంట్రడ్యూస్ అవుతుందండి. ఒక వ్యాక్సిన్ ఇంట్రడ్యూస్ చేయాలంటే హై క్వాలిటీ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, దానివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకూడదు. ఎప్పుడైనా ఏదైనా ఒక ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు దానివల్ల ఉపయోగం ఉండాలి కానీ నష్టం లేదనే దాన్ని చాలా వ్యాక్సిన్స్ విషయంలో ఇంకా చాలా స్ట్రిక్ట్ గా వాడతామండి. చెప్పాలంటే కోవిడ్ టీకా కొన్ని కంట్రీస్ లో డిస్కంటిన్యూ చేశారు ఎందుకంటే హార్ట్ కి సంబంధించిన ఇష్యూస్ వచ్చాయని, ఎస్పెషల్లీ యూరోపియన్ కంట్రీస్ లో. సో ఇది కూడా అట్లా అసలు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కాబట్టి యూజ్ చేస్తాం అన్నమాట.
0: ముఖ్యంగా ఆల్కహాలిక్స్ కానీ ఇలా గుట్కాలు తినే వాళ్ళు కానీ మీరు స్వయంకృత అపరాధం చేసే వాళ్ళు కొందరు ఉంటారు, ఈ ఆరోగ్యాన్ని పాడు చేసుకునే వాళ్ళు. ఇలా అడిక్ట్ అయి ఉన్న వాళ్ళకి ఇలాంటి వ్యాక్సిన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే, తమరు చెప్పినట్టు చిన్నపిల్లల్లో ఇంత అవసరం రాకపోవచ్చు కానీ అలాంటి పరిస్థితులకు ఎక్స్పోజ్ అయ్యి ఉండే వాళ్ళు ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
1: అలాంటి పరిస్థితులు ఎక్స్పోజ్ అయిన

0: వాళ్ళు కూడా తీసుకోవచ్చు అండి వ్యాక్సిన్స్. నేను జాగ్రత్తలు ఎక్స్ట్రా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇది కేవలం వ్యాక్సిన్ అనేది ఏంటంటే అండి, మన ఇందాక నేను చెప్పినట్టు ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ పెంచడానికి ఇచ్చేదనమాట వ్యాక్సిన్. సో మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీని యాక్టివేట్ చేస్తానమాట. ఒకవేళ ఈ క్రిమి గనక ఒంట్లోకి వస్తే దాన్ని తొందరగా అరికట్టడానికి ఏమేం చేయాలి, ఆయుధాలన్నీ ఎట్లా తొందరగా ఉపయోగించాలి. సో
1: రకంగా చెప్పాలంటే ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఆ సంబంధిత ఏ వైరస్ ఏ క్రిమిని అయితే మనం ఎదుర్కోవాలనుకుంటున్నాం దానికి సంబంధించిన యాంటీబాడీస్ కానీ అస్త్రశస్త్రాలతో బాడీలో డిఫెన్స్
0: మన బాడీని రెడీ చేయడానికి చేసే ప్రయత్నమే అండి ఇదంతా. దీనివల్ల అసలు ఎటువంటి తీసుకోవడానికి ఎటువంటి జాగ్రత్తలు అవసరం లేదు. ఎవరన్నా ముందు అలవాట్లు ఉన్న వాళ్ళు ముందస్తు అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు, కానీ ముందస్తు అలవాట్లు ఆల్రెడీ ఉంటే ఇందా చెప్పినట్టు దాని బెనిఫిట్ ఎంత ఉంటుంది అనేది క్వశ్చన్. అంటే ఏంటంటే ఆల్రెడీ అన్ని ఇన్ఫెక్షన్స్ అన్ని బాగా ఎక్స్పోజ్ అయ్యి ఒక వయసు దాటుతుంది కాబట్టి ఆ వయసు ఎంటర్ అవ్వక ముందరే లేకపోతే అలవాటు రాకముందరే ఇస్తే గనక దాని బెనిఫిట్ అనేది ఎక్కువ ఉంటుంది నా ఉద్దేశం.
1: అంటే ఒకవేళ అలాంటి వ్యాధి బారిన పడే అవకాశం ఉన్నప్పటికీ రాగానే ఆల్రెడీ డిఫెన్స్ మెకానిజం రెడీ అయ్యి ఉంటుంది కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేసే అవకాశం ఉంది.
0: కరెక్ట్
1: డాక్టర్ గారు, ఈ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత శరీరంలో ఏ రకమైన మార్పు జరుగుతుంది?
0: వ్యాక్సిన్స్ ఇవ్వగానే మనకి మామూలుగా జ్వరం రావడం కానీ అట్లాంటివి కానీ ఏముండవండి. అది ఇవ్వగానే దానిలో ఉన్న ప్రోటీన్ కాంపోనెంట్ వల్ల మన బాడీలో ఉన్న ఇమ్యూనిటీ అలర్ట్ అయిపోద్దండి. ఎలర్ట్ అయిపోయి రకరకాల ప్రోటీన్స్ ప్రొడ్యూస్ చేయటం, యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేయటం, లేకపోతే రకరకాల సెల్స్ యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది అనమాట. అలా యాక్టివేట్ అయితే కనుక మనకి వెంటనే దాని ఇన్ఫెక్షన్ అరికట్టడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి ఆ మార్పు వస్తుంది. అంటే కేవలం మన ఇమ్యూనిటీ మాత్రం ఎఫెక్ట్ అవుతుంది తప్పితే ఇంకా మనకి మామూలుగా వ్యాక్సిన్ తీసుకుంటే నీరసంగా ఉండటం లేకపోతే ఫీవర్ రావడం ఇట్లాంటి మార్పులు మనకేమీ తెలియవండి. అది
1: ఒక విధంగా చెప్పాలంటే భారత ప్రభుత్వము బడ్జెట్లోనే ఈ వ్యాక్సిన్కి కొంత అమౌంట్ కేటాయించిందంటే దాని ప్రాముఖ్యత గుర్తించి సమాజంలో ఈ సమస్య బారిన పడకూడదన్న భావనతో చేశారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వ్యాక్సిన్ ఆవశ్యకతను గమనించి ప్రాపర్ అవేర్నెస్తో వ్యాక్సిన్ తీసుకోవడం మంచిదంటారు.
0: కరెక్ట్ అండి,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు. నమస్కారం అండి.
0: నమస్తే అండి.

ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో క్యాన్సర్ టీకా ఈ అంశం గురించి డాక్టర్ కృపా బజాజ్ గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు. స్నేహం ఓ అద్భుతమైన ప్రపంచం. అది మనం మన కోసం ఎంచుకున్న ఓ అద్భుతమైన బంధం. అవునా, జీవితానికి జీవం పోసే స్నేహితుడు, ఒక్క మంచి స్నేహితుడు ఉంటే చాలు, సంతోషానికి అసలు కొదువు ఉండదు. ఈ ప్రపంచంలో అత్యంత అందమైన బంధాలలో స్నేహం ఒకటి. మనం స్నేహితులతో ఉన్నప్పుడు ఓ అందమైన ప్రపంచం ప్రయాణికుల్లో ఉంటాం. అవునా, ఆ ప్రపంచంలో నవ్వుతాం, ఏడుస్తాం, పోట్లాడుకుంటాం, ఒకటవుతాం, ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూనే ఉంటాం. అవునా, నా గురించి నీకు ఎవరేం చెప్పినా, నీ గురించి నాకు ఎవరేం చెప్పినా

చెప్పినా అస్సలు పట్టించుకోకుండా ఎప్పుడు కలిసే ఉందాం కడ వరకు. ఎందుకంటే నీ గురించి నాకు మాత్రమే బాగా తెలుసు. అది ఎలా అంటే ఒక అద్దంలాగా. అద్దంలో నిన్ను నువ్వు చూసుకుంటే నీ గురించి నాకు తెలిసినట్టే, తెలిసి ఉన్నట్టే అని చెప్పేది స్నేహబంధం. అవునా? కాలం మారినా, జీవితంలో మనుషులు మారినా, మన స్థానాన్ని ఎప్పటికీ మార్చకుండా మనలాగే మనల్ని ఆమోదించేవాడే నిజమైన స్నేహితుడు. అవునా? కానీ భావాలు లేని భాషకు, హద్దులు లేని నవ్వులకు, మాటలు చాలని భావోద్వేగాలకు చక్కటి చిరునామా స్నేహం. నువ్వు ఈ పనిని కరెక్ట్గా చేసావు, ఈ పనిని కరెక్ట్గా చేయలేదు అని కరెక్ట్గా మీకు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఒక మంచి స్నేహితుడిని ఎంచుకోవడంలో మన స్కిల్ సెట్ అనేది ఒకటి ఉంటుందండి. నిజంగానే నువ్వు ఇవాళ ఈ తప్పు చేసావు కదరా, ఇవాళ నువ్వు అది చేయకపోవాల్సి ఉంటే బాగుండేది అని ఏదైనా పని చేసిన వెంటనే మీకు ఒక మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి, అది ఇవ్వాల్సిన వాడు ఖచ్చితంగా నిజమైన స్నేహితుడే. అవునా? ప్రపంచమంతా నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నా ఒక చేయి మాత్రం పట్టుకొని ఉంటుంది, నేనున్నా నీకెందుకు భయపడతామని. ఆ బంధమే స్నేహబంధం. ధైర్యాన్ని ఇచ్చే ఒక మంచి స్నేహితుడు ఉంటే చాలు ఈ ప్రపంచాన్ని గెలవడానికి. కష్టం వస్తే కన్నీరు ఎవరైనా తుడుస్తారు, కానీ ఆ కన్నీటి వెనుక ఉన్న బాధను గుర్తించి ఒక్క నవ్వు తెప్పిస్తారు చూసారా, అదే స్నేహబంధం అంటే. మరి ఇవాళ అంటే ఆగస్టు నెలలో వచ్చే మొదటి ఆదివారాన్ని స్నేహితుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం కాబట్టి మా అభిమాన అశేషుల శ్రోతలందరికీ హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:40 దాటి 40 సెకండ్లైంది. జయరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి బాబూరి సదానంద గౌడ్, ఇంకా కృష్ణా జిల్లా పెడన నుండి అప్పలరాజ్ గారు, ఇంకా చందానగర్ నుంచి భమిటిపాటి వెంకటేశ్వరరావు, అలాగే మేడ్చల్ కీసర మండలం రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మాలక్ష్మి, మాధవి, రంగారెడ్డి జిల్లా బండి రావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, మాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రాములు, గౌడ్, రామలమ్మ అందరి కోసం వచ్చేస్తుంది సూర్యచంద్రుడు చిత్రం కోసం. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్తరంజన్ పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి గారి రచన, రమేష్ నాయుడు సంగీతం.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి, నాణ్యతకు హామీ.
5: కమ్మని పాటల ఖార్ఖానా జనరంజని శ్రోతలు కోరిన సినిగితలు వింటున్నారు. ఎద్దుమరారం నుండి బాలకృష్ణ, శారద, శ్రీనిధి, అఖిల్, కార్తికేయ, ఇంకా నిజామాబాద్ జిల్లా నుండి శ్రీరామ్, హనుమాన్లు, వసంత, హరీష్, అరుణ్ కుమార్, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు, అలాగే అల్మాస్గూడ రవికుమార్, వడ్లమాలి, ఇంకా హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ శ్రోతలు మౌనిక, బాలు, వినయ్ కుమార్, ఇంకా పుట్టపాక నుండి భవానీ వెంకట్, మాస్టర్ మిథున్, మహాదేవ్, ఇంకా హైదరాబాద్ వనస్థలిపురం శ్రోతలు దొర్నాల రేణుక, బాలాజీ, బద్రీహరిణి, లోకేష్, సాయికృప, అలాగే కేసర్ మండలం గోధుమకుంట గ్రామం శ్రోతలు బండి కృష్ణగౌడ్, మలేష్ గౌడ్, విజయలక్ష్మి, కళ్యాణి, భవాని, సుప్రియ, సాయి చరణ్, బృంద, చిన్నమిద్దల వీరందరి కోసం వచ్చేస్తుంది. ఆలీబాబా 40 దొంగల చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆల్పించిన గీతం, కొసరాజు రచన, ఘంటసాల స్వీయ సంగీత సారథ్యంలో వచ్చిన ఈ పాట వినిద్దాం.

వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

7 గంటల 50 నిమిషాలు దాటి 35 సెకండ్లు. జనరంజని శ్రోతలు కోరిన సినీగీతాలు వింటున్నారు. ఎద్దుమలారం శ్రోతలు దేవనూరి వీరయ్య ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు, అలాగే ప్రేమ్ కుమార్, శ్రీలత, భవ్యశ్రీ, లక్కీ, వరుణ్, రాహుల్, మనోజ్, భానుశ్రీ, ప్రవీణ్, తేజశ్రీ, శ్యామ్, మన్విత్, దుర్గానగర్ శ్రోతలు, ఇంకా వెల్లుల లక్ష్మారెడ్డి కాలనీ నుండి జాప, భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంగ్, బండి శివాజీ, నర్సయ్య, గుజ్జేటి, ఆనంద్, ఇంకా కర్ణాటక రాజ్యం అలగాపురం గ్రామం శ్రోతలు సి పూర్ణచంద్ర, తేజస్వి, ఎం చెన్నరాజు, పూర్ణిమ, అరుణ్ కుమార్, ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యుల కోసం కూడా మంచి పాట వినిపించేస్తాను. అలాగే మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీ, కృష్ణ, అయాస్, అన్విక, భూదాన్, పోచంపల్లి నుండి, అలాగే అనంతలక్ష్మి, రవీందర్, దేవలక్ష్మి, చంద్రశేఖర్, కల్పన, స్వాతి, సందీప్ కుమార్, స్వరూప్ కుమార్, శ్రీకర్, సహస్ర, జ్యోతి కాలనీ నుండి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేశారు. ఖచ్చితంగా అండి, అందరి కోసం వచ్చేస్తుంది బాలభారతం చిత్రం కోసం ఘంటసాల అలపించిన గీతం, ఆరుద్ర రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆಕ್ಕಿಂತ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೆ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. నిజామాబాద్ జిల్లా శ్రోతలు చిలక నారాయణ, అనసూయ, యమున, ఇంకా రంగారెడ్డి జిల్లా గోపికానగర్ నుండి శివకృష్ణ గౌడ్, ప్రణీత్ గౌడ్, ఇంకా నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్ముల గ్రామం నుండి శివకోటి శేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా శ్రోతలు కె ఆనందరావు, చాగవరపు ప్రదీప్ కుమార్, అల్లబోతల జ్ఞానేశ్వర్, రూపా, రీతు, ఇంకా సుజాత, అలాగే చౌటుప్పల శ్రోతలు హేమలత, విశ్వనాథ్, ఇంకా మేడ్చల్ జిల్లా అంకుశాపురం శ్రోతలు దొర్నాల సుదర్శన్, అభిష్విత్ బాబు, రాఘవిభాస్, విభు, అలాగే సుచిత్ర నుండి మీనా కుమారస్వామి. అందరి కోసం వచ్చేస్తుంది ప్రాణ స్నేహితులు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం ఆలపించిన గీతం, భువన చంద్ర రచన, రాజకోటి సంగీతం.

ఇటువంటి కమ్మని పాటలు వివద్భారతిలో వస్తూనే ఉంటాయి. జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు తిరిగి 8:15 మరిన్ని పాటలు వినవచ్చు. ఆకాశవాణి వివద్భారతి కేంద్రం నిలయంలో సమయం 8:00 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార్ ప్రభాత్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 8:15 దాటి 54 సెకండ్లైంది. జనరంజని శ్రోతలు ఫోన్ ద్వారా కోరిన సినిగి తలవిందాం.

0: పాటలతో సంగీతపు మాధుర్యంతో మీ మనసులను నిత్యం రంజింపచేస్తుంది మీ అభిమాన కార్యక్రమం జనరంజన్కి స్వాగతం. నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: గుడ్ మార్నింగ్ మేడం, కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం అమ్మనగుర్తి గ్రామం భూమిదేని లక్ష్మీనారాయణ.
0: లక్ష్మీనారాయణ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం. అయితే ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారం జరుపుకునే స్నేహితుల దినోత్సవం ఈ రోజు మేడం. ప్రపంచ వ్యాప్తంగా శాంతి ఐక్యతను పెంపొందించడానికి ఈ రోజును కేటాయించారంట. అయితే ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి వారం జరుపుకునే స్నేహితుల దినోత్సవం సందర్భంగా మా చిన్ననాటి మిత్రులకి, ఆకాశవాణి స్నేహితులకు అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సందర్బంగా మాకు స్నేహబంధం మూవీలోని టైటిల్ సాంగ్ ను వినిపించండి మేడం.
0: తప్పకుండా సార్, మీరు అడిగిన పాట ఖచ్చితంగా వినిపిస్తాము. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: మాది కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట మేడం. దిగ్గి నాగేశ్వరయ్య మేడం.
0: ఓకే సార్, జనరంజనిలో మీకు ఏ పాట వినిపించమంటారు?
1: చేతికి గాజులందాము చెంపకు సిగ్గులందాము అనే పాట ఉంది మేడం.
0: తప్పకుండా సార్, మీరు అడిగిన పాటను వినిపిస్తాము. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

0: గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: మేడం, ఇక్కడ యాదాద్రి భువనగిరి జిల్లా వడాయిగూడెం. నా పేరు జిట్ల స్వామి.
0: స్వామి గారు ఏం చేస్తుంటారండి? మరి ప్రోగ్రామ్స్ అన్ని వింటుంటారా?
1: వింటాం మేడం.
0: మరి ఇవాళ ఈ కార్యక్రమంలో మీకు ఏ పాట వినిపించమంటారు?
1: ఓరోరు పిల్ల.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాటను వినిపిస్తాము. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

ରାଜିରେ ପାରିବ।

0: హలో,
1: గుడ్ మార్నింగ్ వివిధ భారతి.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
1: నా పేరు రవికుమార్ వడ్లమాని, అల్మార్పూర్ నుంచి మాట్లాడుతున్నా.
0: రవికుమార్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: బాగున్నానండి. జనరంజని ప్రోగ్రామ్ లో మీకు ఏ పాట వినిపించమంటారు?
1: మాయాబజార్ సినిమాలో నుంచి వివాహ భోజనం పాట వినిపించండి.
0: తప్పకుండా అండి, చాలా మంచి పాట అడిగారు. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.
2: వివాహ భోజనం.

మజారె అప్పలాలు పులిహోర తప్పలాలు మజారె అప్పలాలు పులిహోర తప్పలాలు వస్వారే పాయసాలు హా

0: హలో.
1: హలో,
0: నమస్కారం మేడం.
1: నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
0: గంగాధర్ సావన్కర్, కుండలవాడి, నాందేడ్, మహారాష్ట్ర మేడం.
1: మహారాష్ట్ర నుండి కాల్ చేస్తున్నారు.
0: అవునవును మేడం.
1: అక్కడ ప్రోగ్రామ్స్ అన్ని వింటుంటారా మీరు?
0: ఉంటాం మేడం, ఫోన్ లో యాప్ లో వింటాం మేడం.
1: ఓ నైస్ అండి.
0: చాలా రోజులు సార్ వింటాం మేడం.
1: మరి జనరంజని కార్యక్రమంలో మీకు ఏ పాట వినిపించమంటారు?
0: అక్బర్ సలీం అనార్కలి నుంచి సిపాయి పాట కావాలి మేడం.
1: తప్పకుండా అండి, చాలా మంచి పాట అడిగారు. కాల్ చేసినందుకు ధన్యవాదాలు.

తీయని పాటలతో జనరంజని నిత్యం మిమ్మల్ని అలరిస్తూనే ఉంటుంది. ఈ సంగీతపు మాధుర్యాన్ని ఇలాగే ఆస్వాదిస్తూ ఉండండి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్, వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8:38 దాటి 54 సెకండ్లైంది. జనరంజని శ్రోతలు కోరిన సిరికి తలవిందాం. ప్రతిసారి చెప్పే మనవే ఇది. యాక్చువల్గా ఒకసారి మెసేజ్ పంపిస్తే మళ్లీ మళ్లీ పంపించకండి. ఎందుకు అంటే మీరు ఫస్ట్ పంపించిన మెసేజ్ స్క్రోల్ అయిపోతూ ఉంటే మీ పేరు కూడా స్క్రోల్ అయిపోతుంది. కాబట్టి ఒకసారి పంపిస్తే చాలు, మీ పేరు, మీ ఊరు, మీకు ఏ పాట కావాలనేది ఈ 3 లైన్లు పంపిస్తే చాలండి. పెద్ద పెద్ద మెసేజెస్ పంపిస్తే ఏమవుతుంది అంటే ఆ మెసేజెస్లో మీ పేరు మిస్ అవుతుందేమో అని చిన్న కన్సర్న్ అంతే. ఓకేనా? ఒకసారి మెసేజ్ చేసేయండి చాలు, మంచి పాటలు వెళ్ళేద్దాం. ఇప్పుడైతే పుట్టపాక నుండి మిరియాల తిరుపతయ్య, తిరుమలయ్య, ఆండాళ్ళు చంద్రశేఖర్ శ్రీకాంత్, ఇంకా విజయ్ కుమార్ చందన్న గారు హైదరాబాద్ నుండి, అలాగే హనుమంతరావు గారు పాపినగర్ కాలనీ, పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ శ్రోతలు, అలాగే చౌటుపల్లి నుండి కస్తూరి రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, పృథ్వీ నారాయణ, ఇంకా దమ్మోజు మధుసూదనాచారి, శ్రీవాణి, దమ్మోజు రవీంద్రాచారి, రాధిక, నవీన్చారి, సౌమ్య, త్రిలోక్, నెహాన్, అందరికోసం వచ్చేస్తుంది శివరామరాజు చిత్రం కోసం ఈ పాట.

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తుల గుప్తా, గొల్లపూడి నాగలక్ష్మి, జగదీష్ రేవతి, రేష్వంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్య భార్గవి, ఇంకా భువన్గిరి అర్బల్ కాలనీ నుండి కొండా యాదగిరి శాంత, అలాగే పెద్ద అంబర్పేట్ శ్రోతలు గుండు అంబదాసు, లావణ్య, సాయి ప్రకాష్, అనిల్ కుమార్, సంధ్యారాణి, అశ్వి, శంకరమ్మ, సత్యమ్మ, అలాగే మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి చర్లపల్లి డాక్టర్ కాలనీ నుండి రుద్రవెల్లి రమేష్ కుమార్, అనిత కుమార్, భరత్ కుమార్, అమృతమ్మ, బోయిన్పల్లి నుండి ప్రహ్లాద్, అపూర్వ, రేయాన్ష్, ఇంకా పటాన్చెరువు నవ్యాద్రి గ్రాండ్ కాలనీ నుండి స్వరాగిణి రవికుమార్, స్వరూప, శ్వేత, శృతి, శ్రీజ, శ్రీవేద, ఇమడి నాగరాజు, లత, నిహాల్, నిగమశ్రీ, విశ్వనాథ్, శ్రీకాంత్, కుష్విక్ రెడ్డి, చార్విక్, సూర్యశేఖర్, శాంతి, శిఖరాకిట్టు, ఇంకా

సికింద్రాబాద్ శ్రోతలు మంగా భాస్కర్, అలాగే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, ఇంకా వాళ్ల కుటుంబ సభ్యులు రాజేష్ ఖన్నా, చిన్నపాసి అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమి, కొత్తగూడెం డిస్ట్రిక్ట్ శ్రోతలందరి కోసం వచ్చేస్తుంది ప్రేమదేశం చిత్రం కోసం. యార్ రెహమాన్ బృందం పాడిన పాట, భువన్ చంద్ర రచన, యార్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్లో.

0: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్హెచ్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పీఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు. పీఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పీఎంకేఎస్వై, పీఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
1: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ DGFPS ను సంప్రదించగలరు.
2: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
3: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
4: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
5: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
6: జరూర్ సునియే పిటారా. ఇస్ కార్యక్రమ్ కే ప్రాయోజక్ హై AISSMS పుణె, అ ప్రీమియం హెరిటేజ్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్.
7: జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు వింటున్నారు. రాయగిరి నుండి దాసరి రవి గారు మెసేజ్ చేశారు, మంచి పాట వినిపించమని. అలాగే కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుండి శ్యామలా ప్రకాష్, అలాగే లీలా వెంకట్రావు చందానగర్ నుండి, కాచిగూడ నుండి వీరేందర్, మీనాక్షి, చామంతి, చందన, నిఖిల్, దేవాన్ష్, ఇంకా సహస్ర, వర్షశ్రీ, అంకిత్, హర్షిత్ ఎద్దుమైలరం నుండి, అలాగే విజయలక్ష్మి, రాజేష్, రాకేష్, రిషిత్త, స్వయంకర్, గంగాధర్ కుండవాడి డిస్ట్రిక్ట్ నుంచి అందరి కోసం వచ్చేస్తుంది. మిగిలిన పేర్లు చదవలేదని ఖచ్చితంగా చిన్నపోకండి. ఎందుకు అని అంటే బోలెడన్ని మెసేజ్లు, అందులోని ఇవాళ ఫ్రెండ్షిప్ డే కాబట్టి బోలెడన్ని మెసేజ్లు వచ్చేస్తాయి. ఎవరు చిన్నపోకండి, ఎందుకంటే 10 గంటలకు మళ్ళీ ఎవర్ గ్రీన్ హిట్స్లో కమ్మని పాటలు వినేద్దాం. ఆ పాటలతో పాటు మీ పేర్లు కూడా చదవడం జరుగుతుంది. కాబట్టి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, డిఫరెంట్ డిఫరెంట్ నంబర్స్తో మీ పేర్లు పంపించేస్తున్నారు, కొంచెం చూసుకోండి. ఎందుకంటే అందరి పేర్లు వినాలని, మీ పేర్లు మీరు ఆన్ ఎయిర్లో వినాలని అందరికీ ఉంటుంది. కాబట్టి కొంచెం గమనించగలరు. ఇప్పుడైతే వినేద్దాం చిన్నారి స్నేహం చిత్రం కోసం ఈ కమ్మని పాట.

జనరంజని శ్రోతలు కోరిన సినీ గీతాలు విన్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 9 గంటలు కావస్తుంది. మరి కొద్ది క్షణాల్లో వివిధ భారతి ప్రసారాలు ముంబై కేంద్రం నుండి విందాం. తిరిగి 10 గంటలకు ఎవర్ గ్రీన్ హిట్స్ లో కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసే ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

राजस्थानी मांड की ये विकलता, ये बेकरारी, फिल्म रेशमा और शेरा

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాటి ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ట్రాక్ విధానంలో ప్రభుత్వం విశ్లేషిస్తుందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. నీట్ పరీక్షలపై వచ్చే వదంతులను నమ్మవద్దని తమ శాఖతో పాటు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ జారీ చేసే ప్రకటనల్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా సూచించారు. ఈ నెల 30న జరిగే నీట్ పీజీ పరీక్షల ఏర్పాట్లను ఆయన నిన్న సమీక్షించారు. రాష్ట్రంలో హరిత పరిశ్రమలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని, పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో నూతన విధానాలు వస్తాయని పరిశ్రమల శాఖ రాష్ట్ర డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి చెప్పారు. ఇప్పటికే ఏ పరిశ్రమకైనా TSIPAS ద్వారా 30 రోజుల్లోనే అనుమతులిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రైట్ టు డూ బిజినెస్ అనే కొత్త విధానాలను త్వరలో ప్రవేశపెడతామని వివరించారు. రాష్ట్ర హోంశాఖలో 7437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 19 వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 15వ తేదీ వరకు పొడిగించారు. మొదటి నిర్ణయించిన ప్రకారం మొన్నటితోనే ఈ గడువు ముగిసింది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అమ్మవారి దర్శనానికి వచ్చే శివశక్తులకు 1 నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించారు. రేపు ఎల్లుండి రాత్రి అమ్మవారి ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. వచ్చే రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎగువను కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం

ఎక్స్ హ్యాండిల్ ఎట్ ది రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వైడీని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి ఉదయం 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో టైం 10:03 దాటి 50 సెకండ్లైంది. అసలే సండే, అందులోనూ హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాల్లో ఇవాళ ఉజ్జయిని మహంకాళి బోనాలు, అందులోనూ వండర్ఫుల్ అకేషన్ టుడే, దట్స్ నథింగ్ బట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మరి ఇవాళ మీ సన్నిహితమైన స్నేహితుల్ని, స్నేహితురాల్ని, స్నేహితుడల్ని, అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ని కలవబోతున్నారా? మరి సండే కదా, అంటే వేరే రోజుల్లో అయితే ఒక టెక్స్ట్ మెసేజ్ పెట్టేస్తాం అవునా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పేసి. ఇవాళ సండే కాబట్టి ఖచ్చితంగా కొంచెం, కాకపోతే కొంచెం ఉన్న టైం దొరుకుతుంది కాబట్టి మీ ఇష్టమైన, మీ సన్నిహితమైన స్నేహితుడిని ఖచ్చితంగా కలవండి. మీ ఫ్రెండ్స్ని కలిస్తే నన్ను అడితే, అంటే నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే, వేరే ఏ విషయాలు మాట్లాడుకో, మన గురించి మనమే గాసిప్ చేసుకుంటాం. అవునా అవునా, ఎస్. అలాంటి విషయాలు ఏదో ఉంటే చెప్పండి, జస్ట్ మెసేజ్ చేసేయండి 0402324082 మన నంబర్కి మెసేజ్ చేసేసేయండి. ఈలోగైతే మంచి పాట వినేద్దాం, ఎందుకంటే ఇప్పుడు ఎవర్ గ్రీన్ హిట్స్ టైం కాబట్టి 10 నుండి 11 గంటల వరకు మనమైతే 2015 నుంచి 2026 అంటే ప్రజెంట్ ఇయర్ వరకు పాటలు ఎంచుకునేద్దాం ఇప్పటి ఎవర్ గ్రీన్ హిట్స్లో. అవునా, ఎవర్ గ్రీన్ హిట్స్ అంటే ఏదో పాత పాటలే కాదు, కొత్త సినిమాల్లో కూడా మంచి పాటలు ఉన్నాయి. వెంటనే ఉండాలి ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం. మా శ్రోతలందరికీ మరోసారి హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

0: కంచె సినిమా నుంచి అభయ్ శ్రేయా ఘోషాల్ పాడిన పాట విన్నారు. సిరివెన్న రచన, చిత్తరంజన్ భట్ సంగీతం. ఈ పాటను తోడవరపు నాగేశ్వరరావు, రమాదేవి, లక్ష్మీ శేషం, గాయత్రి విస్తృత, మహాద్యుతి, సాయిమన్విత, గీతానగర్ హైదరాబాద్ శ్రోతల కోసం, అలాగే నిజామాబాద్ ఆరవ చౌరస్తా రాజు రమ్మ, అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంటు మండలం గంగు మహేందర్, నాగలక్ష్మి, గన్విత్, హర్షవర్ధన్, అశోక్, సమత, వైష్ణవి, సాయి చరణ్, సాన్విక్, ఇంకా నెహ్రూ పార్క్ నిజామాబాద్ శ్రోతలు అజీజ్ భాయ్, మసీన్ భాయ్, షేక్ చాంద్, ఫరూక్, వలీ, సయద్, ఖలీల్, ముబీన్ భాయ్, యాసిన్, మోసా, కరీం, షేక్, సలీం, అందరి కోసం ఆ పాట వినిపించాం.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 డిగ్రీ పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసి.
3: ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
5: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నాం. మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.

స్టూడియో క్లాక్లో టైం 10:12 దాటి 12 సెకండ్లు అయింది. ఇందాక నేను మీ ఫ్రెండ్ ఏంటి, మీ ఫ్రెండ్ గురించి ఒక మెసేజ్ పెట్టండి అని చెప్పాను, ఏ ఒక్కరూ పంపించలేదు. పాటని మాత్రం బోర్డు మంది అడుగుతున్నారు. ఒక మెసేజ్తో పాటు మీ ఫ్రెండ్ ఎవరు, అసలు మీకు ఆ ఫ్రెండ్ అంటే ఎందుకు ఇష్టం, అసలు ఆ స్నేహబంధం ఎన్ని రోజుల నుంచి ఉంది, ఒక చిన్న మెసేజ్ పెట్టేసేయండి. మరైతే ఇప్పుడైతే నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం శ్రోతలు దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధురవి, రాధిక, త్రిలోక్, నిహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్, ఇంకా నందిపేట నుంచి వెంకటేష్ గారి కోసం, అలాగే బూదాన్ పోచంపల్లి శ్రోతలు, ఎలగందల పద్మశాలి సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, ఎల్లంకి గ్రామం శ్రోతలు, జోగు ప్రవీణ్, సంధ్య, అక్షయ, గుణ కోసం, అలాగే నిజామాబాద్ ఉమ్మడి నుండి దివాకర్, విమల, యస్న, తనిష్క, ఇంకా

0: ఉప్పల్ నుంచి సురేంద్ర సంగీత సాహితీ కోసం వచ్చేస్తుంది. ఉన్నది ఒకటే జిందగీ చిత్రం కోసం డిఎస్పి పాడిన పాట, డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో చంద్రబోస్ రచన.
1: ఉన్నదొకటే జిందగీ, ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా ఈ జిందగీ మొత్తం అంతా ఉండేవాడే నిజమైన ఫ్రెండ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

10 గంటల 17 నిమిషాలు దాటి 55 సెకండ్లు ఎవర్ గ్రీన్ హిట్స్ వినేస్తున్నారు. నిజామాబాద్ పోతంగల్ నుండి తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోష్ని, అలాగే మోతి

శ్రీనివాస్ పద్మ, శ్రీకాంత్ ప్రసన్న, ఉదల అనిల్, శ్రీలత, శాన్విత్ ప్రకృతి, ఓల్డ్ బజార్ కరీంనగర్ శ్రోతలు, అలాగే వరంగల్ నుండి పవన్ రాజ్, గణేష్, రాంబాబు, ఇంకా వాళ్ళ స్నేహ బృందం, ఇంకా కాశీబుగ్గ నుండి, వరంగల్ కాశీబుగ్గ నుండి నల్ల సుదర్శన్, సరిత, వినయ్, పూజా, లోహిత్, వీళ్ళందరి కోసం వచ్చేస్తుంది కిక్ 2 మూవీ నుండి సింహ స్ఫూర్తి ఆలపించిన గీతం, కాసల సంరచన ఎస్ఎస్ థమన్ సంగీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? It's simple.

వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీబీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

వచ్చిందో లేదో, మీ పేరు వచ్చిందో లేదో గమనించగలరు అవునా? అయితే మాకోసం కూడా మంచి పాట వినిపించగలరు అంటూ భువనగిరి నుండి మాదాసు సత్యనారాయణ కవిత ఇంకా నాగేశ్వరరావు గారు మెసేజ్ చేశారు, ఫ్రెండ్స్ అందరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారండి అని చెప్పేసి. దట్స్ ఓకే, ఒక చిన్న మెసేజ్ చేసేసేయండి, ఎందుకంటే లాంగ్ డిస్టెన్స్లో దగ్గరున్న వాళ్ళకన్నా లాంగ్ డిస్టెన్స్లో ఉన్న వాళ్ళకి ఒక చిన్న మెసేజ్ పెట్టారనుకోండి, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఫ్రెండ్ అని. ఆహా, ఇవాళ ఇంకా అసలు తీసుకోవాల్సిన స్పెషల్ డిషెస్ కూడా ఆపేసి మీ మెసేజ్ని చూస్తూ ఉంటారు. ఒక్కసారి పంపించి చూడండి. ఫ్రెండ్స్ బోల్డ్ మంది ఉన్నారు కానీ ఒక్కో ఫ్రెండ్ మాత్రం స్పెషల్, తను కూడా నేమ్ మెన్షన్ చేశారు. ఎస్, మీ ఈ మెసేజ్ మీ ఫ్రెండ్కు ఖచ్చితంగా పంపించేసేయండి. ఈ మెసేజ్ మనకు పంపించిన వాళ్ళు కొత్తగూడెం డిస్ట్రిక్ట్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, చిన్నపాసి అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, ఇంకా అమ్మి, అలాగే ఇబ్రహీంపట్నం నుంచి ఆదిపట్ల అక్రాది, గోపికిషన్, ఉమావతి మెసేజ్ చేశారు. ఇంకా నల్లకుంట హైదరాబాద్ శ్రోతలు మీనా, అనిల్ గౌడ్, నితిన్ గౌడ్, స్కంద గౌడ్, సాయి కిరణ్ గౌడ్, అందరి కోసం వచ్చేస్తుంది ముకుంద మూవీ నుండి చిత్ర పాడిన ఈ కమ్మని పాట, సిరివెన్నెల రచన, మిక్కిజీ మేయ సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: స్టూడియో క్లాక్ లో టైం 10:30. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఇద్దరు మంచి స్నేహితులు ఉన్నారు. చెప్పిన మంచి మాటలు అనవసరమైన గొడవలకి వెళ్ళాం. ఇంట్లోనే ఉండి ఏదైనా ఉంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటాం. మరీ బాధగా అనిపిస్తే రేడియో పాటలు విని బాధలను కష్టాలు మెరిపించే రేడియో ప్రసారాలు వింటూ ఉంటామంటూ మనకు మెసేజ్ చేశారు దమ్మోజు వెంకటాచారి గారు. లవ్లీ అండి మీ మెసేజ్. ఇట్స్ ద మెసేజ్ మేడ్ ఆర్ డే యాక్చువల్లీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ ద మెసేజ్. అండ్ మా పాటను ఒకసారి వినిపించండి అంటూ మెసేజ్ చేస్తున్నారు. ఇంత పెద్ద మెసేజ్ చేశారు, మీ పేర్లు కనిపించడం లేదు ఇక్కడ. ఓకేనా? మెసేజ్ ఇందాక చెప్పున్నాను నేను, మీకు ఏ పాట కావాలి, ఏ సినిమాలోని పాట కావాలి, ఏ పాట కావాలని మెసేజ్ చేస్తే సరిపోతుంది. మీ పేర్లు అనేవి వెతుక్కోవాల్సి వస్తుంది తెలుసా ప్లీజ్. ఓకే, లక్ష్మణ్ మానస మహేంద్ర హిల్స్ నుంచి మెసేజ్ చేశారు. ఇంకా బావండ్ల రాజు, మమత, పవన్ కళ్యాణ్, శ్రావణి, అమ్మ నాగ్మణి, భూదాన్ పోచంపల్లి శ్రోతలు మెసేజ్ చేస్తున్నారు. ఇంకా ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి, ఎవర్గ్రీన్ హిట్స్ అంటే ఏ పాట అయినా బాగుంటుంది అంటూ భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని, సరు, కట్ల రాజేశం, ఇంకా వాళ్ళ స్నేహ బృందం, కుటుంబ సభ్యులు, ఎన్ని బంధాలు ఉన్నా స్నేహబంధం అనేది చాలా గొప్పది అంటూ మెసేజ్ చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి శ్రోతలు అరుణ, రాజేందర్. బాగుందండి నిజంగానే, ఎందుకంటే మిగతా బంధాలని మనతో పాటే ఉంటాయి, మనతో పాటే వస్తాయి, కానీ మనం ఎంచుకున్న బంధం మాత్రం స్నేహబంధం. ఎస్, అందరి కోసం ఎప్పుడైతే మంచి పాట వచ్చేస్తుంది శ్రీమధుర చిత్రం కోసం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంతా గప్ షాప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివిధ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: నిజామాబాద్ ఆదర్శ్ నగర్ శ్రోతలు కీర్తి, రాజ్ కుమార్, సరోజ, సంతోష్, లక్ష్మీప్రియ, ప్రతీక్ష, సుస్వర ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, ఇంకా మాకోసం మంచి పాట ఒకటి వినిపించండి అంటూ హస్తినాపురం ఈస్ట్ హైదరాబాద్ నుంచి కన్యకారి సత్యనారాయణ, ఇంద్రవేణి, మెద్నేష్, అనిరుద్ధ్, శ్రేయాన్, అలాగే భువనగిరి జిల్లా మీనానగర్ నుండి సుదర్శన్, మాదాసు, విజయ, అలాగే జోగులాంబ గద్వాల జిల్లా నుండి కె ఆనందరావు, చాకాపురం ప్రదీప్ కుమార్, నల్లపోతల జ్ఞానేశ్వర్, రూప, రీతు, ఇంకా సుజాత, నిజామాబాద్ జానకంపేట నుండి ఎం శ్యామ్లాల్, జగన్, మోహన్, ఆరాధ్య, సాయి, సాను. ఫ్రెండ్షిప్ డే సంబంధించి ఒక మంచి పాటను ప్లే చేయండి అంటూ తప్పకుండా అండి. మార్నింగ్ నుంచి ప్లే చేస్తూనే ఉన్నారు, నిన్నే వింటూనే ఉన్నారు అనుకుంటున్నాం, కాబట్టి మీకోసం మంచి పాట అయితే ప్లే చేస్తాను. అనుమల, మోహన్, సుభద్ర, రాజ్ కుమార్, రచన, మహిర మెసేజ్ చేస్తున్నాం, మీ అందరి కోసం వచ్చేస్తుంది. ద్వారక చిత్రం నుండి సమీరా భరద్వాజ్ పాడిన పాట, రెహమాన్ గేయ రచన, సాయి కార్తిక్ మ్యూజిక్ కంపోజిషన్లో.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9676049494 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

సుప్రీం చిత్రం నుండి రేవంత్ చిత్ర పాడిన పాట వేటూరి రచన సాయి కార్తిక్ సంగీతం. ఈ పాటను ఫిరాసిగూడ శ్రీనివాస్ శ్రీకర్ అభిరామ్ ప్రశాంతి నిఖిల్ ఇంకా దాసరి రవి రాయగిరి నుంచి శ్రోతల కోసం ఇంకా పెద్ద లిస్ట్ పంపించేశారు. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ అంట ఇది. మహమ్మద్ ఖలీల్, శివకుమార్, రాజు, సుధాకర్, సతీష్, వీరన్న, ఈల స్వామి, రామరావు, నాగారపు, రాజువు, రమేష్, భిక్షపతి, రాజు, భద్ర, భద్రు, తిరుపతి, అనిత, జ్యోతి, కవిత, నిర్మాతన పేరు తప్పు పంపించినట్టున్నారండి, నిర్మల అయిండొచ్చు, సునీత, ఇంకా మీ స్నేహ బృందం అందరి కోసం. ఓకే అండి, మీ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇంకా ఏదైనా మంచి ఎవర్ గ్రీన్ పాట వినాలనుకుంటున్నామంటున్నారు, తప్పకుండా అండి. భువనగిరి నుండి అర్బన్ కాలనీ నుండి కొండ నాగచందర్, శోభ, అభి, వైష్ణవి, యాదగిరి, శాంత, అలాగే రఘుపతి వరంగల్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. అలాగే ఫులాంగ్ నిజామాబాద్ శ్రోతలు వహీద్ రుమానీ, మహమ్మద్ జమీర్, ఫసీ, జునేద్, జుబేర్, ముక్రామ్, నొమాన్, ఫరూక్, జకీల్, జకీర్, ఫజిల్, అలాగే పెద్ద అంబర్పేట్ నుంచి లావణ్య, సాయి ప్రకాష్ ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు, హన్మకొండ నుంచి శ్రీనివాస్, రమాదేవి ఇంకా వాళ్ళ స్నేహ బృందం అందరి కోసం వచ్చేస్తుంది ఫిదా మూవీ నుండి వండర్ఫుల్ సాంగ్.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: 2 o'clock లో టైం 10:55 దాటి 55 seconds అయింది. ఈ టైంని మిస్ చేయకూడదనే ఆ సెకండ్ తో సహా చెప్పేశాను. మరి 11 గంటలు మరో 4 నిమిషాల్లో కాబోతుంది, కాబట్టి నేను అయితే మ్యూట్ అయిపోవాలి, ఎందుకంటే మా నెక్స్ట్ ఆర్జే వచ్చేసారు. మరి ఎవరు ఏంటి?
2: హాయ్ దీపిక, ఎలా ఉన్నారు?
1: ఐ యామ్ గుడ్, థ్యాంక్ యూ భవాని.
2: ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలబ్బా మీకు అండ్ మనందరి శ్రోతలకి, హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. అసలు ఎంత ఎక్సైటింగ్ గా ఉందంటే నాకు ఫ్రెండ్షిప్ డే, అలానే బోనాలు కూడా కలిసి వచ్చింది. ఇట్స్ నైస్ టైమ్.
1: సో 11 నుంచి 3 o'clock వరకు మీకు కూడా హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. సో 11 గంటల నుంచి 3 గంటల వరకు ఈ 2 సమ్మేళనం, బోనాలు ఫ్రెండ్షిప్, దాంతో పాటు సండేకు ఇన్ని అకేషన్స్ ఉన్నాయనుకోండి, మామూలుగానే సండే అంటేనే ఒక చిన్న స్పెషల్. ఏమంటా భవాని?
2: కరెక్ట్ అబ్బా, అసలు అయితే మన శ్రోతల ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది.
1: మరి దానికి తోడు బోనాలు హైప్ ఉంటది. దాంతోపాటు ఈ బోనాల టైంలో ఖచ్చితంగా ఫ్రెండ్స్ కూడా కలుస్తారు కదా, ఫ్యామిలీ తో పాటు ఫ్రెండ్స్ కూడా ఖచ్చితంగా కలుస్తారు. ఎస్పెషలీ అమ్మాయిలు రెడీ అవుతారు ఇవాళ, అస్సలు
2: అందుకే ఫుల్ ట్రాఫిక్ ఉందేమో బయట.
1: ఆబ్వియస్ గానే ఉంటుంది, అందులోనూ సాటర్డే సండే అంటే ఇంట్లో కన్నా బయటనే ఎక్కువ మంది ఉంటారు. అందుకనే మనం అనుకుంటాం అంటే వీక్ డేస్ లో మొత్తం అంతా ట్రాఫిక్ ఉంటుందని, కానే కాదని అడిగితే, ఎందుకంటే ఒక స్పెసిఫిక్ టైమ్ లోనే ఉంటుంది. ఆఫీస్ టైమింగ్స్ లో కానివ్వండి, లేకపోతే ఆఫీస్ ఎండ్ ఆఫ్ ది డే ఉన్నప్పుడు మాత్రమే ఉంటాయి, కానీ సండే సాటర్డే మాత్రం డే మొత్తం ట్రాఫిక్ ఉంటుంది. ఎలా అయితేనే నేను ఇలా మాట్లాడుతూ ఉంటే భవానీ మైక్ తీసేసుకుంటుంది, కాబట్టి నేను మ్యూట్ అయిపోతాను, భవానీకి మైక్ ఇచ్చేస్తాను. కాబట్టి మీరైతే ట్యూన్ చేసుకుని ఉంచండి ఆకాశవాణి విద్యార్థి కేంద్రం, తరతరాల తరగని ఆనందం
2: అలరించే సంపూర్ణ వినోదం.

మా శ్రోతలందరి కోసం రంగరంగ వైభవంగా ప్రతిరోజు వైభవంగా ఉండాలని కోరుకుంటూ చక్కటి పాట వచ్చేస్తుంది. వెంటనే ఉండండి, ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నివాళులర్పించారు. పింగళి వెంకయ్య నిజమైన గాంధీయవాది అని, స్వాతంత్ర సమరయోధుడిగా చెరగని ముద్ర వేశారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంకయ్య చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య ఆలోచనలు, దేశభక్తి, త్యాగం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నషాముక్తి యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల ప్రచార కార్యక్రమంలో భాగంగా దీనిని తలపెట్టారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనాలు కొనసాగుతున్నాయి. సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అమ్మవారి దర్శనానికి వచ్చే శివశక్తులకు మధ్యాహ్నం 1 గంట నుంచి 3 గంటల వరకు సమయం కేటాయించారు. రేపు ఎల్లుండి రాత్రి అమ్మవారి ఫలహార బండ్ల ఊరేగింపు ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాటి ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ట్రాక్ విధానంలో ప్రభుత్వం విశ్లేషిస్తుందని ఆయన నిన్న హైదరాబాద్లో చెప్పారు. రాష్ట్ర హోంశాఖలో 7437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. అభ్యర్థులు ఈ నెల 19 నుంచి వచ్చే నెల 19 తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల గడువును ఈ నెల 15 తేదీ వరకు పొడిగించారు. మొదట నిర్ణయించిన ప్రకారం మొన్నటితోనే ఈ గడువు ముగిసింది. వచ్చే రోజుల్లో రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 11:04 దాటి 15 సెకండ్లు. మరి కాసేపట్లో మనందరికీ ఎంతో ఇష్టమైన గుర్తుకొస్తున్నాయి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555 కాల్ చేయండి.

ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో గుర్తుకొస్తున్నాయి, అండ్ నేను మీ ఆర్జే భవాని. మరి సండే అంటే చిల్ డే కదా, అందులోనూ వర్షాలు పడుతున్నాయి, పడి ఆగుతున్నాయి, అలా క్లైమేట్ చల్లగా ఉంది. అండ్ హాలిడే, ఇంతకన్నా వేరే రీజన్స్ కావాలా రిలాక్స్ అయిపోయి మంచి మంచి పాటలు వినడానికి? అందుకే అది అర్థం చేసుకునే నేను మరి మీకోసం ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో కొన్ని సూపర్ హిట్ ట్రాక్స్ ప్లే చేయబోతున్నాను. 1980 నుండి 1990 మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లోని సూపర్ హిట్ పాటలు, అసలు గోల్డెన్ ఎరా కదా ఆ పీరియడ్ అనేది. మంచి మంచి డైరెక్టర్స్, యాక్టర్స్, మ్యూజిక్ కంపోజర్స్ ఎప్పుడు విన్నా ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్తాయి కదా ఈ సాంగ్స్ అన్ని. ఎస్, మరి ఇంకెందుకు ఆలస్యం, ఇవాళ గుర్తుకొస్తున్నాయని ఈ సూపర్ హిట్ ట్రాక్తో స్టార్ట్ చేసేద్దాం. ఆఖరి పోరాటం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, లతా మంగేష్కర్ పాడిన పాటకి ఇళయరాజా సంగీతం అందించగా వేటూరి సుందరరామూర్తి గారు రాశారు ఈ పాట మీకోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎస్, తెల్ల చీరకు అంటూ సాగుతుంది ఈ పాట. మరి నాగార్జున శ్రీదేవి సాంగ్లో మొత్తం తెల్లటి కాస్ట్యూమ్స్లోనే ఉంటారు, అండ్ ఆ విజువల్స్ అయితే ఆహా ఎంత బాగుంటాయి కదా, ఏదో స్వర్గలోకంలో షూట్ చేసినట్టు అనిపిస్తుంది కదా. ఎంతైనా వైట్ అంటే మరి పీస్కే కదా సంకేతం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: కోడి రామకృష్ణ గారి మూవీస్ అంటే పక్కా కమర్షియల్ బ్లాక్ బస్టర్స్, అవునా? 1982లో వచ్చిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో డెబ్యూ డైరెక్టర్గా ఈ సినిమాతోనే స్టార్ట్ చేశారనమాట తన కెరియర్ని. అలా స్టార్ట్ చేసి మరి 3 దశాబ్దాలకి పైగా వందలాది సినిమాలు తీసి తనదైన ముద్ర వేశారు కోడి రామకృష్ణ గారు. అండ్ ఈ సినిమాలో గొల్లపూడి మారుతీరావు గారికి కూడా ఇది ఈ సినిమా డెబ్యూ అనమాట. మరి మొట్టమొదటి సినిమానే బ్లాక్ బస్టర్ అయిపోయింది, ఇంకా అందరికీ డైరెక్టర్ గారి మీద ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్కి ఏ మాత్రం అన్యాయం చేయకుండా వరుసగా గూఢచారి నంబర్ 1, ఆదర్శవంతుడు, మంగమ్మ గారి మనవడు ఇలాంటి సినిమాలతో కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు టాలీవుడ్కైనా. మరి ఇప్పుడు వినబోయే పాట ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమా నుండి. మరి పాట వింటే బహుశా ఆడవాళ్ళంతా అనుకుంటారేమో అలకను ఇలా కదా తీర్చాలి అని. ఆమె

చేతులు తాకిన ఆ కురులకు ఎంత మంచి భాగ్యమో. ఆమె మోమును చూసిన అద్దానికి ఎంతటి పుణ్యమో. ఆమె అడుగులు మోస్తున్న గడప, ఆమె నుదుటను వాలిన తిలకం, వీటికి ఎంత సౌభాగ్యమో అని రాస్తారు ఈ పాటలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. అంతేకాదు, అజంతా ఎల్లోరా శిల్పాలు, తాజ్మహల్, కాశ్మీర్, ఇవన్నీ వెలవెలబోతాయమ్మా నీ అలకకి అంటూ స్టార్ట్ అవుతుంది ఈ పాట. అందుకే అలిగిన ఆడవాళ్ళని ఇలా పొగిడితే అలకపోతుందేమో. ట్రై చేసి చూడండి, కానీ పాట వినేయండి.

0: శుద్ధమైన ఉప్పి? శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి, వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. ఎస్, స్టూడియో క్లాక్ లో టైం 11:20 క్రాస్ చేసి 5 సెకండ్స్ అవుతుంది. అండ్ మనం 1980 నుంచి 1990 మధ్యలో వచ్చిన సినిమాల నుంచి సూపర్ హిట్ ట్రాక్స్ అని వింటున్నాం. ఎస్, మరి బాలకృష్ణ విజయశాంతిల కాంబినేషన్ అంటే స్పెషల్గా చెప్పక్కర్లేదు, అది పక్కా సక్సెస్. చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు వీళ్ళిద్దరి కాంబినేషన్కి. వాళ్ళ గ్రేస్ కానీ, డాన్స్, యాక్షన్, ఎక్స్ప్రెషన్స్ అన్నీ సూపర్ హిట్టే. మరి వాళ్ళ కాంబినేషన్ వచ్చిన కొన్ని మూవీస్, కథానాయకుడు, అపూర్వ సహోదరులు, ముద్దుల మావయ్య, దేశోద్ధారకుడు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే పెద్ద లిస్టే ఉంటుంది. మరి అలాంటి సూపర్ హిట్లో ఒకటి మువ్వగోపాలుడు అనే సినిమా. శోభన, రావు గోపాలరావు, గొల్లపూడి మారుతీరావు, జయచిత్ర కూడా మంచి మంచి క్యారెక్టర్స్ ప్లే చేశారు ఈ సినిమాలో. ఇంకా సాంగ్స్ విషయానికి వస్తే అన్ని సూపర్ హిట్టే. అందగాడ నిండు చంద్రుడ అంటూ ఒక పాట ఉంటుంది, మంచి డ్యూయట్ సాంగ్. షూటింగ్ లొకేషన్ గుడి. మరి డ్యూయట్ సాంగ్ గుడిలో అంటే ఎక్స్పెరిమెంట్ అనే చెప్పాలేమో, కానీ ఆడియన్స్ ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వలేదు. ఇంకా బాలకృష్ణ విజయశాంతిల ఎనర్జీ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. మంచి ఎనర్జీతో నిండిన స్టెప్స్ ఉంటాయి, అండ్ కొన్ని చోట్ల క్లాసికల్ డాన్స్ స్టెప్స్ కూడా ఉంటాయి, రెండు ఇరగదీసేసారని చెప్పాలి. అండ్ బాలు సుశీల గారుల గొంతు నుండి అంతే ఎనర్జీ కూడా వినిపిస్తుంది. అలాగే మరి ఇదే సినిమాలో ఇంకో సాంగ్, ఎదలోన రగిలిన అని ఒక సాంగ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చెప్పుకున్న డ్యూయట్కి టోటలీ ఆపోజిట్. జాబిలి కోసం ఆకాశం వెళ్ళి అనే పాట గుర్తుందా మీకు? ఆ పాటలోని కొన్ని లైన్స్లో వచ్చే ట్యూన్స్కి సిమిలర్గా ఉంటుంది ఈ పాట. మరి బాలకృష్ణ చాలా బాధలో ఉంటారు ఈ పాటలో. మరి పాట వింటూ శోభన విజయశాంతిల ఎక్స్ప్రెషన్స్కి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ ఈ పాట వింటూ ఖచ్చితంగా కంట తడి పెట్టుకుంటారు. ఈ పాటని కూడా బాలుగారు, సుశీలమ్మ గారే పాడారు, కానీ ఇమోషన్ ఆ డ్యూయట్కి చాలా భిన్నంగా ఉంటుంది. ఆ పాటకి ఎంత కనెక్ట్ అవుతామో దీనికి కూడా అంతే కనెక్ట్ అవుతాం అన్నమాట. మరి ఈ రెండు పాటలు మీకోసం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

0: వస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో, అండ్ మన స్టూడియో క్లాక్లో టైం 11:31 క్రాస్ చేసి 18 సెకండ్స్ అవుతుంది. ఎస్, దళపతి ఏం చెప్పాలి సినిమా గురించి. స్టోరీ, సాంగ్స్, యాక్షన్ అన్నింట్లో 100కి 100 మార్కులు సొంతం చేసుకున్న సినిమా. సూపర్ స్టార్ రజనీకాంత్, మమ్మూటి, శోభన, భానుప్రియ, శ్రీవిద్య, అమరీష్ పురి ఈ సినిమాలో మెయిన్ క్యారెక్టర్స్. మరి తమిళ్లో తళపతిగా రిలీజ్ అయ్యి తెలుగులో దళపతిగా డబ్ చేయబడింది ఈ సినిమా. మహాభారతంలో కర్ణుడు, దుర్యోధనుడు వీళ్ల స్నేహాన్ని ఆధారంగా తీసుకుని ఈ సినిమాని డైరెక్ట్ చేశారు మణిరత్నం గారు. ఇళయరాజా కంపోజిషన్ అంటే కూడా మనందరికీ తెలిసిందే, వేరే లోకంలోకి తీసుకెళ్ళిపోతారు కదా ఆయన మ్యూజిక్. ఫాస్ట్ బీట్, మెలడీ, మాస్ సాంగ్, జానర్ ఏదైనా అది ఇళయరాజా గారు చాలా ఈజీగా కంపోజ్ చేసేస్తారు. ఏ జనరేషన్ వాళ్ళైనా కనెక్ట్ అవ్వాల్సిందే, అలా ఉంటాయి మరి ఆయన కంపోజ్ చేసిన పాటలు. అందులో దళపతి ఆల్బమ్ అయితే ఎన్నిసార్లు విన్నా అంతే ఫ్రెష్ ఫీల్. అందుకే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ సినిమా నుండి ఒక సూపర్ హిట్ ట్రాక్ వినేద్దాం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర గారు పాడిన ఈ పాట మీ అందరి కోసం, రచన రాజశ్రీ, సంగీతం ఇళయరాజా. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎన్యూమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Go retro with Akashvani Telugu. ఒక రాధ ఇద్దరు కృష్ణులు సినిమా గుర్తుందా మీకు? కమల్ హాసన్, శ్రీదేవిల సూపర్ హిట్ కాంబినేషన్. ఇద్దరు న్యాచురల్ యాక్టర్స్, ఒకే ఫ్రేమ్లో అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్కి ఫిదా అయిపోవాలి కదా. ఆ సినిమాలో ఒక పాట ఉంటుంది, బృందావనంలో షూట్ చేసినట్టు అనిపిస్తుంది. చక్కగా రాధ కృష్ణ అక్కడే సరదాగా డాన్స్ చేసినట్టు కూడా అనిపిస్తుంది. ఒక సీన్లో కృష్ణుడి వేణువుని ఉయ్యాలలాగా చూపిస్తారు. ఆ డైరెక్షన్ కూడా అసలు ఎంత క్రియేటివ్గా ఉంటుందో కదా. గుర్తొచ్చిందా మరే పాట? ఎస్, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి గారు పాడిన ఆ పాట. ఇళయరాజా గారికి మ్యూజిక్ కంపోజిషన్కి వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యం తోడైంది. మరి ఆ పాట మీ అందరి కోసం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు. గుర్తుకొస్తున్నాయి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో అండ్ స్టూడియో క్లాక్లో టైం 11:46 క్రాస్ చేసి 8 సెకండ్స్ అవుతోంది. ఎస్, పెళ్ళంటే పెళ్ళంటే బోలెడన్ని ముచ్చట్లు, సరదాగా ఆటలు పాటలు, గోరింటాకులు పందిళ్ళు, భోజనాలు, పట్టు చీరలు, ఇలా చెప్పుకుంటూ ఉంటే లిస్ట్ పెద్దగానే ఉంటుంది. ఇంకా వేరే ఊళ్ళోకి పెళ్ళిళ్ళకి అటెండ్ అవ్వాలి అంటే మాత్రం అది ఇంకో పెద్ద హడావిడే. కానీ ఇవాళ రేపు చాలా కేసెస్లో ఆరంభంలోనే అంతమైపోతున్న పెళ్ళిళ్ళు చూస్తున్నాం. కారణం ఏదైనా విడిపోవాలి అని ఒకసారి అనుకుంటే కలిసి ఉండడానికి ఒక్క క్షణం ఆలోచించడం కూడా కష్టమే. మరి పెళ్ళికి అసలైన అర్థం ఏంటి? సీతారాముల ఆదర్శం, రాధాకృష్ణుల అనురాగం, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు తోడుగా ఉంటూ, ఇది మనకి వచ్చిన కష్టం మనం కలిసి పోరాడాలి అన్న భావంతో ఉంటే అది ఏ బంధమైనా గట్టిగానే ఉంటుంది. అదేనేమో పెళ్ళంటే. కాలం 6 ఋతువులుగా విడిపోయినా, దైవం ఎన్ని మతాలుగా విడిపోయినా, వేద మంత్రాలతో అగ్నిసాక్షిగా కలిపిన పెళ్ళి అనే బంధం మాత్రం ఎప్పటికీ విడిపోదు అని ఇప్పుడు వినబోయే పాటలు రాస్తారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. త్రిశూలం సినిమాలో కూడా పెళ్ళంటే పందిళ్ళు అని ఒక పాట ఉంటుంది. ఆచార్య ఆత్రేయ గారు రాశారు ఈ పాటని. సంగీతం అందించారు కేవి మహాదేవన్. మరి ఈ పాటలో కూడా పెళ్ళంటే ఏంటి అని చక్కగా వివరిస్తారు. మరి పెళ్ళి అనే బంధం గురించి మర్చిపోతున్న ఈ రోజుల్లో ఈ పాటలు వింటే ఆ బంధానికి ఉన్న విలువ మళ్ళీ మనకి ఖచ్చితంగా గుర్తొస్తుందేమో కదా.

నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులు చే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతివృత్తుల అభివృద్ధిని ప్రోత్సహించండి.

ఎస్, 1980 నుండి 1990 మధ్య కాలంలో వచ్చిన సినిమాల నుండి మంచి మంచి పాటలు విన్నారు. ఇవాళ గుర్తుకొస్తున్నాయిలో మరి మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మరి స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:05 దాటి 54 సెకండ్లు. మరి కాసేపట్లో చైతన్య స్ఫూర్తి వింటారు.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: అరే మామా, ఒసే బ్రో, ఇలా పిలుపు ఏదైనా ఎమోషన్ మాత్రం ఒకటే, ఎస్ ఫ్రెండ్. ఎగ్జామ్కి ఒకరోజు ముందు టీచర్ అయిపోయే దగ్గర నుండి కష్టం వస్తే కన్నీరు తుడిచి వెన్ను తట్టి నేనున్నాను అని ఆదుకునే వరకు ఫ్రెండ్ మనకి ఎప్పుడు తోడుగానే ఉంటాడు. అవునా? అసలు ఒక సేయింగ్ ఉంటుంది కదా, చుట్టాలు లేనివాడు ఉంటాడేమో కానీ స్నేహితుడు లేనివాడు మాత్రం ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండడు అని. ఒక బ్లడ్ రిలేషన్ ఉండదు, మా ఊరు మా కులం మా మతం మా వయసు ఇలాంటి భేదాలు ఏవీ ఉండవు. మనసు మనసు మాట్లాడుకుంటాయి, మరి ఆ గొప్ప బంధమే స్నేహబంధం. దేవుడు మనకిచ్చిన గొప్ప వరం బా స్నేహితుడు కదా. మరి ఇవాళ ఫ్రెండ్షిప్ డే, స్నేహితుల దినోత్సవం. మీ ఫ్రెండ్స్కి విష్ చేశారా, ఒరే ఎలా ఉన్నావురా అని కాల్ చేసి పలకరించారా? చాలా రోజులుగారే వీడికి కాల్ చేయాలబ్బా, చాలా రోజులు అయిపోయింది. మొన్నేదో స్టేటస్ పెట్టాడు, మెసేజ్ చేద్దాం అనుకుని మర్చిపోయాను. ఇలా అనుకున్న ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా, ఫస్ట్ వెళ్ళి వాళ్ళకి విష్ చేయండి. అండ్ అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఇవాళ మరి మనం చైతన్య స్ఫూర్తిలో ఫ్రెండ్షిప్ డే సందర్భంగా, అంటే మన భారతీయ పురాణాలు ఫ్రెండ్షిప్, స్నేహం గురించి ఏం చెప్తున్నాయి, మనం వాటి నుంచి ఏం నేర్చుకోవచ్చు, ఈ విషయాలన్నీ మాట్లాడుకోబోతున్నాం అన్నమాట. ఇంతలో మీరు నాకు మరి షో వింటూ మెసేజెస్ చేయొచ్చు. దేని గురించి అంటే, మీ ఫ్రెండ్స్ అండ్ మీరు ఫేస్ చేసిన ఒక కష్టకాలం, ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ ఏంటి, ఇంకా వాళ్ళతో టచ్లో ఉన్నారా, ఇలాంటి విషయాలన్నీ నాతో పంచుకోవచ్చు. గుర్తుంది కదా, మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ఫేస్ చేసిన ఆ కష్టకాలం ఏంటి, చాలా బ్రీఫ్గా సింపుల్గా పంపించండి నా వాట్సాప్ నెంబర్కి. నా వాట్సాప్ నెంబర్ గుర్తుందిగా, STD కోడ్ 040ని యాడ్ చేస్తూ 2324082 2324082. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
1: ఆ చిహ్నం లేకపోతేనో?
0: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
2: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
3: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
4: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
5: చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఆకాశవాణి వివిధ భారతిలో ఆయన మనం మాట్లాడుకుంటున్నాం భారతీయ పురాణాలు స్నేహం గురించి ఏం చెప్తున్నాయి అని. మరి మనందరికీ ఫస్ట్ గుర్తొచ్చే ఒక స్నేహబంధం కృష్ణుడు కుచేలుడిది. అవునా, కృష్ణుడు కుచేలుడు ఆశ్రమంలో చదువుకుంటారు. కులమత భేదాలకి అతీతంగా ఉంటుంది వీళ్ల స్నేహం. అలా మరి పెరిగి పెద్దయి ఇద్దరు వేర్వేరు స్థానాల్లో స్థిరపడి ఉంటారు. ఒకరోజు మరి కుచేలుడు కృష్ణుడిని కలవాలనుకుంటాడు, కానీ ఉట్టి చేతులతో వెళ్తే ఏం బాగుంటుంది అని ఏదైనా తీసుకెళ్దాం అనుకుంటాడు. కానీ మరి కృష్ణుడు ఉన్న స్థాయి తగ్గ తన ఇంట్లో ఏమీ లేవు అని తనకు అనిపించి కుచేలుడు పిడికెడు అటుకులు ఒక అతుకుల బట్టలో తీసుకెళ్తాడు. మరి మొహమాట పడుతూనే కృష్ణుడిని చూడగానే అవిస్తాడు. కృష్ణుడు పేద ధనిక అనే భేదం లేకుండా చిన్నప్పటి స్నేహితుడు.

ఆత్మీయంగా హత్తుకుని తాను తెచ్చిన అటుకులు తింటాడు. తర్వాత తెలిసిందే కుచేలుడు ఎంత ధనవంతుడు అవుతాడు. అవునా? మరి ఈ కథ మనకేం నేర్పిస్తుంది? అవును, పేద ధనిక అనే తేడా స్నేహానికి తెలీదు. కానీ కొన్నిసార్లు కొన్ని ఫ్రెండ్షిప్స్లో ఈ డిఫరెన్సెస్ వస్తాయి. నా ఫ్రెండ్ నా కోసం ఖర్చు పెట్టినంత నేను పెట్టలేకపోతున్నాను అనిపించి, ఆర్ నేను ఒక పర్టికులర్ స్థాయికి రీచ్ అయిన తర్వాతే వాడితో మాట్లాడడం కంటిన్యూ చేస్తాను, ఇలాంటివి ఇన్ఫీరియర్గా ఇలాంటివి అనుకుని కొంచెం ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ ఎక్కువగా ఇది కాలేజ్ ఫ్రెండ్షిప్స్లో జరుగుతుంది. ఎస్, సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ ఏం పర్మనెంట్ కాదు, అందరూ బెటర్ అవుతారు అని అర్థం చేసుకుని ఇలాంటి చిన్న చిన్న విషయాలకి ఫ్రెండ్స్ని దూరం చేసుకోవడం మంచిది కాదనమాట. అయినా ఒకటి చెప్పండి, స్నేహాన్ని డబ్బుతో వెలకట్టగలమా? లేదు కదా.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸುಕೊನಿ ಈ ರೋಜೇ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕು ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: యుగాలు, రాజులు, కాలం అన్నీ మారే, ఇకపై మారతాయి కూడా. కానీ ఒక్కటి మాత్రం మారదు, అదే స్నేహానికి అర్థం చెప్పే కొన్ని బంధాలు. అవి ఎప్పటికీ మారవు, మార్గదర్శకాల్లా నిలుస్తాయి. మరి అలాంటి ఇంకో స్నేహబంధం రాముడు సుగ్రీవులది. కిష్కింధలో రాముడు సుగ్రీవుణ్ణి హనుమంతుణ్ణి కలుస్తారు. రాముడికి సుగ్రీవుడికి ఉన్న స్నేహం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సీతాన్వేషణలో రాముడికి సుగ్రీవుడు చేసిన సహాయం కూడా అంతా ఇంత కాదు. రాముడు ఏడిస్తే తాను ఏడ్చాడు, రాముడు ఎంత అంటే అంతే అంటాడు సుగ్రీవుడు. స్నేహితుడు అనుకున్నాక నీ సమస్య నా సమస్యనా, అలాంటి తేడా ఏమీ ఉండదు అని నేర్పిస్తుంది ఈ ఫ్రెండ్షిప్. వానర సైన్యాన్ని ఒకచోటికి చేర్చడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఎవరు ఏ దిక్కుకి వెళ్ళి సీతని వెతికి తీసుకురావాలి, ఇలా మొత్తం ఒక మంచి ప్రణాళిక వేస్తాడు సుగ్రీవుడు. మరి ఇది నా సమస్య అని అనుకున్నాడు కాబట్టే కదా అంత చేశాడు సుగ్రీవుడు. మరి ఇంకో ఫ్రెండ్షిప్ గురించి కూడా మాట్లాడుకోవాలి మనం, అది కూడా రామాయణం నుండే. దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. భారత్ వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తున్న తరుణంలో దేశ యువత శారీరకంగా దారుఢ్యంతో మానసికంగా బలంగా ఆత్మవిశ్వాసంతో నిండి ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీ నుండి వర్చువల్గా నషా ముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప్ అభియాన్ ప్రారంభోత్సవం చేస్తూ ఆయన మాట్లాడారు. యువత ఇప్పుడు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి కోరారు. మాదక ద్రవ్యాల వినియోగానికి వ్యతిరేకంగా 100 వారాల దేశవ్యాప్త జన్ భాగీదారీ ప్రచారానికి ఈ ప్రారంభోత్సవం నాంది పలుకుతుందని ప్రధానమంత్రి తెలియజేశారు.
1: ఆజ్ లియా గయా యే సంకల్ప్ ఆనే వాలే 100 సప్తాహ్ తక్ లగాతార్ ఐసే హీ ఆగే బఢేగా. హర్ రవివార్ కళా సంస్కృతి స్పోర్ట్స్ మెడిటేషన్ అధ్యాత్మ और सेवा से जुड़ी गतिविधियां होगी. नशा मुक्ति का संदेश नए लोगों तक पहुंचेगा. आने वाले 100 रविवार नशा मुक्त भारत की दिशा में 100 मजबूत कदम होंगे. 100 मजबूत स्टेप.
0: డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించడంలో అవగాహన కల్పించేందుకు, ప్రజల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి ప్రతి ఆదివారం దేశవ్యాప్తంగా వీకెండ్ కార్యకలాపాలు నిర్వహిస్తారని మోదీ చెప్పారు. దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి 1,00,000 పైగా యువత ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో మై భారత్, నేషనల్ సర్వీస్ స్కీమ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన క్లబ్లు, ఎన్జీఓలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొంటున్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపాణిలో జరిగే పలు విద్యా సాంస్కృతిక అధికారిక కార్యక్రమాల్లో రాష్ట్రపతి పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాళు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మంగళవారం నాడు ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపాణి సమీపంలోని మా కామ్ధుని దేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. రాష్ట్రపతి పర్యటన దృష్ట్యా విస్తృతంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లో 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కూడా కట్టుదిట్టం చేశారు. ఐఐటి ఢిల్లీలో హ్యాండ్లూమ్ హ్యాకథాన్ 2.0 వీవింగ్ ఇన్నోవేషన్స్ 2వ సంచిక ముగిసింది. జౌళి మంత్రిత్వ శాఖ సహకారంతో నిర్వహించిన ఈ హ్యాకథాన్ భారత చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికత, డిజైన్, సుస్థిర పరిష్కారాలను ఉపయోగించుకునే లక్ష్యంతో నిర్వహించారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మగ్గాల ఆధునికీకరణ, డిజైన్ల ఆవిష్కరణ, సుస్థిరత, మార్కెట్లను అందుబాటులోకి తీసుకురావడం, చేనేత కార్మికుల జీవనోపాధికి సంబంధించిన సవాళ్లను పరిష్కరించేందుకు ఆవిష్కర్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, చేనేత నిపుణులకు ఈ హ్యాకథాన్ ఒక జాతీయ వేదికను కల్పించింది. 2,500కు పైగా విద్యార్థులు వచ్చారని జౌళి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. దేశవ్యాప్తంగా షార్ట్లిస్ట్ చేసిన టాప్ 100 జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న 280 మంది సభ్యులు దేశ చేనేత రంగానికి సాంకేతిక ఆధారిత పరిష్కారాలను అభివృద్ది చేసేందుకు ఈ హ్యాకథాన్లో పాల్గొన్నారు. హ్యాకథాన్లో బహుమతి పొందిన పరిష్కారాల్లో చేనేత కార్మికుల జీవనోపాధి కోసం ఏఐ ఆధారిత ప్లాట్ఫామ్లు, డిజిటల్ మార్కెట్ యాక్సెస్ టూల్స్, మగ్గాల ఆధునికీకరణ మొదలైన ఆవిష్కరణలు ఉన్నాయి. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఆయనకు ఈరోజు ఘనంగా నివాళులర్పించారు. పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గాంధేయవాది, భారత జాతీయ జెండా రూపకర్త అని రాధాకృష్ణన్ తన సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. దేశ చరిత్రలో పింగళి వెంకయ్య చెరగని ముద్ర వేశారని ఆయన అన్నారు. త్రివర్ణ పతాకం ప్రతి భారతీయుడిని గర్వంతో మమేకం చేస్తున్న తరుణంలో పింగళి వెంకయ్య నిస్వార్థ సేవలు, శాశ్వత వారసత్వాన్ని అందరూ అరుదైన గౌరవంతో స్మరించుకుంటున్నారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. భారత్ గర్వానికి, ఆకాంక్షలకు ప్రతీకగా ఎత్తుగా ఎగురుతున్న జాతీయ జెండా తిరంగా రూపకల్పనలో పింగళి వెంకయ్య అమరమైన సేవలు అందించారని అమిత్ షా

0: షా పేర్కొన్నారు.
1: ఆకాశవాణి వార్తలు వింటున్నారు.
0: కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నీట్ పీజీ 2026 పరీక్షను సజావుగా, సురక్షితంగా, పారదర్శకంగా నిర్వహించే ఏర్పాట్లను సమీక్షించారు. ఈ నెల 30వ తేదీన ఈ పరీక్ష జరుగుతుంది. నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్, టెక్నాలజీ భాగస్వాములు, పరీక్ష నిర్వహణ లోపాలు పంచుకుంటున్న ఇతర భాగస్వాములు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పరీక్షకు సంబంధించిన లాజిస్టిక్స్, అభ్యర్థుల సౌకర్యం కోసం తీసుకున్న చర్యలు, భద్రత, నీట్ పీజీ 2026 కోసం ప్రవేశపెట్టిన సాంకేతిక ఆధార చర్యల గురించి సమావేశంలో మంత్రికి వివరించారు. పుకార్లు నమ్మి మోసపోవద్దని, కేవలం ఎన్బీఈఎంఎస్ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసే అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని ఈ సందర్భంగా జేపీ నడ్డా అభ్యర్థులను కోరారు. పరీక్ష ప్రారంభానికి కొద్ది సమయం ముందు అత్యంత సురక్షితమైన ఎన్క్రిప్ట్ చేసిన ప్రక్రియ ద్వారా తుది ప్రశ్నపత్రాన్ని ఎంపిక చేస్తారని, అంతవరకు దాని గోప్యతను కాపాడేందుకు బహుళ స్థాయిల సాంకేతిక రక్షణలున్నాయని నడ్డా చెప్పారు. నీట్ పీజీ 2026 కోసం 273,183 మంది అభ్యర్థులు తమ పేరు నమోదు చేసుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 12.5% పైగా పెరిగిందని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 340 నగరాలు, 1300కు పైగా పరీక్షా కేంద్రాల్లో ఒకే షిఫ్ట్లో ఈ పరీక్ష నిర్వహిస్తారు. ఉజ్బెకిస్తాన్ విదేశాంగ మంత్రి సైదోవ్ భక్తియార్ ఓదిలోవిచ్ ఈ రోజు నుంచి నెల 5వ తేదీ వరకు మన దేశంలో అధికారిక పర్యటన నిర్వహిస్తారు. ఈ పర్యటనలో భాగంగా ఓదిలోవిచ్ రాష్టపతి భవన్లో రాష్టపతి ద్రౌపది ముర్మును మర్యాద పూర్వకంగా కలుసుకుంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో కూడా ఆయన సమావేశం జరుపుతారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కేరళలో తిరువనంతపురం, కొల్లం మినహా మిగిలిన 12 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. తీర ప్రాంతాల్లో చేపల వేటపై నిషేధం విధించగా 65 సహాయక శిబిరాల్లో 1465 మందికి ఆశ్రయం కల్పించారు. ఇప్పటివరకు వర్షాలు, వరదలకు సంబంధించిన సంఘటనలో 6 మరణించారు, 4 గల్లంతయ్యారు. 17 ఏళ్లు పూర్తిగానూ 127 ఏళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఒడిశాలో మహానది పరివాహక ప్రాంతంలో వరద పరిస్థితి క్రమంగా మెరుగుపడుతున్నప్పటికీ కట్టక్లోని అన్సుపా సరస్సులోకి నీరు చేరడంతో కట్టక్ పూరి, జగత్సింగ్పూర్, కేంద్రపాడ ఖుర్దాల్లో అధికారులు హై అలర్ట్ ప్రకటించారు. 4 మంత్రులు సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జమ్మూకాశ్మీర్లో రాబోయే 7 రోజులు అక్కడక్కడా భారీ వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ విభాగం తెలియజేసింది. స్థానికంగా భారీ వర్షాలు, మేఘ విస్ఫోటనాలు, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉన్న జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారిపై ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుజరాత్లో మోర్బీ, సురేంద్రనగర్, రాజ్కోట్, అహ్మదాబాద్తో సహా 6 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల కారణంగా భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు న్యూఢిల్లీలో సండే జోన్ సైకిల్ 84వ సంచికలో పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి విద్యార్థులు, సైక్లిస్టులు, ఎన్సీసీ కేడెట్లు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాండవ్య మాట్లాడుతూ,
2: ప్రధాన మంత్రి జీ, ఆపే ప్రత్యేక జన ఆందోళన్ సిద్ధ కియా హే కి జబ్ నేతృత్వ స్పష్ట హో తబ్ సంకల్ప సిద్ధి మే పరివర్తిత్ హో జాతా హే. ఆప్ హీ కే నేతృత్వ మే ఇస్ దేశ్ నే స్వచ్ఛతా అభియాన్ కో జన్ ఆందోళన్ మే బదల్తే హువే దేఖా. ఓపన్ డిఫికేషన్ ఫ్రీ భారత్ కా సపనా సాకార్ హోతే హువే దేఖా. భారత్ కో నక్సల్వాద్ ముక్త హోతే హువే భీ దేఖా. ఔర్ ఫిట్ ఇండియా మూవ్మెంట్ సే యువాఓ కో ఖేల్ కే మైదాన్ మే భీ దేఖా హే. హమే పూరా విశ్వాస్ హే కి ఆప్ కే నేతృత్వ మే హీ హమ్ నషా ముక్త భారత్ కా లక్ష్య భీ అవశ్య ప్రాప్త కరేంగే.
0: మన దేశానికి చెందిన తన్వీ శర్మ తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ అయిన తైపే ఓపెన్ సూపర్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్నారు. వియత్నాంకు చెందిన 6వ సీడ్ నోయిన్ తూయిలిన్ పై 21-16, 21-16 స్కోర్ తేడాతో విజయం సాధించి 17 ఏళ్ల తన్వీ శర్మ టైటిల్ గెలుచుకున్నారు. విశేషాలు మరొకసారి. వికసిత్ భారత్ సాధనకు శారీరకంగా, మానసికంగా స్వస్థత కలిగిన యువజనులు అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రోజు చెప్పారు. నీట్ పీజీ పరీక్ష నిర్వహణ సజావుగా జరిగేలా చూసేందుకు కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో భారీ వర్షాల వల్ల జనజీవనం అస్తవ్యస్తమైంది. మన దేశానికి చెందిన తన్వీ శర్మ తైపే ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ టైటిల్ను వియత్నాం ప్రత్యర్థిని ఓడించి గెలుచుకున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:40 దాటి 40 సెకండ్లు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, భారతీయ పురాణాల నుండి ఫ్రెండ్షిప్కి సంబంధించిన విషయాలు అండ్ దాంట్లోంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని మాట్లాడుకుంటున్నాము. మరి రామాయణంలో ఇంకో ఫ్రెండ్షిప్ గురించి చెప్తానన్నాను కదా, అది రాముడు హనుమంతుడిది. హనుమనామం సంగతి తెలియదు కానీ రామనామం ఉన్న ప్రతి చోట హనుమంతుడు ఉంటాడు అని అంటారు. హనుమంతుడు రాముడికి నమ్మిన బండు. రావణాసురుడు సీతని అపహరించినప్పుడు సీతని వెతికే క్రమంలో రాముడు హనుమంతుడిని దక్షిణ దిశగా పంపిస్తాడు, అంటే సౌత్ డైరెక్షన్ అనమాట. మరి ఎంత వెతికినా సీత కనిపించకపోవడంతో హనుమంతుడు చాలా నిరాశగా ఒక చోట కూర్చొని ఉంటాడు. వెతకగా వెతకగా లంకలో సీత కనిపిస్తుంది. అప్పుడు హనుమంతుడి సంతోషానికి అంతే లేదు. ఇక్కడ రెండు విషయాలు నేర్చుకోవచ్చు మనం. రాముడి కష్టాన్ని తన కష్టంగా భావించాడు హనుమంతుడు. ఇంకోటి, సీత కనిపించగానే గంతులేశాడు, అంటే తన కష్టం తీరినట్టు తన సమస్యకి పరిష్కారం దొరికినంత సంతోషపడ్డాడు హనుమంతుడు. ఇదే మరి స్నేహం అంటే. అండ్ ఇదే మనం నేర్చుకోవాలి కూడా. మన ఫ్రెండ్కి సక్సెస్ వస్తే మనం కూడా సెలబ్రేట్ చేసుకోవాలి, వాళ్ళకి ఫెయిల్యూర్ ఎదురైతే మనం సపోర్ట్ ఇవ్వాలి, మన చేతుల్లో ఉన్నంత వరకు మనం హెల్ప్ చేయాలి. ఒక్క మాట చాలు తెలుసా, అరే పర్లేదురా ఈసారి సక్సెస్ అవుతావు, ఇలాంటి చిన్న మాటలు చాలు ఆ ఫ్రెండ్లో ధైర్యాన్ని నింపడానికి. పెద్దగా ఏం చేయక్కర్లేదు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863. ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
1: హనుమంతుడు, జాంబవంతుడు, ఈ బాండ్ నుండి కూడా మనం ఒక క్వాలిటీ గుర్తు చేసుకోవాలి. హనుమంతుడు సీతని వెతికే క్రమంలో సముద్రం దాటగలడా అని తన మీద తాను అనుమానంతో ఒక్కడే దీనంగా కూర్చుంటాడు. ఎస్, సెల్ఫ్ డౌట్ అంటారు దీన్ని. మరి అదే టైంలో జాంబవంతుడు చెప్తాడు, ఏంటి హనుమా, నీ శక్తిని నువ్వే అనుమానిస్తున్నావా? శత యోజనాలు ఒకేసారి దాటగలవు నువ్వు, ముందుకు వెళ్ళు అని. ఆ మాటలు హనుమంతుడికి తన శక్తిని మళ్ళీ కొత్తగా పరిచయం చేస్తాయి. ఇది కూడా మరి ఫ్రెండ్షిప్లో ఉండాల్సిన ఇంకో క్వాలిటీ ఏమో, మన ఫ్రెండ్స్కి సెల్ఫ్ డౌట్ అంటే వాళ్ళ మీద వాళ్ళకి సందేహం ఉన్నప్పుడు అడుగు ముందుకి వేయరు, భయపడుతూ ఉంటారు. మరి మనం ఆ టైంలో వాళ్ళని

ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే కొన్నిసార్లు మన చేతిలో లేని పరిస్థితుల్ని చూసి మనం భయపడుతూ ఉంటాం, కానీ మన దగ్గర ఉన్న బలాన్ని మనం మర్చిపోతాం, అవునా? సో ఆ సపోర్ట్ ఇచ్చే ఫ్రెండ్ మనం ఎందుకు అవ్వకూడదు? ఆలోచించండి, ఆలోచిస్తూ ఈ పాట వినండి.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

మహాభారతం ఎన్ని ఫ్రెండ్షిప్స్ కనిపిస్తాయో ఇందులో. కర్ణుడు, దుర్యోధనుడు, శ్రీకృష్ణుడు, అర్జునుడు కూడా. ఒకనొక సందర్భంలో కృష్ణుడు చేసిన హితబోధ ఒక భయపడుతున్న మంచ చెడ అని ఆలోచించి ముందుకి అడుగు వేయడానికి తడబడుతున్న స్నేహితుణ్ణి భలేగా ముందుకు నడిపిస్తుంది. నీ కర్మను నువ్వు ఆచరించడమే ముఖ్యం, మరి దాని ఫలితం మీద నీకు అసలు అధికారం లేదు అని మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తాడు కృష్ణుడు. ఇంకా చాలా చెప్తాడు, అర్జునుడికి ధైర్యాన్ని కూడా చెప్తాడు, తన బాధ్యత కూడా గుర్తు చేస్తాడు. మరి మనం ఇందులో నుండి కూడా మన ఫ్రెండ్స్కి తోడుగా ఉండాలి అన్న విషయాన్ని నేర్చుకోవచ్చు. కర్ణుడు, దుర్యోధనుడు, స్నేహానికి ధర్మం అధర్మంతో ఏంటి సంబంధం అన్న విషయం మనం నేర్చుకోవచ్చు. దుర్యోధనుడు కర్ణుడిని తనతో సమానంగా చూస్తాడు, అవునా? కానీ ఒక తక్కువ జాతి వాడిగా ఎప్పుడూ చూడడు. తన రాజ్యం కూడా ఇస్తాడు కర్ణుడికి. తిరిగి ఏం కావాలి అని కర్ణుడు అడిగితే ఈ స్నేహ బంధం ఇలానే ఉండాలి అని అడుగుతాడు తప్ప ఇంకేమీ చెప్పడు. ఇక్కడి వరకు చూస్తే మేబీ ఫ్రెండ్షిప్ అంటే అంతే కదా, ఒకటి ఆశించి మనం ఏదైనా ఇస్తే అది వ్యాపారమే అవుతుంది కానీ స్నేహం అవ్వదు. సో ఇది కూడా మనం నేర్చుకోవచ్చు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్ మరి మన భారతీయ పురాణాలు ఫ్రెండ్షిప్కి సంబంధించిన కొన్ని విషయాలు ఏం చెప్తున్నాయి అండ్ ఆ బాండ్స్ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అని మాట్లాడుకున్నాము. సో ఇవాళ రేపట్లో మరి నిజమైన ఫ్రెండ్షిప్స్ ఉన్నాయా అంటే దానికి సమాధానం ఎవరికి వాళ్ళే చెప్పుకోవాలి. అందుకే ఏమాత్రం సమయం దొరికినా మన ఫ్రెండ్స్తో అలా ఒక టీ కాఫీ ఓ అరగంట నడుస్తూ ముచ్చట్లు చెప్పుకోవడం ఇలా కొంచెం టైం స్పెండ్ చేస్తే మనకున్న స్ట్రెస్ అంతా పోతుంది అండ్ ఆ బాండ్ ఇంకా ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. సో మాట్లాడదాం అనుకుంటూ పోస్ట్ పోన్ చేసిన కాల్ని ఈరోజే చేయండి. ఆ కలవడం ఏదో ఈరోజే కలవండి, హ్యాపీగా నవ్వుకుంటూ ఉండండి. ఎస్ ఇది మరి ఇవాళ ఫ్రెండ్షిప్ డే స్పెషల్ చైతన్య స్ఫూర్తి మీ అందరికీ కూడా హ్యాపీ హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్తుంది మీ ఆకాశవాణి వివిధ భారతి. స్టే ట్యూన్డ్, నేను మీ ఆర్జే భవానీ.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మాదక ద్రవ్యరహిత సమాజంతోనే వికసిత్ భారత్ 2047 కల సాకారమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. నషాముక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ నుండి ప్రస్తుతం భూభారతి పోర్టల్ వరకు జరిగిన లావాదేవీలన్నింటినీ విశ్లేషించి అవకతవకల బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మాదక ద్రవ్య రహిత సమాజంతోనే వికసిత్ భారత్ 2047 కల నెరవేరుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. మాదక ద్రవ్యాల మహమ్మారిని తరిమికొట్టడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నషాముక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్ గచ్చిబౌలిలోని శాంతి సరోవర్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో బ్రహ్మకుమారిస్ మై భారత్ సంయుక్తంగా నిర్వహించిన 10 కోట్ల వ్యసన ముక్తి ప్రతిజ్ఞ ఉద్యమం మెగా రక్తదాన ఉద్యమ కార్యక్రమంలో గవర్నర్ ప్రసంగించారు. దేశంలోని 65% ఉన్న యువతనే అసలైన శక్తి అని, వారు స్వాభిమానంతో ముందడుగు వేయాలని, స్వామి వివేకానంద స్ఫూర్తితో గమ్యం చేరేంతవరకు పోరాడాలని సూచించారు. అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్రమోదీ న్యూఢిల్లీ నుంచి వర్చువల్ విధానంలో ఈ ఉద్యమాన్ని ప్రారంభించి దేశ ప్రజలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమం వికసిత్ భారత్ 2047 నిర్మాణానికి బలమైన పునాది అని గవర్నర్ అన్నారు. సభికులతో ఆయన నషాముక్త్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. త్రివర్ణ పతాకం రూపకల్పన ద్వారా భారత జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత దేశభక్తుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు. ఆయన ఆలోచనలు, దేశభక్తి, త్యాగనిరతి ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమన్నారు. గత ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్ ఆసరాగా చేసుకుని భూములను ఆక్రమించుకున్నట్టు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపిస్తామని, ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాటి ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి వరకు జరిగిన ప్రతి లావాదేవీని ఫాస్ట్ట్రాక్ విధానంలో ప్రభుత్వం విశ్లేషిస్తోందని ఆయన నిన్న హైదరాబాద్లో విలేకరుల సమావేశంలో చెప్పారు. తమ ప్రభుత్వం అంగుళం భూమిని కూడా నిషేధిత జాబితాలో చేర్చలేదని, హైకోర్టు ఆదేశాల ప్రకారమే ధరణి పోర్టల్లోని జాబితానే సమర్పించినట్టు వివరించారు. రాష్ట్రంలోని అసైన్డ్ భూములపై ప్రభుత్వం అన్ని కోణాల్లో విశ్లేషిస్తోందని, వాటిపై త్వరలో సమగ్ర విధానం నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. రైతుల ప్రయోజనాలే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఉత్తర తెలంగాణ రైతులకు గరిష్టంగా సాగునీరు అందించేందుకు వివిధ ప్రాజెక్టుల నీటి లభ్యత, ప్రవాహ పరిస్థితులను సమగ్రంగా అధ్యయనం చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఎల్లంపల్లి రిజర్వాయర్ అప్పటి ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టులో అంతర్భాగంగా ఉండేదని, ఇక్కడి నీటిని కాళేశ్వరం నీరుగా ప్రచారం చేయడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో హరిత పరిశ్రమలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని, పరిశ్రమలను మరింత ప్రోత్సహించేందుకు త్వరలో నూతన విధానాలు వస్తాయని పరిశ్రమల శాఖ రాష్ట్ర డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి చెప్పారు. ఇప్పటికే పరిశ్రమకైనా టీఎస్ ఐపాస్ ద్వారా 30 రోజుల్లోనే అనుమతులిస్తున్నామని, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రైట్ టు డూ బిజినెస్ అనే కొత్త విధానాలను త్వరలో ప్రవేశపెడతామని వివరించారు. మానవ అక్రమ రవాణా ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సంక్షోభాల్లో ఒకటని, ఇది వ్యవస్థీకృత నేరంగా మారిందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్ కోటేశ్వర్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిని నివారించేందుకు ఎన్ని చట్టాలున్నప్పటికీ వివిధ శాఖల మధ్య గల సమన్వయ లోపం కారణంగా సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని

0: మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేకువజామున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ప్రత్యేక పూజలు జరిపారు. బోనాలు సమర్పించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. సాధారణ భక్తుల కోసం 3 క్యూలైన్లు, బోనాలు సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం 2 క్యూలైన్లు దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. అమ్మవారి దర్శనానికి వచ్చే శివభక్తులకు మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు సమయాన్ని కేటాయించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జగిత్యాల జిల్లాలో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారంతో పాటు రోగ నిరోధక శక్తిని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆయన,
1: బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది సబ్ సెంటర్స్ లో, పిఎస్సీలో, తర్వాత మెడికల్ కాలేజ్ లెవెల్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ అనేది పబ్లిక్ లో, ఇంకా పుట్టిన వెంటనే బిడ్డకి పాలు ఇవ్వడం, ఫీడింగ్ అవేర్నెస్ అనేది చెప్పడం, దాని ఇంపార్టెన్స్ అనేది పబ్లిక్ లో తెలియజేయడం.
0: రాజన్న సిరిసిల్ల జిల్లాలో తల్లిపాల వారోత్సవాలు జరుగుతున్నాయి. పుట్టిన వెంటనే పిల్లలకు తల్లిపాలు తాగించడం చాలా మంచిదని, దాని ద్వారా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజన్ చెప్పారు.
2: ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. పుట్టిన వెంటనే పిల్లలకి తల్లిపాలు తాగించడం చాలా మంచిది. దాని ద్వారా పిల్లల లోపల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పిల్లలకి టైం టేబుల్ పెట్టుకుని పాలు ఇవ్వడం కాకుండా ఎప్పుడైతే ఆకలి సంకేతాలు వస్తాయో అప్పుడు తప్పనిసరిగా ఇవ్వాలి.
0: కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ నుంచి మిడ్ మానేర్ వరకు ఈరోజు 5వ రోజున కూడా నీటి విడుదల చేస్తున్నారు. ఇప్పటివరకు గాయత్రి పంప్ హౌస్ నుంచి 4 టీఎంసీల నీటిని విడుదల చేసినట్టు అధికారులు తెలిపారు. వరద కాలువ నిండుగా ప్రవహిస్తుండడం జలకళ సంతరించుకుంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా ఈ నెలాఖరు వరకు పోలీస్ యాక్ట్ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఒక ప్రకటనలో తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎటువంటి ధర్నాలు, రాస్తారోకోలు, నిరసన ర్యాలీలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని ఆయన తెలిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రానున్న 3 రోజుల్లో రాష్ట్రంలోని 18 జిల్లాల్లో 1 మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆయా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ అయింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, సిద్దిపేట, జనగాం, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కాగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి వరద నీటి ఉధృతి కొనసాగుతోంది. కడపటి వార్తలు అందే సమయానికి భద్రాచలం వద్ద గోదావరి నదీ నీటిమట్టం 47 అడుగులుగా ఉంది. కృష్ణానదిలో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో సోమశిల, సంగమేశ్వరం మధ్య బోటింగ్ సేవలను పూర్తిగా నిలిపివేసినట్టు జిల్లా పర్యాటక శాఖాధికారి కల్వరాల నరసింహ ఒక ప్రకటనలో తెలిపారు. వరద నీటి మట్టం పెరుగుతున్నందున సంగమేశ్వర క్షేత్ర దర్శనం కోసం పర్యాటకులు రావద్దని ఆయన సూచించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మాదక ద్రవ్యరహిత సమాజంతోనే వికసిత్ భారత్ 2047 కల సాకారమవుతుందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉద్ఘాటించారు. నషాముక్త్ భారత్ ప్రచారాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ధరణి పోర్టల్ నుంచి ప్రస్తుత భూభారతి పోర్టల్ వరకు జరిగిన లావాదేవీలన్నింటినీ విశ్లేషించి అవకతవకల బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా కొనసాగుతున్నాయి. మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 1:20 దాటి 55 సెకండ్లు. మరి కాసేపట్లో షో టైం వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్ షో టైం వింటున్నారు ఆన్ ఆకాశవాణి వివిధ భారతి విత్ మీ ఆర్జే భవాని. మరి షో టైం అంటే మీ అందరి ఫేవరెట్, అందుకే కదా వెల్కమ్ టు షో టైం అని మీరే నాకు వెల్కమ్ చెప్తున్నారు. ఎనీవేస్, సో షో టైం అంటే మరి తెలుసు కదా రూల్స్, నేను అడిగే క్వశ్చన్స్కి వాట్సాప్లో నాకు ఆన్సర్స్ పంపించవచ్చు. సో ప్రతిరోజు సినిమా, కరెంట్ అఫైర్స్, ఇలా వేరే వేరే క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ పంపిస్తూ ఉంటారు. మరి ఇవాళ సండే కాబట్టి కొంచెం డిఫరెంట్గా మీకోసం కొన్ని క్వశ్చన్స్తో నేను రెడీగా ఉన్నాను. రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని కాంపిటీషన్ ఏం లేదు, జస్ట్ నేను అడిగే క్వశ్చన్స్కి మీ ఒపీనియన్స్ని, మీ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకోవచ్చు అనమాట. అంటే క్యాజువల్గా మనం మాట్లాడుకోవచ్చు బేసిక్గా. సో ఫోన్లతో రెడీగా ఉన్నారుగా, అయితే ఫస్ట్ నెంబర్ సేవ్ చేసుకోండి. 0404STD కోడ్ని యాడ్ చేస్తూ 2324-0852 0403-24-0852, ఇది నా వాట్సాప్ నంబర్. సో మీకోసం నేను అడుగుతున్న క్వశ్చన్, మనందరం చిన్నప్పుడు అనుకునే ఉంటాం కదా, నేను పెద్దయ్యాక వీళ్ళల్లా అవ్వాలి, వాళ్ళల్లా అవ్వాలి. కొంతమంది మా తల్లిదండ్రుల్లా అవ్వాలి అనుకుంటారు, కొంతమంది ఇష్టమైన టీచర్, ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రోల్ మోడల్ని పెట్టుకుంటూ ఉంటాము. మరి మీ చిన్నప్పుడు మీరు ఎవరు మీ రోల్ మోడల్ అని అనుకున్నారు, నేను పెద్దయ్యాక వీళ్ళల్లా అవ్వాలి అని ఎవరిని మీరు అనుకున్నారు నాతో షేర్ చేసుకోవచ్చు ఇందాక చెప్పిన నా వాట్సాప్ నెంబర్పై. అంతవరకు బాద్షా మూవీ నుంచి ఈ పాట మీకోసం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఎస్, షో టైం వింటున్నారు అని ఆకాశవాణి వివిధ భారతి. అండ్ నేను అడిగిన క్వశ్చన్, మీ రోల్ మోడల్ ఎవరు ఉండేవారు మీ చిన్నప్పుడు అని అడిగాను. కానీ మన వండర్ఫుల్ శ్రోతలు ఏం చేశారు, మీరు నాకే ఇంకొక ఆప్షన్ ఇచ్చారు. మీరు ఏం అవుదాం అనుకున్నారో ఆ ఆన్సర్స్ పంపించారు నాకు. సరేలేండి, మీకోసం నేను క్వశ్చన్ని మార్చేస్తాను. ఇంజనీర్ అవుదాం అనుకున్నాను అని అంటున్నారు గీతానగర్ హైదరాబాద్ నుండి చోడవరపు నాగేశ్వరరావు. అలాగే డాక్టర్ అని దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. టీచర్ అవ్వాలనుకున్నాను అని నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి యశోద మెసేజ్ చేశారు. అండ్ ఎస్, రమణి గారు సికింద్రాబాద్ నుంచి, మా మ్యాథ్స్ టీచర్ నా రోల్ మోడల్, నేను కూడా మ్యాథ్స్ టీచర్ అయ్యాను అంటున్నారు. ఓ థ్యాంక్స్ అండి, మీరు క్వశ్చన్ని చాలా బాగా అర్థం చేసుకున్నారు, సరిగ్గా అర్థం చేసుకున్నారు. అండ్ హ్యాట్స్ ఆఫ్, యా, మ్యాథ్స్ అంటే నాకు పర్సనలీ చాలా భయము. సో మ్యాథ్స్ టీచర్స్ అంటే నాకు చాలా రెస్పెక్ట్ అనమాట. సో రమణి సికింద్రాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు ఇలాగా. తర్వాత నిజామాబాద్ ఆదర్శ్ నగర్ నుండి కీర్తి రాజ్ కుమార్ మెసేజ్ చేస్తున్నారు. నేను నా చిన్నతనంలో హీరోనే అయ్యి విలన్స్ భారతం పట్టాలి అనుకునేవాడిని అని. ఎవరు కాదన్నారండి మీరు హీరో అని, మీరు ఇప్పుడు కూడా హీరోనే కదా. నల్గొండ జిల్లా నుంచి దమ్మోజ్ వెంకటచారి వరలక్ష్మి కృష్ణమ్మ ముగ్గురు అనుకున్నారా, మంచి డాక్టర్ అవ్వాలనుకున్నాను కానీ కాలేకపోయాను అని. ఇట్స్ ఓకే, ఏం పర్లేదు. పెడన నుంచి అప్పలరాజు అబ్దుల్ కలాం గారు నా ఇన్స్పిరేషన్ అని అంటున్నారు. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని పట్టుదల ఉండేది, ఎస్ సాధించి 33 ఇయర్స్గా వాళ్ళు సర్వీస్ అందించి ప్రస్తుతం రిటైర్మెంట్ తీసుకుని 12 ఇయర్స్గా హాయిగా రేడియో వింటున్నాను అంటున్నారు. ఎస్, వెరీ గుడ్, టైం అలా అలా స్పెండ్ చేస్తే ఎంత బాగుంటుంది కదా, సరదాగా. పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు. టీచర్ అవ్వాలని నా కోరికగా ఉండేది, అందుకే సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని నా రోల్ మోడల్గా నేను ఎంచుకున్నాను అన్నారు. ఎస్, వండర్ఫుల్ రోల్ మోడల్. తర్వాత నా చిన్ననాటి కోరిక డాక్టర్ అవ్వాలని నాకు ఉండేది అంటున్నారు. ఆర్మూర్ నుండి ఎం రాధాకుమారస్వామి. ఇంకా మైకేల్ జాక్సన్ ఇస్ మై ఇన్స్పిరేషన్ అంటున్నారు ఆడపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి నుంచి. దివాకర్ ఉమ్మడి నుంచి ఇంకా ఏమీ టైప్ చేయలేదు. కలెక్టర్ అవ్వాలనుకున్నాను అంటున్నారు సుందర్ జగిత్యాల నుంచి. సో ఓకే, ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. గట్టన్న హుజూరాబాద్, ఓకే, మరి మీరేమవ్వాలనుకున్నారు, మీ రోల్ మోడల్ ఎవరు, మెసేజ్ చేయలేదు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం, మై రోల్ మోడల్ మా నాన్న. ఓ వెరీ గుడ్, వెరీ వెరీ పర్సనల్ ఇది. క్లర్క్ గ్రేడ్ అవ్వాలని కోరుకున్నాను, నేను క్లర్క్ గ్రేడ్ అయ్యాను. ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి, వెరీ గుడ్ అనుకున్నది సాధించారు. అండ్ మంచి రిథమ్ ప్లేయర్ అవ్వాలనుకున్నాను కానీ అకౌంట్స్ ఆఫీసర్గా రిటైర్ అయ్యాను అంటున్నారు. ఈస్ట్ మారేడ్పల్లి నుండి ఈశ్వర్ చంద్ర. తర్వాత ఎస్, రోల్ మోడల్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు నా రోల్ మోడల్ అని అంటున్నారు. డాక్టర్ శ్రీపతి బాబు బెంగళూరు నుంచి, ఓకే. హైట్ తక్కువ అయినందుకు నేను పోలీస్ ఉద్యోగంలో సెలెక్ట్ అవ్వలేకపోయాను. బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్ చేస్తున్నారు. డాక్టర్, ఇంజనీర్ ఈ రెండు అవ్వాలనుకున్నారంటే నందిపేట నుండి వెంకటేష్ గారు. సో ఇలా మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ పంపించారు. ఎస్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో 20 ఇయర్స్ సర్వీస్ చేశాను అంటున్నారు జ్ఞానేశ్వర్ అండ్ ప్రవీణ మహి, సిరిమల్లి కాలనీ.

అత్తాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఓ వెరీ గుడ్. వావ్, మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మడి నుంచి చాలా క్లారిటీతో ఉన్నారు మీరు. ఏదో కావాలనుకుంటున్నాను, టైలరింగ్ టైలర్ అయ్యాను అని అంటున్నారు. అదేమైనా తక్కువ అనుకుంటున్నారా అండి బాబు? మెడల్ నొప్పెట్టేస్తాయి కుట్టి కుట్టి. ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు. రోల్ మోడల్ కృష్ణ శాస్త్రి గారు, నేను ఆయనలా కవిని అవ్వాలనుకుంటున్నాను అంటున్నారు అరుణ ఇబ్రహీంపట్నం నుంచి. ఎస్, అవుతారు. అండ్ భగత్ సింగ్ వాజ్ మై ఇన్స్పిరేషన్ అంటున్నారు నాగరాజ్ సైనిక్పురి సికింద్రాబాద్ నుంచి. సో ఇలా మరి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆన్సర్ పంపించారు, మంచి మంచి ఆన్సర్స్ పంపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మరి షో టైంలో మీకోసం నెక్స్ట్ క్వశ్చన్. స్కూల్ కదా, 15 సంవత్సరాలు చాలా ఇంపార్టెంట్ ఒక స్టూడెంట్ లైఫ్లో. అవునా? చాలా విషయాలు నేర్పిస్తుంది కూడా స్కూల్. షేరింగ్, కేరింగ్, రెస్పెక్ట్, డిసిప్లిన్, ఇలా చాలా నేర్చుకోవచ్చు. కానీ కొన్నిసార్లు అనిపిస్తుంది మేబీ ఇది కూడా స్కూల్లో ఉన్నప్పుడే చిన్నపిల్లలకి నేర్పించి ఉండాల్సింది అని. అంటే ఇమోషనల్ కంట్రోల్, అంటే భావోద్వేగాల్ని ఎలా అదుపులో పెట్టుకోవాలి, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, అంటే డబ్బును ఎలా ఖర్చు చేయాలి, ఎలా దాచుకోవాలి వంటి విషయాలు, ఇలా కొన్ని అనిపిస్తూ ఉంటాయి కదా, ఇది నాకు స్కూల్లోనే చెప్పుంటే బాగుంటుంది అని. మరి మీరు అలాంటి విషయం ఏదైనా ఒకటి ఇప్పుడు స్కూల్ కరిక్యులంలో వాళ్ళ సిలబస్లో యాడ్ చేయాలి అని అనుకుంటే ఏది యాడ్ చేస్తారు? ఏ విషయం ఇప్పుడు పిల్లలు ఖచ్చితంగా స్కూల్లో నేర్చుకోవాలి అని మీరు అనుకుంటున్నారో నాతో పంచుకోవచ్చు నా వాట్సాప్ నెంబర్ మీద 0402324085 2. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్నా మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఎస్, షో టైంలో నేను మిమ్మల్ని అడిగాను స్కూల్ కరికులంలో యాడ్ చేయాల్సిన ఇంపార్టెంట్ విషయాలు ఏమైనా ఉన్నాయా ఇప్పటి స్కూల్లో అని అడిగాను. సో హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ హైదరాబాద్ నుండి మెసేజ్ చేస్తున్నారు, క్రమశిక్షణ నేర్పించాలి అని. ఓకే, బడిలో పిల్లలు మంచి వృత్తి విద్యా కోర్సులను అభ్యసించి ప్రావీణ్యం సంపాదించాలని కోరుతున్నాను అని కీర్తి రాజ్ కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఇంకా స్నేహితుల దినోత్సవం, ఓకే ఓకే, మీకు కూడా స్నేహితుల దినోత్సవం అండి. నిజామాబాద్ జిల్లా నుంచి చిలుక నారాయణ మెసేజ్ చేస్తున్నారు. క్రమశిక్షణ అంటూ మెసేజ్ చేస్తున్నారు దేవనూర్ నుంచి మురళి రాధాకృష్ణయ్య, రాధమ్మ, ముఖేష్, హరీష్. ఎస్, కంప్యూటర్ స్కిల్స్ నేర్పించాలంటున్నారు హుజూరాబాద్ నుంచి మాధవ్ గారు. ఇంకా క్రమశిక్షణ అనే ఆన్సర్ వస్తుంది షాపల్లి నుంచి చింతా శ్రీనివాస్. అలాగే భగవద్గీత స్కూల్లో నేర్చుకోవాలి అని నేను అనుకుంటున్నాను అంటున్నారు మురహరి యశోద, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి. అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటున్నారు బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. ఇంకా యోగా అయినా అండి, సూర్య నమస్కారాలు, యోగా ఇవన్నీ నేర్పించాలి అంటున్నారు సుందర్ జగిత్యాల నుంచి. ఓకే, క్రమశిక్షణకి ఇన్ని ఓట్లు వస్తున్నాయేంటి? సో క్రమశిక్షణ అంటున్నారు పుట్టపాక నుండి భవానీ వెంకట్. ఇంకా ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఫైనాన్షియల్ లిటరసీ, ఓ నేను చెప్పింది నాకే చెప్తున్నారా? సంతోష్ కుమార్ గారు, కొత్తగా ఏదైనా చెప్పండి, మీరు ఏమి ఇంక్లూడ్ చేయాలి, చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. వెంకటేష్ నందిపేట నుంచి, ఇంటి నుంచి అన్ని వస్తువులు సిద్ధం చేసుకోవడం నేర్పించాలి అంటున్నారు. అండ్ బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్ అంటున్నారు, అమ్మ నాన్న డబ్బులు ఇస్తే బయటకి జంక్ ఫుడ్ తినడం ఆపి దాచుకుంటే సేవ్, ఇలాంటి అలవాట్లు నేర్పించాలిట. సో ఇప్పుడున్న స్కూల్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, మేం చదివే రోజుల్లో ఏమి ఉండేవి కావు అన్నారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి దస్తగిరి సంధ్య. ఇంకా వస్తూనే ఉన్నాయి ఆన్సర్స్, యాక్చువల్లీ మంచి మంచి ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే ఇప్పుడు ఒక పాట ప్లే చేసేస్తాను, ఆ తర్వాత మిగతా ఆన్సర్స్ చదువుతాను. ఓకేనా? వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆస్తి. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వీబీ తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, మీరు వింటున్నారు షో టైమ్ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి అండ్ నేను మీ ఆర్జే భవాని. మన స్టూడియో క్లాక్ లో టైం 1:44 క్రాస్ చేసి 4 సెకండ్స్ అవుతుంది. ఎస్, సో మరి షో టైంలో నేను అడిగాను స్కూల్ కరిక్యులంలో యాడ్ చేయాల్సిన కొన్ని విషయాలు ఏమైనా ఉన్నాయా, మీకు ఏదైనా అనిపిస్తుందా అని అడిగాను. సో మిగతా ఆన్సర్స్ చదువుతానని చెప్పాను కదా. సో పెడన నుంచి అప్పలరాజు మెసేజ్ చేస్తున్నారు, దుబారా ఖర్చులకు హంగులకు పోకుండా ఆర్భాటాలకు వీటికి దూరంగా ఉండి ఉన్న దాంట్లోనే సర్దుకునే అలవాటు నేర్పించాలి అని మెసేజ్ చేస్తున్నారు. ఎస్, మంచి విషయం ఇది. అండ్ క్రమశిక్షణ, గురువుల్ని పెద్దవారిని గౌరవించడం అంటూ మెసేజ్ చేస్తున్నారు. పేరు చెప్పలేదు, జస్ట్ వీళ్ళు ఎవరో అనుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ పాఠాలు చెప్పాలి, తర్వాత కెరియరే నేర్పిస్తుంది అంటున్నారు. ఓకే, చూడవరపు సాయి మాన్విత, గీతానగర్ హైదరాబాద్ నుంచి. అండ్ స్పోర్ట్స్ని కూడా చాలా యాక్టివ్గా తీసుకోవాలి, బికాజ్ చదువుకుని హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ కూడా ఉండాలి అంటున్నారు. ఈ గోల్ఫ్ కోచ్ ఎవరు అంటే దుబాయ్ నుంచి బబ్లు అండ్ రేణుక. చూసారా, మరి న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఉంటే ఎక్కడి నుంచి అయినా వినొచ్చు మన వివిధ భారతి ప్రోగ్రామ్స్. యా, అమ్మ నాన్నల్ని, వయసు, వీటిని గౌరవించుకోవాలి. ఓకే, వయసుకి తగ్గ పెద్దలకి మర్యాద ఇవ్వాలి అంటున్నారా, మేబీ ఇంకొంచెం బెటర్గా రాయొచ్చేమో, నాకు అర్థం కాలేదు, సారీ అండి. గణేష్ వేదవతి గారు, తర్వాత రెస్పెక్ట్ టు ఎల్డర్స్, హెరిటేజ్ అండ్ కల్చర్ అంటున్నారు. జ్ఞానేశ్వర్, సాయి సుమంత్ ఫ్రమ్ అత్తాపూర్ హైదరాబాద్. ఎస్, క్రమశిక్షణ అని అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మెడ నుంచి. మనం అనుకున్నది స్పష్టంగా చెప్పే జ్ఞానం, ధైర్యం చిన్నతనం నుండి అలవాటు చేయాలి అంటున్నారు. వీళ్ళెవరో మరి మెసేజ్ పెట్టలేదు, బట్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పారు, థ్యాంక్ యూ. క్రమశిక్షణ హైదరాబాద్ బిఎన్ రెడ్డి నగర్ నుంచి మౌనిక, బాలు, వినయ్ కుమార్ మెసేజ్ చేస్తారు.

ఉన్నారు. ఇంకా చిలక నారాయణ అనసూయ, యమున జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి, అండ్ పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా, అండ్ ఆడెపు సంతోష్ కుమార్ బెల్లంపల్లి, ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కూడా వీళ్ళందరూ క్రమశిక్షణ అనే చెప్తున్నారు. నాగ్నాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి రెస్పెక్టింగ్ ఎల్డర్స్ అండ్ డిసిప్లిన్ స్పోర్ట్స్ యోగా స్పిరిచువల్ ప్రోగ్రామ్స్ అంటున్నారు. ఓకే, ఆర్మూర్ నుండి ప్రేమ్నాథ్ కళావతి కూడా క్రమశిక్షణ. లైఫ్ స్కిల్స్ నేర్పించాలి అంటున్నారు రమణి గారు సికింద్రాబాద్ నుంచి. ఎస్, ఓకే. సివిక్ సెన్స్, నీట్నెస్ ఆన్ రోడ్స్, నాన్ యూజ్ ఆఫ్ ప్లాస్టిక్ కవర్స్, ఇలాంటి విషయాలు చెప్తే బాగుంటుంది అని చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు. ఎస్, సో మీకోసం మరి షో టైంలో నెక్స్ట్ క్వశ్చన్, రోజుకి మీ ఫోన్ ఒక గంట మాత్రమే పనిచేస్తుంది అంటే మీరు ఆ గంటలో చేసే పని ఏంటి? అంటే ఆ గంట తర్వాత మీరు ఫోన్ వాడలేరన్నమాట, అండ్ ఇందులో ఆప్షన్స్ ఏమీ లేవు. మీరు ఎంత ఛార్జింగ్ పెట్టినా, ఎంత రీఛార్జ్ చేసినా 1 అవర్ తర్వాత ఫోన్ పనిచేయదు. డేలో, ఒక రోజులో ఒక గంట మాత్రమే మీ ఫోన్ పనిచేస్తుంది అంటే ఆ గంటలో మీరు ఫోన్తో చేసే పని ఏంటి? నాకు నా వాట్సాప్ మీద పంపించవచ్చు. వింటూనే ఉండండి ఆకాశవాణి, వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.

ఎస్, షో టైం వింటున్నారు. మరి షో టైంలో నేను అడిగిన క్వశ్చన్, రోజుకి ఒక గంట మాత్రమే మీ ఫోన్ పనిచేస్తుంది అంటే మీరు చేసే పని ఏంటి అని అడిగాను. సూర్యారావు నుంచి సుప్రియ శ్రీహర్ష్ మెసేజ్ చేస్తున్నారు, మా పేరెంట్స్కి కాల్ చేసి మాట్లాడతాను అని. రేడియో వింటాను అంటున్నారు నాగనాథ్ గుప్తా నిజామాబాద్ నుంచి. అత్యవసరపు పనులు ఏమైనా ఉంటే అవి త్వరగా ఫినిష్ చేసుకుంటానంటున్నారు మొహమ్మద్ జైనుద్దీన్ ఉమ్మేడ నుంచి. ఫ్రెండ్స్తో మాట్లాడతానంటున్నారు సూర్యారామ్ హైదరాబాద్ నుంచి. ఎస్ఎన్ మూర్తి అండ్ రాణి, ఓ షో టైం మాత్రమే వింటాను అంటున్నారు. మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్, రోజా శిరీష, ఓంకర్ లక్ష్మీ నరసింహ. నా అనుకునే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, తత నేను ప్రశాంతంగా నా పనులు నేను చేసుకుంటానంటున్నారు లిల్లీ ఫ్రమ్ సీతాఫల్ మండి. వివిద్ భారతి హైదరాబాద్ ఎఫ్ఎం వింటాము, షో టైం వింటాము అంటున్నారు. ప్రొద్దుటూరు నుంచి దస్తగిరి సంధ్య, అలాగే పాటలు వింటానంటున్నారు షాపలి నుంచి చింత శ్రీనివాస్. ముఖ్యమైన వాళ్ళకి కాల్ చేసుకుంటానంటున్నారు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి, యశోద అండ్ ఆత్మీయులతో మాట్లాడతారంట చందనగర్ నుంచి విజయ్ కుమార్. అలాగే నల్గొండ జిల్లా నరసింహపురం నుంచి నరసింహ మెసేజ్ చేస్తున్నారు, ఫస్ట్ నా గర్ల్ ఫ్రెండ్కి కాల్ చేస్తాను, నెక్స్ట్ మా ఫ్రెండ్కి ఫోన్ చేసి డబ్బులు వేయించుకుంటాను, తర్వాత ఫుడ్ ఆర్డర్ పెడతాను అని. బాగా ప్లాన్ చేసుకున్నారు. తర్వాత మంచి సాంగ్స్ వింటాను, నాటకాలు అవి వింటూ ఉంటాను అంటున్నారు బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూల్. యా వివిద్ భారతి అంటున్నారు మళ్ళీ. హంపాపురం నుంచి నారాయణ స్వామి, చిరంజీవి నాగభూషణ అండ్ చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి కూడా అదే ఆన్సర్ మెసేజ్ చేస్తున్నారు. ఫోన్ ఆఫ్ చేసిన తర్వాత మార్కెట్కి వెళ్ళి కూరగాయలు, ఇంటికి సంబంధించిన కిరాణా షాప్ ఇవి తీసుకొస్తాను అంటున్నారు. ఓకే ఓకే, సో ఫోన్ పనిచేసే ఆ గంటలో ఇవి చేస్తారా? ఫోన్ ఆఫ్ చేసేస్తే ఏమో మరి నాకు అర్థం కాలేదు. ఆర్మూర్ నుండి ఎం రాధా కుమారస్వామి, ఇంకొంచెం క్లియర్గా మెసేజ్ చేయండి సార్. తర్వాత మెయిన్ ప్రోగ్రామ్స్ వింటాను అంటున్నారు రమాదేవి గీతానగర్ హైదరాబాద్ నుంచి. గబగబా ఇష్టమైన వాళ్ళతో మాట్లాడేసి మంచి మంచి పాత పాటలను వింటూ హాయిగా ఎంజాయ్ చేస్తాను ఆ గంట సేపు అంటున్నారు సికింద్రాబాద్ నుంచి రమణి గారు. గంట సేపు సెల్ పనిచేస్తుందంటే గంటలో మనకి అర్జెంట్ కాల్స్ కానీ, అర్జెంట్ ఏదైనా ఫోన్ పే చేసుకోవడం కానీ, మనం వేయడం కానీ, ఇలా ముఖ్యమైన విషయాలు ఏమైనా ఉంటే వాటిని మాట్లాడి ఆ ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ చేస్తాను అంటున్నారు పాలెంపోలయ్య ఆళ్ళగడ్డ నంద్యాల జిల్లా నుంచి. ఫ్యామిలీ మెంబర్స్కి ఇన్ఫామ్ చేస్తాను అండ్ వాట్సాప్ స్టేటస్లో పెట్టుకుంటాను మొబైల్ ఇష్యూ ఉంది, లేకపోతే అందరూ భయపడతారు. ఆహా, రోజు పని చేయకుండా ఉండదు, రోజు గంటకి మాత్రమే పనిచేస్తుంది. బబ్లు రేణుక మెసేజ్ చేస్తున్నారు దుబాయ్ నుంచి, పిల్లలతో మాట్లాడడానికి సరిపోతుంది ఒక గంట, తర్వాత అవసరం లేదు నాకు ఫోన్ అంటూ మెసేజ్ చేస్తున్నారు. పేరు పెట్టలేదు వీళ్ళెవరు, రాధ ఎమ్మట, మరి ఎక్కడి నుంచి మెసేజ్ చేస్తున్నారు. ఇంటి పనులు ఏమైనా ఉంటే అవి చేసుకుంటాను.

చెప్తున్నారు. న్యూస్ చూడడం, స్టేటస్ చూడడం, ముఖ్యమైన వాళ్ళకి ఫోన్ చేయడం, రీల్స్ చూడడం, సాంగ్స్ వినడం, పాడడం అంటున్నారు సుందరయ్య జగిత్యాల నుంచి. అవసరమైన కాల్స్ చేసుకుని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఫినిష్ చేసుకుని ఆఫీస్ వాళ్ళతో వర్క్స్ కూడా ఫినిష్ చేసుకుంటానంటున్నారు ఆడపు సంతోష్. అండ్ ఇళయరాజా గారి పాటలను డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాను పెడన నుంచి అప్పలరాజు. ఎస్, ఎల్లప్పుడూ మీ ప్రశ్నలకు సమాధానం ఇస్తూ ఉంటాను. వెంకటేష్ ఫ్రమ్ నందిపేట, ఓన్లీ 40 మినిట్సే అండి షో టైం. అవసరం అనుకునే వాళ్ళకి డబ్బు సాయం చేస్తానంటున్నారు ఏకలవ్య నగర్ నుండి వెంకటేష్ శ్యామల. సోషల్ సర్వీసెస్ అంటున్నారు, వీటి గురించి అవగాహన కల్పిస్తారట. ఫోన్పే ఎంటీ చేసేస్తానంటున్నారు ప్రవీణ్ దుబాయ్ నుంచి. మరి నెక్స్ట్ డే పనిచేస్తుంది కదా ఫోన్. కొడుకు కోడలతో మాట్లాడతానంటున్నారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. రాంపురం నుండి కట్ల సతీష్, సుమలత కూడా మెసేజ్ చేస్తున్నారు. అండ్ వివిధ్ భారతికి ఓట్లు వస్తున్నాయి మళ్ళీ నాగర్ కర్నూలు జిల్లా నుంచి నేదునూరి కళ్యాణ్చారి. ఎస్, సో నాకు అర్థమైంది, మీ పల్స్ అర్థమైంది, చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు, చాలా చాలా ఆన్సర్స్ పంపించాలనుకుంటున్నారు. కానీ నేను అడిగిన టైంలోనే మరి మీరు పంపించాలి కదా, పాట అయిన తర్వాత కూడా పంపిస్తున్నారు. సో నేను వాళ్ళ ఆన్సర్స్ అసలు చదవలేను. సో యా, ఇది మరి 157 అవుతుంది కాబట్టి టైం ఇంకొక పాట మీకోసం ప్లే చేసి షో టైం ఈరోజు ముగిద్దాం. మరి ఆన్సర్స్ పంపించిన మా లిజనర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఫ్రెండ్షిప్ డే విషెస్ కూడా పంపిస్తూనే ఉన్నారు మీ అందరికీ, మీ ఫ్రెండ్స్కి కూడా హ్యాపీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో మిడ్ డే న్యూస్ ఆంగ్లంలో వార్తలు వింటారు. అనంతరం 2 గంటల 15 నిమిషాలకి శక్తి సీది. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: 50 సెకండ్లు. మరి కాసేపట్లో శక్తిశీలి వింటారు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆవిడ మీలా, నాలా, మనందరిలా ఒక సాధారణ ఉన్నత ఆశయాలు ఉన్న మహిళ. చదువుకుని, పెళ్లి చేసుకుని, కుటుంబ బాధ్యతల్లో ఇరుతూ మనం కన్న కలల్ని కొన్నిసార్లు మర్చిపోతూ ఉంటాం కదా. లేదా ఇంకిప్పుడు ఏం సాధిస్తానులే అని అనుకుని ఆరంభంలోనే ఆ కలల్ని అంతం చేసేస్తూ ఉంటాం. తప్పు కాదు, బంధాలు, బాధ్యతలు అలాంటివి మరి మన లాగేస్తాయి కదా. కానీ ఆ బాధ్యతలు నిర్వర్తిస్తూ మన కలల్ని నెరవేర్చుకుంటే, కలలు నెరవేర్చుకోవడమే కాకుండా అందులో ఉన్నత శిఖరాలను అధిరోహించి నలుగురికి మనకి తెలిసిన విషయాల్ని పంచుతూ ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఎస్, మరి మనలా సాధారణ మహిళ ఇంట్లోనే ఉంటూ ఒక వ్యాపారం మొదలుపెట్టి ఏటా 60 లక్షలు సంపాదిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తన వంతు సహాయం అందిస్తున్నారు ఢిల్లీకి చెందిన ఈ మహిళ. మరి ఎవరు ఆవిడ, ఏంటి ఆ వ్యాపారం, అసలు ఎలా మొదలైంది, విషయాలన్నీ మాట్లాడుకుందాం ఇవాళ శక్తిశీలిలో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

ఎస్, శక్తిశీలి వింటూ ఉన్నారు అండ్ మనం మాట్లాడుకుంటున్నాం. ఢిల్లీకి చెందిన ఒక మహిళ స్టార్ట్ చేసిన ఒక బిజినెస్ గురించి. మరి తన పేరు సుమన్ సుఖిజా. పుట్టగొడుగుల వ్యాపారం చేస్తారు ఆవిడ. పుట్టగొడుగులు అంటే ఒక రకమైన ఫంగస్ అన్నమాట, కానీ ఇది చక్కటి ఆహారం కూడా. అంటే అన్ని రకాల పుట్టగొడుగులు ఒకే రకమైన ఫలితాన్ని ఇస్తాయని చెప్పలేం, కానీ కార్డీసెప్స్ మిలిటరీస్ అనే ఈ వెరైటీ మాత్రం మనుషులకి ఒక వరం అనే చెప్పాలి. చాలా అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట ఇవి తినడం వల్ల అని అంటున్నారు డాక్టర్స్ అండ్ న్యూట్రిషనిస్ట్ కూడా. అంటే ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్, అలాగే యాంటీ ఏజింగ్ సోర్స్ అని కూడా అంటారు. అంటే వయసుతో పాటు వచ్చే మెడికల్ కండిషన్స్ని కంట్రోల్లో ఉంచుతుందన్నమాట. ఎస్, సో ఈ కార్డిసెప్స్ మిలిటరీస్ అనే వెరైటీని ఇండోర్ ఫార్మింగ్ ద్వారా పెంచుతూ ఉంటారు సుమన్ సుఖిజ. మొదట్లో ఇంటి పనులన్నీ అయిపోయాక ఇంకా ఖాళీగా ఉండే సమయం బాగా వృధా చేస్తున్నాను అని అనిపించి ఏదో చెయ్యాలి కానీ ఏం చేద్దాం అని అనుకున్నారట ఆవిడ. మరి ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సుమన్ మొదట్లో బటన్ మష్రూమ్స్ గురించి తెలుసుకుందామని ఒక కోర్స్లో జాయిన్ అయ్యారు. కానీ మధ్యలో ఈ కార్డిసెప్స్ మిలిటరీస్ అనే మష్రూమ్స్ ఆవిడని బాగా ఆకర్షించాయి. అలా ఆ వ్యాపారం చేద్దామని ఐడియా వచ్చిందంట. మరి తర్వాత ప్రయాణం ఎలా సాగింది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670464944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.

0: అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: శక్తిశీలి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. అండ్ స్టూడియో క్లాక్ లో టైం 2:31 దాటి 12 సెకండ్లు. నేల, మట్టి, పంటలు ఇవేవి పెద్దగా తెలియని పదాలు సుమన్కి. కానీ ఈ మెడిసినల్ మష్రూమ్స్ని కల్టివేట్ చేసి నలుగురికి వాటి ప్రాముఖ్యతని తెలియజేయాలి అన్న ఉద్దేశం మాత్రం బలంగా ఉంది ఆవిడలో. ఒక 10x10 విస్తీర్ణం గల రూమ్లో, అంటే 10x10 విస్తీర్ణం గల రూమ్లో ఫార్మింగ్ మొదలు పెట్టారు ఆవిడ. ఆ మష్రూమ్స్ని పెంచడానికి కావాల్సిన ఏసీ, మెషిన్స్ ఇవన్నీ కలిపి దాదాపు

లక్షల దాకా పెట్టుబడి పెట్టారు. మరి పుట్టుకతోనే అన్నీ వచ్చేవి కదా, తప్పులు చేస్తూ ఉంటాం, కింద పడుతూ ఉంటాం, కానీ మళ్ళీ లేచి నిలబడతాం కదా. మరి అలా ఆవిడ కూడా కొన్ని తప్పులు చేసి ఫలితాలు రాక మళ్ళీ మళ్ళీ ప్రయత్నించారు. గైడ్ చేయడానికి కూడా ఆవిడతో ఎవరూ లేరు, చాలా రీసెర్చ్ చేశారు, బుక్స్ చదివారు, ప్రాక్టికల్గా ఆ టెంపరేచర్, హ్యూమిడిటీ అవన్నీ మెయింటైన్ చేసి ఆఖరికి ఆ క్రాప్ సైకిల్ అంతా అర్థం చేసుకున్నారు ఆవిడ. అప్పుడు వచ్చింది ఆవిడ చేతికి మొట్టమొదటి పంట. ఇదంతా ఒక 2.5 నుండి 3 నెలల సమయం పట్టిందిట ఈ క్రాప్ సైకిల్ అంతా అర్థం చేసుకోవడానికి అండ్ అది చేతికి రావడానికి. పంట రాగానే పెద్దగా అమ్మకాలు లేవు, మళ్ళీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి శాంపిల్స్గా డిస్ట్రిబ్యూట్ చేశారు. సో వాళ్ళంతా వాళ్ళ ఆహార అలవాట్లకి మష్రూమ్స్ని కూడా యాడ్ చేసి తిని డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నారట. అంటే హెల్తీగా ఫీల్ అయ్యారు, ఎక్కువసేపు యాక్టివ్గా ఉండగలిగారు. దాంతో ఇంకా ఇంకా కొనడం స్టార్ట్ చేశారు ఈ పుట్టగొడుగుల్ని. మొదట్లో మరి 5 కిలోగ్రాముల పుట్టగొడుగుల్ని అమ్మేవారు అండ్ అలా అలా ఆర్డర్స్ పెరగడంతో 2018 అంటే 2018లో ఆరెంజ్ హర్బ్ అనే బ్రాండ్ని స్టార్ట్ చేశారు. మరి దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఈ సూపర్ హిట్ ట్రాక్ తర్వాత. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమ.
1: 5 కిలోగ్రాముల పుట్టగొడుగుల పంటతో స్టార్ట్ అయ్యి ఒక బ్రాండ్ని స్థాపించారు ఢిల్లీకి చెందిన సుమన్ సుఖీజా అని చెప్తున్నాను కదా. అయితే ఆ నంబర్స్ ఇంకా అలా అలా పెరుగుతూనే ఉన్నాయి. 2019లో 5 కిలోగ్రాములు అండ్ అలా 2024లో 20 కిలోగ్రాముల పంటని పండిస్తూ వచ్చారు ఆవిడ. ఇప్పుడు మాత్రం 1 కిలోగ్రామ్ సుమారు కొన్ని వేలకి అమ్ముతున్నారట. సో అలా నంబర్స్ పెరగగానే ఆరెంజ్ హర్బ్ కూడా బాగా పేరు తెచ్చుకుంది. ఈ మష్రూమ్సే కాకుండా ఇంకా ఎన్నో హెల్త్ సప్లిమెంట్స్ కూడా అందిస్తారు ఈ బ్రాండ్ కింద. సంవత్సరం ఆదాయం సగటున 5 లక్షలు ఉండేదిట. మెల్లిగా ఉత్పత్తులు పెంచి పెద్ద పెద్ద ఈ కామర్స్ వెబ్సైట్స్లో కూడా అమ్మకాలు చేసి ఇప్పుడు ఏటా సుమారు 40 లక్షలు కేవలం మష్రూమ్స్ మీదనే సంపాదిస్తుంది ఈ బ్రాండ్. మరి అంతటితో ఆగలేదు వ్యాపారం, ఇంకో ప్రోడక్ట్ వైపు అడుగులు వేశారు ఆవిడ. మరి అదేంటో కూడా చెప్పేస్తాను ఈ పాట తర్వాత.

ఎస్, శక్తిశీలిలో సుమన్ సుఖిజా గురించి మాట్లాడుకుంటున్నాం. ఎస్, సో ఏటా 40 లక్షల ఆదాయం దగ్గర ఆగిపోకుండా ఇంకో బిజినెస్ కూడా స్టార్ట్ చేసి రావడానికి చెప్తున్నాను కదా, మరి ఆ బిజినెస్ ఏంటంటే కుంకుమ పువ్వు బిజినెస్, సాఫ్రన్ అనమాట. సో దీన్ని ఆహార పదార్థాల్లో, పర్ఫ్యూమ్స్లో, కొన్ని మందుల్లో, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా వాడుతూ ఉంటారు. అయితే స్వచ్ఛమైన కుంకుమ పువ్వుకి కొంచెం భారతదేశంలో కాస్త డిమాండ్ ఎక్కువగా ఉంది అని గ్రహించి ఆ వ్యాపారం వైపు అడుగులు వేశారు సుమన్ సుఖిజా. మరి 7-8 లక్షల పెట్టుబడితో ప్రారంభమైంది అండ్ 3 లక్షల ఆదాయం వచ్చింత మొదట్లో ఈ బిజినెస్ నుంచి. సో ఇప్పుడు మాత్రం ప్రతి ఏటా ఆగస్ట్ నుండి నవంబర్ నెలలో 2 కిలోగ్రాముల కుంకుమ పువ్వుని పెంచుతారు అండ్ ల్యాబ్లో కూడా టెస్ట్ చేశారు, ఏ మాత్రం పొల్యూటెడ్ కాదు, ఇది చాలా ప్యూర్గా ఉంటుంది అని చెప్తున్నారు. మరి ఇంత స్థాయిలో వ్యాపారాన్ని నడిపిస్తున్న సుమన్ రానున్న కాలంలో ఎలాంటి ప్లాన్స్తో ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు కూడా మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఎస్, మెడిసినల్ మష్రూమ్స్ ఇంకా సాఫ్రన్ బిజినెస్లో దూసుకుపోతున్నారు సుమన్ సుఖీజాని చెప్పాను. అండ్ ఆవిడ మరి నెక్స్ట్ ఆన్లైన్ బిజినెసే కాకుండా ఆఫ్లైన్ బిజినెస్ వైపు కూడా అడుగులు వేద్దాం అనుకుంటున్నారు. సో హోల్సేల్ మార్కెట్స్, సూపర్ మార్కెట్స్లో కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ని అమ్ముతూ ఏడాదికి కోటి రూపాయల ఆదాయం సంపాదించాలని ఆ దిశగా ప్రయాణిస్తున్నట్ట. మరి విద్యంతా తనలోనే ఉంచుకోకుండా నలుగురికి పంచాలి అన్న గొప్ప ఆలోచన ఆవిడది. అందుకే ఇండోర్ ఫార్మింగ్లో సుమారు 500 మందికి పైగా శిక్షణ ఇచ్చారు. అండ్ ప్రతి చిన్న డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎవరికి వాళ్ళు ఇంట్లోనే మష్రూమ్స్ ని ఎలా పెంచుకోవచ్చో అని శిక్షణ ఇస్తూ ఉంటారనమాట. ఎంత మంచి ఆలోచన కదా. ఎస్, మరి ఇది తన ఒక్కదాని వల్లే కాదు, కుటుంబ సహకారం కూడా చాలా ఉంది అని చెప్తూ ఆశయాన్ని మాత్రం వదులుకోకూడదు, ప్రయత్నిస్తూనే ముందుకి సాగాలి అంటున్నారు సుమన్ సుఖీజా. ఇది మరి ఈనాటి శక్తిశీలి. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం సరిగ్గా 3 గంటలు. మరికొద్ది క్షణాల్లో ముంబై కేంద్రం నుండి రీలే. నేను మీ ఆజయ్ భవానీ సైనింగ్ ఆఫ్.
1: సంపన్న కర్ణికి నేహా ఆగర్కర్ దేశాయ్ కో దీజే ఆజ్ఞా. నమస్కార్.

0: సగమధని
1: ధని ధమగత
0: నిజగమధని
1: నిధమగతని
0: ధని సగమత
1: ధమగత నిధ
0: మదని సగమ
1: గదని ధనిధ
0: గదని ధనిధ.

0: सुन रहे हैं विविध भारती।
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5 గంటలు. ఇప్పుడు వార్తా ప్రసారాలు వింటారు.
2: ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అమెరికా కాన్సల్ జనరల్ లారా ఈ విలియమ్స్ బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అలాగే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావు, రాజ్యసభలో బీఆర్ఎస్ పక్ష నేత వద్దిరాజు రవిచంద్ర తదితరులు కూడా వేర్వేరుగా ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాల బందోబస్తులో తొలిసారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్మెంట్ వ్యవస్థను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ పరిశీలించారు. అనంతరం కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాలకు 2,500 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నట్టు తెలియజేశారు. ఫేషియల్ రికగ్నిషన్, క్యూ మేనేజ్మెంట్, థ్రెషోల్డ్ మ్యాపింగ్ వంటి ఏఐ సాంకేతికతతో రద్దీని పర్యవేక్షిస్తూ తొక్కిసలాటలు, నేరాలు నివారించేందుకు చర్యలు చేపట్టినట్టు సిపి వెల్లడించారు. ఐఐటి ఢిల్లీలో హ్యాండ్లూమ్ హకదాన్ 2.0 వీవింగ్ ఇన్నోవేషన్స్ 2వ ఎడిషన్ ముగిసింది. జౌళి మంత్రిత్వశాఖ సహకారంతో నిర్వహించిన ఈ హాకథాన్ భారతదేశ చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి సాంకేతికత, డిజైన్, వ్యవస్థాపకత, సుస్థిర పరిష్కారాలు ఉపయోగించుకునే లక్ష్యంతో నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ఈరోజు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ ఎన్బీఏ దేశంలోని 3 పరిశోధనా సంస్థలు, 33 రాష్ట్ర జీవ వైవిధ్య మండళ్లు, కేంద్రపాలిత ప్రాంతాల జీవ వైవిధ్య మండళ్లకు మొత్తం 8,22,00,000 రూపాయలు విడుదల చేశారు. దేశ జీవ వనరుల వినియోగం ద్వారా లభించే ప్రయోజనాలను న్యాయబద్దంగా, సమానంగా పంచాలన్న భారత నిబద్ధతకు ఇది నిదర్శనమని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

ద్వైపాక్షిక అంశాలపై భారతదేశ సహకారం కావాలంటే పాకిస్తాన్ ముందుగా తాను నిర్మించుకున్న ఉగ్రవాద మౌలిక సదుపాయాలు కూల్చివేయాలని అమెరికాలోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా నొక్కిచెప్పారు. తన అంతర్గత సమస్యల నుండి దృష్టి మరల్చడానికి భారతదేశంపై యుద్దం చేస్తామని బెదిరించడం ఇస్లామాబాద్కు ఒక సాధారణ విధానంగా మారిందని క్వాత్రా పేర్కొన్నారు. ఈరోజు కర్ణాటక, కేరళ, మాహే, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, రాజస్థాన్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కింలలో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రేపటి నుంచి 6వ తేదీ వరకు తూర్పు, మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలకు చేపల వేటకు వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించింది. బ్యాడ్మింటన్లో భారతదేశానికి చెందిన తన్వీ శర్మ తన తొలి బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ టైటిల్ను కైవసం చేసుకున్నారు. ఈరోజు జరిగిన తైపీ ఓపెన్ సూపర్ మహిళల సింగిల్స్ ఫైనల్స్లో వియత్నాంకు చెందిన 6వ సీడ్ నుయోన్ ధుయీ లిన్పై విజయం సాధించి ఆమె ఈ ఘనత సాధించారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

అందరికి శుభ సాయంత్రం, గుడ్ ఈవినింగ్. నేను మీ ఆర్జే కీర్తి. చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. స్టూడియో క్లాక్లో సమయం 5:05 అవుతుంది. అందరికీ నాకంటే ముందే వెల్కమ్ చెప్పింది వర్షం. హాయ్, హ్యాపీ వీకెండ్, హ్యాపీ సండే, హ్యాపీ బోనాలు, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని ఇలా చాలా రకాలుగా పలకరించింది తెలుసా. నిజంగా ఆ వర్షం పడుతూ ఉంటే అందులో ఇన్ని పలకరింపులు వినిపించాయి నాకు. మరి మీరు చూసారో లేదో, విన్నారో లేదో ఐ డోంట్ నో కదా, అందుకే ప్రత్యేకించి మళ్ళీ నేను చెబుతున్నా. సో మరి ఇవాల్టి మన సండే వీకెండ్ చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమాన్ని ఇలా చక్కగా మంచి పాటతో మొదలు పెట్టేసుకుందాం. ఇంకా ఏమాత్రం లేట్ చెయ్యనంతే ఇంకా చేయాలని అనిపించట్లేదు నాకు కూడా. మీకోసం ఆనంద్ సినిమాలో నుండి శ్రేయా ఘోషల్ పాడినటువంటి అద్భుతమైన పాట వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

0: ఊఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: వర్షంతో పాటు మన హైదరాబాద్ సికింద్రాబాద్లో జబర్దస్త్ పండగ కూడా షురు అయిపోయింది కదా. ఎప్పుడైనా సరే ప్రతి సంవత్సరం అంతా మనం వెయిట్ చేసేటువంటి ద వన్ అండ్ ఓన్లీ పండుగ బోనాల్. హైదరాబాద్ సికింద్రాబాద్ బోనాలు ఆషాఢంలో మనందరి ప్రాణం కదా. గోల్కొండ బోనాలు కంప్లీట్ అలా అయ్యి చాలో ఇంకా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు కూడా షురు అయిపోయాయి. 2 to 3 days ఈ పండగ జాతర మనందరికీ అంత వైబ్. అసలు చెప్పాలంటే బోనాలకు సంబంధించి స్టోరీ మొదలు పెడితే అంత దాకా వెళ్తుంది. అంటే ఆల్మోస్ట్ మనం ఈ గంట కూడా సరిపోదేమో మాట్లాడుకుంటే, అంతంత డిస్కషన్స్ ఉంటాయి. డప్పులు, దరువులు, డాన్సులు, ఒకవైపు బోనాలు, మరింకొక వైపు షాపింగ్లు. అందరం చాలా ఇష్టంగా రెడీ అవుతాము, భక్తిగా ఉంటాము, చాలా ఫాస్టింగ్ ఉంటుంది, ఎంతో నమ్మకం ఉంటుంది, ఆ వర్షిపింగ్లో ఒక డివినిటీ ఉంటుంది. ఇవన్నీ మనం బోనాల పండుగలో చూస్తాం. అండ్ నేషనల్ లెవెల్లో అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాల్యూస్ వచ్చేసాయి. బోనాల పండుగ చరిత్ర గురించి తెలుసుకొని మరీ తెలియని వాళ్ళు కూడా కొత్తగా బోనం చేసి ఆ డివినిటీని ఎంజాయ్ చేస్తున్నారన్నమాట. ఇంతకీ బోనాలు మీ ఇంట్లో ఎలా అవుతాయి, ఎలా ఉంటుంది సెలబ్రేషన్స్, వాటన్నింటినీ కూడా మీరు చక్కగా నాకు మెసేజ్ చేయొచ్చు కదా 0402324 0852 నెంబర్కి చక్క ఏమంటారు. అంతేకాదు అసలు ఈ బోనాలు ఎప్పటి నుండి మొదలయ్యాయి, దాంతో పాటుగా బోనాలు అంటే ప్రతి ఒక్కరి ఇంట్లో హడావిడి, ఆ డిస్కషన్స్ అవన్నీ ఎలా ఉంటాయి, వీటి గురించి కూడా కాస్త ఓ మంచి బోనాల పాట విని స్టే ట్యూన్డ్.

0: టాపిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మేరా జూతా హై జపానీ, ఎప్పటిలోనూ ఇంగ్లీస్తానీ, సర్ పే లాల టోపీ రూసి, ఫిర్ భీ దిల్ హై హిందుస్తానీ. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తుల పైన BIS మార్కును తప్పనిసరి చేసింది. మీ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ISI మార్కున్న చెప్పులని కొనుగోలు చేయండి. BIS నాణ్యతకు నమ్మకానికి హామీ.
2: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
3: జబర్దస్త్.

మస్త్ పాట విన్నాం కదా, చాయ్తో హాయ్ కబుర్లు కార్యక్రమంలో ఉన్నాం. అయితే మరి పండగ అంటే ఫస్ట్ ఎక్కడి నుండి మొదలవుతుంది అంటే షాపింగ్ నుండి మొదలవుతుంది. అయితే ఆ షాపింగ్ ఏంటి, మనం ఎలా డ్రెస్అప్ అవుతాము అనే విషయం మాత్రమే కాదు, బోనాన్ని ఎలా తయారు చేయాలి అని ఈ మధ్య కాలంలో చాలా కొత్త కొత్త వెరైటీలు, డిజైన్లు చూడగానే మనకు కూడా ఆ డివైన్ ఫీలింగ్ వచ్చేలాగా చక్కగా తయారు చేసి మరి బయట ఇప్పుడు సేల్ చేస్తున్నారనమాట. సో అలాంటి వాటిని ప్లాన్ చేయడం లేదా బోనాన్ని డెకరేట్ చేయడంలోనే వెరైటీ ఆఫ్ డిజైన్స్ లేదా చక్కగా కళ్ళు కలర్స్ ఇవన్నీ పెట్టి చూడ్డానికి చాలా ఆకర్షణగా తయారు చేసేటువంటి బోనాలు బాగా ట్రెండ్ అవుతున్నాయి దాదాపు ఒక 4 to 5 ఇయర్స్ నుండి, అండ్ ఇయర్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంది అనుకోండి. అయితే ఇటువంటి సెలబ్రేషన్స్తో పాటు ఇక హిస్టరీ గురించి చూసుకుంటే ఒకటి కాదు రెండు కాదు 1913వ సంవత్సరంలో కలరా వ్యాధి సోకి చాలామంది ప్రాణాలు కోల్పోయారట ఇక్కడ. ఇక్కడ అంటే మన హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాస్లో. ఆ సమయంలో ఉజ్జయినిలో ఉన్నటువంటి సైనిక బలగాలు అమ్మవారిని ప్రార్థించి అక్కడ ఉజ్జయినిలో పూజలు చేసి వ్యాధి తగ్గితే ఆమెని మన సికింద్రాబాద్లో నిలుపుకుంటామని, ఆవిడికి బోనం చేస్తామని అమ్మకి మనస్ఫూర్తిగా వేడుకున్నారట. అలా వేడుకున్న తర్వాత ఆ వ్యాధి తగ్గడం, ఆ తర్వాత చక్కగా అది జాతరగా మారి అప్పటి నుండి ఇప్పటి వరకు అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఏ రకమైన హెల్త్ ఇష్యూస్ రాకూడదని ప్రతి సంవత్సరం కూడా ఆషాఢంలో ఇలా బోనాలు చేయడం అనేది ఆనవాయితీగా మారింది. అది ఈ పండగ యొక్క కథ. నేషనల్ వైడ్లో కూడా ఈ బోనాలని సెలబ్రేట్ చేసుకునేటువంటి ఆ అలవాటు, ఆ ఆచారం, ఆ వ్యవహారం ఇంకా కూడా కంటిన్యూ అవుతుంది. అంతేనా, నెక్స్ట్ బోనాల తర్వాత కూడా బోనంతో పాటు రెండవ రోజు భవిష్యవాణి రంగం కూడా ఉంటుంది, చాలా ఆడంబరంగా చేస్తారు. ఇవన్నీ కూడా మన మనసుకి చాలా చాలా హ్యాపీని, పీస్ని, హార్మోనీని తెచ్చిపెడతాయి. కాబట్టి మనసుకు ప్రశాంతతనిచ్చే పండగల్ని మనం ఎందుకు వద్దనుకుంటాం? నో వే కదా, మరి చక్కగా ఎంజాయ్ చేయాలి. అంతేకాదు, వర్షం పడుతూ బోనం చేయడం, బోనం వర్షంలో తీసుకొని వెళ్ళడం అనేది నిజంగానే ఒకలాంటి పీస్. ఆ ఎంజాయ్మెంట్ అలాగే ఉంటుంది, అంటే ఎంజాయ్ చేసేవాళ్ళకి తెలుస్తుందన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం మరొక మంచి పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

సూపర్ పాట బ్రహ్మోత్సవం సినిమాలో నుండి అంజనా సౌమ్య రమ్యా బెహరా పాడినటువంటి పాట విన్నాం. చాయ్తో హాయ్ కబుర్లు అనుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తున్నామన్నమాట. అయితే ఒక మంచి విషయం గురించి కూడా చెప్పుకోవాలి. పండగ అంటే అందరూ టుగెదర్ గెట్ టుగెదర్ అనే ఒక

ఆ ఫీల్లో ఉంటాం, ఆ హ్యాపీనెస్లో ఉంటాం. అయితే అలాంటి హ్యాపీనెస్ని ఇవాళ ఇంకొకటి కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అందరికీ. సో ఎవ్రీ మంత్ ఆగస్ట్ 1st Sunday రోజు ఈ ఫ్రెండ్షిప్ డే ఉంటుంది. మనలో చాలామంది స్కూల్ డేస్లో కూడా అసలు ఎందుకు స్కూల్ డేస్లో ఫ్రెండ్షిప్ డే రాదు అని అనుకున్న వాళ్ళం ఎంతమంది ఉండుంటాం కదా. పోస్ట్ సెలబ్రేషన్సో ప్రీ సెలబ్రేషన్సో చేసుకునే వాళ్ళం. అంటే ఆ హ్యాపీనెస్ అలా ఉంటుంది. నచ్చిన వాళ్ళకి, అంటే మనకు బెస్ట్ అనిపించిన వాళ్ళకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడం. నేను నీకు కట్టాను కదా, నువ్వు ఇంకెవరు

అంటే ఆ హ్యాపీనెస్ అలా ఉంటుంది. నచ్చిన వాళ్ళకి అంటే మనకు బెస్ట్ అనిపించిన వాళ్ళకి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టడం, నేను నీకు కట్టాను కదా నువ్వు ఇంకెవరితో కట్టించుకోకూడదు అని ఉత్తుతి ప్రామిస్లు చేయించుకోవడం, అండ్ నాకు బెస్ట్ అనిపించిన నా ఫ్రెండ్ నాతోనే మాట్లాడాలి అనేటువంటి ఒక క్రేజీ క్రింజ ఐడియాస్ ఉండడం స్కూల్లో. ఇవి ఇప్పటికీ కూడా ఈ జనరేషన్లో, ఏ జనరేషన్లో అయినా సరే బెస్ట్ ఫ్రెండ్ అంటే బెస్ట్ ఫ్రెండే, మనతో మాత్రమే మాట్లాడాలి, మనకే ఇంపార్టెన్స్ ఇవ్వాలనేటువంటి ఆ క్రేజీ థాట్స్ అనేవి ఉండడం, ఇదంతా అఫ్కోర్స్ 90s కిడ్స్ కానీ లేకపోతే జెన్జీ వాట్ ఎవర్ ఎవరైనా సరే వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఎప్పుడో ఒకప్పుడు ఇవి గుర్తు పెట్టుకున్నవే, గుర్తు చేసుకున్నవే కూడా. సో మీకు కూడా అలాంటి జ్ఞాపకాలు ఏమైనా ఉంటే చక్కగా గుర్తు చేసేసుకోండి, అండ్ లెట్ మీ నో మీకోసం కలర్ఫుల్ చిలక ఎక్స్ప్రెస్ రాజా సినిమాలో నుంచి ఒక చక్కని పాట వినిపిస్తా, ఎంజాయ్ చేయండి.

0: సహాయం అందించబడుతుంది. లబ్దిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. కేఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్దిదారులకు మార్గనిర్దేశం చేస్తూ, బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
1: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యూఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
0: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ టీజీఎఫ్పిఎస్ను సంప్రదించగలరు.

ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు ఎస్ఎస్జీస్ ఎఫ్పిఓలు సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో

ఎస్, చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. తరతరాల తరగని ఆనందమలరించే సంపూర్ణ వినోదం. ఎందరో స్టార్స్, సెలబ్రిటీలు, నోన్ పర్సనాలిటీస్, గ్రేట్ పీపుల్ చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ వాళ్ళ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, సాధక బాధకాలు ఎదుర్కొంటూ గ్రో అయినటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా. అయితే వాళ్ళు ఇనీషియల్ స్టేజ్లో, అంటే ఫ్రెండ్స్ అయ్యేప్పుడు అంత గ్రేట్నెస్, అరే ఈ స్థాయికి మనం చేరుతామే, ఇంత బాగుంటామే అనేది వాళ్ళకు తెలియదు. కానీ అలా అయిన తర్వాత వాళ్ళ సక్సెస్ స్టోరీస్, వాళ్ళు ఫేస్ చేసినటువంటి ప్రాబ్లమ్స్ ఇవన్నీ వింటుంటే భలేగా అనిపిస్తుంది కదా. మనం కూడా మన సక్సెస్ఫుల్ స్టోరీని, అంటే మనం డౌన్లో ఉన్నప్పుడు మనకి సపోర్ట్ చేసినటువంటి పర్సన్స్ గురించి, వాళ్ళు మనకి సపోర్ట్ చేసినటువంటి విధానం గురించి అలా చెప్తూ ఉంటే భలే క్రేజీగా ఉంటుంది కదా. సో అందరూ ఎంజాయ్ చేస్తారు ఆ క్రేజీనెస్ని. అంటే ఎంత డౌన్లో ఉంటే అప్పుడు సపోర్ట్ చేసినటువంటి ఫ్రెండ్స్ నిజంగానే వాళ్ళు దేవుడితో సమానంగా ట్రీట్ చేసేస్తారు. అండ్ ఒక క్లోజ్ ఫ్రెండ్ ఎవరు అని అంటే, మనం ఎంత బాగున్నా, ఎంత సూపర్బ్గా ఉన్నా, క్రేజీగా జోక్ వేసేటువంటి ఆ చనువు, ఏమంటారు, ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఉన్నప్పుడే బెస్ట్ ఫ్రెండ్కి ఉండేటువంటి క్వాలిటీ అదే. సో అవి ఉన్నాయి అని అంటే ఎస్, ఒకరికొకరు యు ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్ అని ప్రూవ్ చేసేయడం అనమాట. అసలు ఫ్రెండ్షిప్ గురించి ఫ్రెండ్ ఇలాగే ఉండాలి, ఇలాగే మాట్లాడాలి అనేటువంటివి ఏ గ్రంథాల్లోనూ

లేకపోతే ఏ పర్టికులర్ ఏమంటారు శాసనాల్లోనూ ఎందులోనూ లేదు. ఫ్రెండ్ అంటే ఫ్రెండ్ మనకు నచ్చినట్టుగా, మనం మెచ్చినట్టుగా కాదు, మనకి ఏది చేస్తే మంచిదో అని సజెషన్ చేయగలిగేటువంటి, మనమేమి చెప్పకుండానే మనలోని ఆ నెగటివ్స్ని పాజిటివ్స్ని చదవగలిగిన వాళ్ళే ఫ్రెండ్స్ అని అంటాను నేను. మరి మీ ఏమంటారు ఆలోచనలో కానీ, మీ ధోరణిలో కానీ ఒక ఫ్రెండ్ మీరు ఎలాగా కన్సిడర్ చేస్తారు, ఆర్ వాట్ ఎవర్, ఎలా అంటే ఎలా ఉంటే ఎస్ దే ఆర్ ఫ్రెండ్స్, ఆర్ మా నా ఫ్రెండ్కి ఈ క్వాలిటీ ఉంది అని అలాగా మీకేమైనా అలాంటి సమాధానం ఉంటే చక్కగా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు 0402324 0852. సరిగా అర్థమైందో లేదో విషయం అయితే ఇదే. సో మీ ఫ్రెండ్స్ గురించి లేదా మీ గురించి ఏదైనా నాకు చక్కగా చెప్పొచ్చు, మెసేజ్ చేసేయచ్చు అనమాట. మీకోసం జెంటిల్మెన్ సినిమాలో నుండి మంచి పాట వినిపించేస్తున్నాను, స్టే ట్యూన్డ్.

0: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे और प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 5:45. ట్రావెలింగ్ టైంలో ఉన్నారా? టెంపుల్స్లో బిజీ ఉన్నారా? లేకపోతే ఫ్యామిలీతో కలిసి టైం గడుపుతున్నారా? ఎలా సాగుతోంది సండే? వీకెండ్ అంటే అందరికీ ఒక్కొక్క రకమైనటువంటి ఒక ఈజ్ ఉంటుంది. ఎక్కువ మంది ఓటీటీలో సినిమాలు చూస్తునో లేకపోతే ఫ్రెండ్స్తో అలా చిల్ అవ్వడానికి బయటికి వెళ్తున్నో సండేస్ని జనరల్గా ఎంజాయ్ చేస్తారు. కానీ ఇవాళ బోనాలు కదా, కాబట్టి బోనాల వైబ్ వేరేగా ఉంటుంది. జాతరకి వెళ్దామని, ఫ్రెండ్స్ అందరితో సరదాగా కలుద్దామని, అలా అలా షికార్లు కొడదామని, ఎక్కువ జనాలు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కాసేపు తిరుగుదామని, భక్తిగా టెంపుల్కి వెళ్దామని, ఇలా చాలా చాలా ప్లాన్స్ ఉంటాయి. అలాగా మరి మీ ప్లాన్స్ కూడా ఏమైనా ఉన్నాయా? లెట్ మీ నో. కొన్ని కొన్ని మెసేజెస్ అయితే మనకు వస్తున్నాయి, కానీ కొందరు నేమ్స్ పంపించట్లేదు. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ మెసేజ్ చేశారు కొంతమంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్. లక్ష్మి గారు, రాజ్యలక్ష్మి గారు, శివలక్ష్మి గారు, వీళ్ళు ముగ్గురు అక్క చెల్లెళ్ళంట. హాయ్ అండి, అండ్ థ్యాంక్ యూ సో వెరీ మచ్, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే మీకు కూడా. మా ఇంటి దగ్గర బోనాలు అవుతున్నాయి ఈరోజు. సికింద్రాబాద్, ఉజ్జయిని, మహంకాళి బోనాలు చాలా చాలా స్పెషల్గా ఎవ్రీ ఇయర్ ఇక్కడ జరుపుకుంటాము, అండ్ అందరికీ ఇది చాలా ఇష్టమైనటువంటి పండుగ అంటూ మెసేజ్ చేశారు రఘునాథ్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. బోనాల టైంలో కూడా ఇంత బిజీగా ఉంటూ మళ్ళీ మెసేజ్ చేయడం చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సెలబ్రేషన్స్తో పాటు మరి మీకోసం కూడా ఒక మంచి పాట వినిపిస్తే బాగుంటుంది కదా? ఖచ్చితంగా వినిపించేస్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6 గంటల 10 నిమిషాలు. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. మేరా యువభారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారిల సహకారంతో హైదరాబాద్లో నిర్వహించిన నషాముక్త్ యువభారత్ సంకల్ప్ అభియాన్లో సుమారు 1500 మంది యువత ప్రతిజ్ఞ చేశారు. కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును ఈరోజు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా రాష్ట ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అమెరికాలో జరిగిన ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు ఇంజనీర్లను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకుడు తారక రామారావు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. సికింద్రాబాద్లో లష్కర్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని మేరా యువభారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీస్ సహకారంతో హైదరాబాద్లో నిర్వహించిన నషాముక్త్ యువ భారత్ సంకల్ప్ అభియాన్లో సుమారు 1500 మంది యువత పాల్గొన్నారు. ప్రధానమంత్రి వర్చువల్ సందేశాన్ని ప్రసారం చేయగా అనంతరం పాల్గొన్న యువత నషాముక్త్ యువ భారత్ ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ముఖ్య అతిథిగా హాజరై మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణంలో యువత కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని బేగంపేట ఐఏఎస్ అధికారుల సంఘం క్లబ్లో ఈరోజు కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సు ఆవిష్కరణ అధికారిక ఫ్లీట్ హ్యాండోవర్ కార్యక్రమం జరిగింది. కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ఎలక్ట్రిక్ బస్సును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పరిశుభ్రమైన పర్యావరణ హిత రవాణా వ్యవస్థకు విస్తరణకు ఎలక్ట్రిక్ వాహనాలు కీలకమని ఆయన పేర్కొన్నారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్రాభివృద్ది ప్రణాళికలను వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా, స్కిల్స్ యూనివర్సిటీ, ప్రభుత్వ ఐటీఐల

0: ఆధునీకరణ, 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ పర్యాటక అభివృద్దిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జుపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. అమెరికాలో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభల్లో ప్రసంగిస్తూ ఆయన, రాష్టంలోని పర్యాటక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకుని అభివృద్దికి తోడ్పడాలని కోరారు. హైదరాబాద్లో 10 కోట్ల రూపాయలతో ఎన్ఆర్ఐ భవన్ నిర్మాణానికి కృషి చేస్తానని తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ను అభివృద్దిలో అగ్రగామిగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నుంచి నగరాభివృద్దికి అధిక నిధులు తీసుకురావడానికి కృషి చేస్తున్నట్టు తెలిపారు. నగరంలో యుఐడిఎఫ్ నిధులతో చేపట్టిన సిసి రోడ్డు, డ్రైనేజీ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం కిసాన్ నగర్లోని పోచమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. రాష్ట ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి అభివృద్దిలో భాగంగా ఉచిత చేపలు రొయ్యల పెంపకం పథకానికి 116 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రాష్ట వ్యాప్తంగా చెరువులు, జలాశయాల్లో చేపలు, రొయ్య పిల్లలను ఉచితంగా విడుదల చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. అమెరికాలోని బాల్టిమోర్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ సమావేశాల సందర్భంగా ప్రవాస భారతీయులతో ఆయన మాట్లాడారు. మౌలిక సదుపాయాల అభివృద్ది, స్టార్టప్ల ప్రోత్సాహం, స్వదేశీ రక్షణ రంగం బలోపేతంతో భారత్కు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరిగిందని చెప్పారు. తెలంగాణలో బీజేపీ ప్రజలకు విశ్వసనీయ ప్రత్యామ్నాయంగా ఎదుగుతోందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. ఇంజనీర్లను అవమానించేలా వ్యాఖ్యానించడం సరికాదని ఆయన పేర్కొన్నారు. ఈ అంశంపై స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీ యువతకు, విద్యార్థులకు, ఇంజనీర్లకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ మౌనం ఈ వ్యాఖ్యలను సమర్థించినట్టేనని ఆయన ఆరోపించారు. ప్రాణహిత జలాల వినియోగం, కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, లక్ష్మీ బ్యారేజీ మరమ్మతులపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ రాష్ట ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కోటిలింగాల వద్ద గోదావరి బ్యాక్వాటర్తో పాటు నంది మేడారం, లక్ష్మీపూర్ గాయత్రి పంప్ హౌస్ను పలువురు నాయకులతో కలిసి పరిశీలించిన అనంతరం మాట్లాడుతూ ఆయన,
1: కన్నపల్లి పంప్ హౌస్ ఏదైతుందో 93.5 మీటర్ లెవెల్ నుండి మన పైకి ఎత్తిపోసుకునేటువంటి అవకాశం, కింద పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తున్నప్పుడు కాఫర్ డ్యామ్ నిర్మాణం చేసి అక్కడ నీటిని నిలుపుదల చేయటము ఇట్స్ రొటీన్ ఇంజనీరింగ్ ప్రాక్టీస్. అందరూ డిమాండ్ చేసిన అన్నాడు, కన్నపల్లి పంప్ హౌస్ నీటి తరలిపి చేసే అవకాశం చూపెట్టడానికి పర్యటన చేపట్టి ఇంతవరకు ఏదైతుందో ఉత్తమ్ రెడ్డి ఆ కన్నపల్లి పంప్ హౌస్ సందర్శించాలి.
0: సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ తెల్లవారుజామున మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వం తరపున అమ్మవారికి తొలి బోనం సమర్పించారు. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో సహా పలువురు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. మరోవైపు బోనాలు సమర్పించేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి అమెరికా కాన్సుల్ జనరల్ లారా ఈ విలియమ్స్ బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే టీపీసీసీ అధ్యకుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు, రాజ్యసభలో బీఆర్ఎస్ పక్షనేత వద్దిరాజు రవిచంద్ర తదితరులు ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాబోయే 3 రోజుల పాటు రాష్ట్రంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పోచమ్మ, ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండుగ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆసిఫాబాద్ జిల్లాలో ఆషాఢ బోనాల వేడుకలు భక్తి శ్రద్ధ

0: తో కొనసాగుతున్నాయి. కాగజ్ నగర్ లోని మహంకాళి అమ్మవారిని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు దంపతులు దర్శించుకుని బోనం సమర్పించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఈ నెల 17న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ జరుగుతుందని, సెప్టెంబర్ 16 వరకు అభ్యంతరాలు స్వీకరించనున్నట్టు రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ ఒక ప్రకటనలో తెలిపారు. క్లెయిమ్స్, అభ్యంతరాలపై నోటీసుల జారీ, పరిష్కార ప్రక్రియ ఈ నెల 17 నుంచి అక్టోబర్ 15 వరకు కొనసాగుతుందని, అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితా ప్రచురించనున్నట్టు తెలియజేశారు. రాష్ట హోంశాఖలో ఖాళీగా ఉన్న 7437 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయ్యింది. అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉపాధి హామీ పథకం ఉద్యోగులు చేస్తున్న సమ్మె 2వ రోజు కొనసాగింది. ఉద్యోగుల సంఘం జేఏసీ జిల్లా చైర్మన్ రమేష్ మాట్లాడుతూ, 20 ఏళ్లకు పైగా ఉపాధి హామీలో పనిచేసి ఇప్పుడు విబిజీరామ్జీలో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. మేరా యువ భారత్ ఆధ్వర్యంలో బ్రహ్మకుమారీల సహకారంతో హైదరాబాద్లో నిర్వహించిన నషా ముక్త్ యువ భారత్ సంకల్ప అభియాన్లో సుమారు 1500 మంది యువత ప్రతిజ్ఞ చేశారు. కీటో మోటార్స్ సంస్థ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును ఈరోజు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:20. ఇప్పుడు నీరాజనం శీర్షికన 19వ భాగం అబ్బూరి ఛాయాదేవి గారి గురించి డాక్టర్ సమ్మెట విజయ గారి ప్రసంగాన్ని వింటాము.
2: ఆకాశవాణి నీరాజనం

0: ఆనాటి తరం రచయితృల మీద ఈ తరం రచయితృల అక్షల నివాళి నీరాజనం. ఈ నీరాజనం కార్యక్రమంలో ఈరోజు మనం అబ్బూరి ఛాయాదేవి గారి గురించి డాక్టర్ సమ్మెటి విజయ్ గారి ప్రసంగాన్ని విందాం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్.
1: ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు రూపం అబ్బూరి ఛాయాదేవి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత స్త్రీలలో చైతన్య స్ఫూర్తిని నింపేందుకు అప్పట్లో తొలితరం కథారచయితులు బండారు అచ్చమాంబ, భాస్కరమ్మ, గుమ్మడిదల దుర్గాబాయి, శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మ, శ్రీమతి బసవరాజు వెంకటరాజ్యలక్ష్మి, తాడి నాగమ్మ, దుర్గాబాయి దేశ్ముఖ్ మొదలైన వారు కథారచయితులుగా తమ రచనలతో సందేశాత్మక స్త్రీ విద్య, స్త్రీల వ్యక్తిత్వంపై సంస్కరణ ఉద్యమ కథలను రచించి చరిత్రలో నిలిచిపోయారు. ఆ తర్వాత వచ్చిన రచయితులు అందరూ ఎవరికి వారు తమదైన శైలితో కథలను రచించి తాము రచించిన కథను చక్కని శిల్పం ఉపయోగించి సరళమైన భాషతో ఎక్కువ మంది పాఠకులను ఆకట్టుకుని వారి హృదయాలలో చెరగని ముద్రను వేసుకున్నారు. వారిలో తనదైన విలక్షణత కలిగిన స్త్రీవాద రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి. మహిళా రచయిత్రులలో ఆమె చూడడానికి సుకుమారంగా సౌమ్యంగా కనిపించినా కలంలో పదును మాత్రం ఏమాత్రం తగ్గకుండా అద్భుతమైన కథలను అందించారు అబ్బూరి ఛాయాదేవి. స్త్రీల అంతరంగిక భావనలను, అనుభూతులను వ్యక్తీకరించడంలో ఆమెకు ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు సాహిత్యంలో తనకొక విశిష్ట స్థానం ఉంది. తన కల నుంచి దాలువారిన కథలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఆమెను వరించింది. అబ్బూరి ఛాయాదేవి గారు 1933లో రాజమహేంద్రవరంలో జన్మించారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో చదివారు. ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు అబ్బూరి రామకృష్ణారావు గారి కుమారుడు, సాహితీ లోకానికి చిరపరిచితులు అయిన అబ్బూరి వరదరాజేశ్వరరావు గారి

తో ఛాయాదేవి గారి వివాహం జరిగింది. 1954లో అబ్బూరి ఛాయాదేవి గారి తొలి రచన స్వతంత్రలో అచ్చయింది. 1954-55 సంవత్సరాలలో భర్త వరదరాజేశ్వరరావు గారితో కలిసి 2 కవితా సంకలనాలను వెలువరించారు. కథలు రచించడం మాత్రమే కాకుండా అనువాదం చేయడంలో ప్రతిభ కలిగిన అబ్బూరి ఛాయాదేవి గారు కొన్ని కవితా సంపుటాలను అనువాదం చేశారు. లైబ్రరీ సైన్స్ లో డిప్లొమా చేసి న్యూఢిల్లీలో లైబ్రేరియన్ గాను, కొంతకాలం జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో డిప్యూటీ లైబ్రేరియన్ గాను పనిచేశారు. డాక్యుమెంటేషన్ కోసం ఫ్రాన్స్ కు వెళ్లొచ్చారు. ఉద్యోగ విరమణ చేసి ఆంధ్ర యువతీ మండలి సహాయ కార్యదర్శిగా వనితా మాసపత్రికకు సంపాదకత్వం వహించారు. చేసిన ఉద్యోగాలన్నీ సాహిత్యంతో ముడిపడి ఉండడం ఆమె తన సాహితీ ప్రస్థానాన్ని మరింతగా మెరుగుపరుచుకునేందుకు ఎంతగానో తోడ్పడింది. వీరి కథలు హిందీ, మరాఠీ, తమిళ, స్పానిష్ భాషలలో అనేక సంకలనాలలో కథలుగా అనువాదం చేయబడ్డాయి. వీరు రాసిన అనేక కథలు తెలుగు, ఆంగ్ల సంకలనాలలో చోటు చేసుకున్నాయి. ఉదయని పత్రికలో వీరు వ్యాసాలు రచించారు. అనేక పుస్తక సమీక్షలు చేశారు. రేడియో కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఉద్యమ పబ్లికేషన్స్ ద్వారా అబ్బూరి ఛాయాదేవి గారి కథలు పుస్తకం 25 కథలతో వెలువరించారు. ఇందులో మొట్టమొదట ప్రస్తావించవలసిన కథ సుఖాంతం. స్త్రీ నిరంతర పరిశ్రమకు విశ్రాంతి లేకుండా అలసిపోయి చివరకు విశ్రాంతి తీసుకోవడం ఎప్పుడో చెబుతూ ప్రధానమైన కోరికను వినూత్నంగా మలిచి చూపించారు. ఇదే కథను గురించి ప్రముఖ రచయిత్రి ఓల్గా పూలకత్తులు అనే శీర్షికలో ఆంధ్రప్రభలో చూడడానికి అందమైన కత్తుల్లా కనిపించే ఈమె కథలు దగ్గరకు వెళ్లి చూస్తే ఛాందస భావాలతో పురుష దురహంకారాన్ని, సామాజిక దుర్నీతులను ఖండిస్తున్నాయని, సుఖాంతం కథ అందుకు నిదర్శనమని, అల్పమైనదిగా పరిగణింపబడే ఆడవాళ్ల టైం గురించిన కథ అని అభివర్ణించారు. ఈ కథా సంకలనంలో స్వేచ్ఛగా ఎదగాల్సిన స్త్రీల జీవితాన్ని పూల కుండీలతో, సుకుమారంగా పెంచే బోన్సాయి వృక్షాలతో స్త్రీల జీవితానికి అద్దం పెట్టే రచన బోన్సాయి బ్రతుకు. ఈ కథ గురించి నెచ్చెలిలో ప్రొఫెసర్ శ్రీదేవి గారు కాహలి పేరుతో అబ్బూరి ఛాయాదేవి గారి గురించి వివరించారు. ఈ కథ 10వ తరగతి పాఠంలో, ఇంగ్లీష్ పుస్తకంలో, ఇంటర్మీడియట్ లో కూడా చోటు చేసుకుంది. పెళ్లి కాని ఆడపిల్లల అభిప్రాయాలు, వాళ్ల ధైర్యం, పిరికితనం, సరైన జీవన మార్గాన్ని ఎంచుకోలేకపోవడం మొదలైన అంశాలను స్పృజిస్తూ రచించిన కథ ఇది. బోన్సాయి బ్రతుకు కథను విశ్లేషణ చేస్తూ, ఆ తురాయి చెట్టు ఎంత పెద్ద చెట్టు అయిందో చూడు, బయట విశాలంగా ఉన్నచోట విస్తారంగా పెరిగింది కాదు, ఎంతటి గాలిదుమారం వచ్చినా అది కించిత్తు కూడా చెలించలేదు, పైగా అంతమంది జనానికి ఆశ్రయం కల్పించి వాళ్లకి ఆసరాగా నిలిచింది అంటూ, స్వేచ్ఛాయుత వాతావరణంలో పెరిగిన ఆడపిల్లలు ఉన్నతమైన విలువలు కలిగి తమ కాళ్లపై తాము నిలబడమే కాకుండా మరొకరికి కూడా అండగా నిలవగలరన్న సత్యాన్ని ఈ కథలు అనుభూతం చేస్తున్నాయని అన్నారు. కల్పనా రెంటాల గారు అబ్బూరి ఛాయాదేవి గారి కథలను ఇతివృత్తపరంగా స్త్రీ పురుష సంబంధాలలో అసమానత్వం, పట్టణ నగర జీవితాల్లో స్త్రీలు కొత్తగా ఎదుర్కొనే కుటుంబ సామాజిక ప్రభావాలు, ఉద్యోగ వ్యవస్థ, ఆర్థిక ఒత్తిళ్లు, ప్రపంచీకరణ ప్రాథమిక రూపాలు కనిపిస్తాయి అన్నారు. ఇక విమర్శకులు కథలో వివాహ వ్యవస్థను చిత్రీకరిస్తూ ఎవరిని చేసుకోను, ఎదురుతిరిగిన నిజం రచించారు. ఉద్యోగిని జీవనం సమస్యలను స్పష్టంగా చూపించిన కథలు. ఉపగ్రహం, శ్రీమతి ఉద్యోగిని, కర్త కర్మ క్రియ, సాంఘిక సమస్యల గురించి రచించిన కథలు. గోదావరి, లీలా మానవుడు, తండ్రి ప్రేమను గురించి రచించినటువంటి, మానవ సంబంధాలను వ్యక్తపరిచినటువంటి రచన స్పర్శ అనే కథ. విడిగా పత్రికలకు రచించిన కథలలో పేరెన్నిక గన్న కథ ఆఖరికి 5 నక్షత్రాలు. చిరంజీవి నటించిన ఠాకూర్ సినిమాకి 5-6 సంవత్సరాలకు క్రితమే ఆసుపత్రిలో చేర్చిన వ్యక్తిని వెంటిలేటర్పై పెట్టి బ్రతికి ఉన్నది చనిపోయినది తేల్చకుండా ఆఖరికి చనిపోయిన పేషెంట్ ని దాచి ఉంచి బారెడంత బిల్లు కట్టమని చూపెట్టిన బాగోతం బట్టబయలు చేసిన కథ ఆఖరికి 5 నక్షత్రాలు. కార్పొరేట్ ఆసుపత్రులలో పేషెంట్ల నుంచి డబ్బు వసూలు చేసే విధానాన్ని పట్టిచూపించిన కథ ఇది. ఛాయాదేవి గారి శైలిని గురించి పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, ఏ విషయం చెప్పడానికైనా చెప్పకపోవడానికైనా ఈమెకు కావలసినంత ధైర్యం పుష్కలంగా ఉంది, సంకోచం బిడియం కూడా లేదు, 4 దశాబ్దాలుగా కథలు అల్లుతున్నారు, కథలు సింపుల్ అన్నారు ఆంధ్రభూమి పత్రికలు. వస్తు విన్యాస శిల్పం, పాత్ర చిత్రణా శిల్పం, కథన శిల్పం, సంఘటన ఘటనా శిల్పం, వర్ణనా శిల్పం, అన్ని రకాల శిల్పాలను

అనల్పంగా కలిగి ఉన్న రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి. తెలుగు సాహిత్యంలో స్త్రీలకు సంబంధించిన రచనలు చేసిన రచయిత్రులలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న రచయిత్రి అబ్బూరి ఛాయాదేవి గారు కావడంతో డాక్టర్ సమ్మెట విజయ 1993లో హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో ఎంఫిల్లో అబ్బూరి ఛాయాదేవి కథలు ఒక పరిశీలన పేరుతో లఘు సిద్ధాంతాన్ని పరిశోధించి రచించడం తన అదృష్టంగా భావించారు. 1992లో సెంట్రల్ యూనివర్సిటీలో తన సోదరుడు సమ్మెట నాగమల్లేశ్వరరావు సహకారంతో డాక్టర్ శరజ్యోత్స్నారాణి గారి పర్యవేక్షణలో లఘు సిద్ధాంతం రచించడం జరిగింది. తన తోటి రచయితలతో సమావేశాలలో అబ్బూరి ఛాయాదేవి గారు చురుకుగా పాల్గొనేవారు. 3-4 సంవత్సరాల పాటు రచయితలు ఒక గ్రూపుగా జరిపిన సాహిత్య సామాజిక యాత్రలకు అన్ని తరాల వారితో హాయిగా కలిసిపోయి వారిని నమ్మించేవారు. 2 దశాబ్దాల పాటు హైదరాబాద్లో జరిగిన ప్రతి సాహితీ సమావేశంలో ఆమె పాల్గొనేవారు. కథానిలయంలో వారి కథలనేకం మనకు లభిస్తాయి.

0: సాహిత్య సామాజిక యాత్రలకు అన్ని తరాల వారితో హాయిగా కలిసిపోయి వారిని నమ్మించేవారు. 2 దశాబ్దాల పాటు హైదరాబాద్ లో జరిగిన ప్రతి సాహితీ సమావేశంలో ఆమె పాల్గొనేవారు. కథా నిలయంలో వారి కథలనేకం మనకు లభిస్తాయి. బోన్సాయి బ్రతుకు, నవ్వుతూనే, పప్పు భోగారావు గారు చదివిన 2 కాదు 22 కథలు, ఇంటర్వ్యూలు యూట్యూబ్ లో మనకు లభ్యమవుతున్నాయి. రచయిత్రిగా మాత్రమే కాకుండా హస్తకళలపై ఛాయాదేవి గారికి మక్కువ ఎక్కువ. ఇంట్లో ఖాళీ సమయాలలో అందుబాటులో ఉన్న వస్తువులకు నగిశీలు చెక్కి ఆకర్షణీయమైన కళారూపాలుగా తయారు చేయడం తన అభిరుచి. ఈ విశేష ప్రతిభని అప్పట్లో ఈనాడు పత్రికలో ఫోటోలతో వ్యాసరూపంలో రావడంతో ఛాయాదేవి గారి హస్తకళా నైపుణ్యం అందరికీ తెలిసింది. ఎవరూ ఊహించని రీతిలో కొబ్బరి చిప్పపై పెయింటింగ్ చేయడం, ఇదేంటి కనుక్కో అని తమాషాగా అడగడం అందుకు ఉదాహరణ. ఆమె ఇల్లు నిజంగా ఒక మ్యూజియంలా ఉండేది. మాటలో సౌమ్యం, విషయం పట్ల స్పష్టత, భాష పట్ల అనురాగం, సాహిత్యంలో అవగాహన ఆమెకు ఉన్నంతగా మరెవ్వరికీ లేదనడం అతిశయోక్తి కాదు. తను స్వయంగా ఎలా రచనా వ్యాసంగం చేశారు, వ్యక్తిగతంగా లైబ్రేరియన్ గా పనిచేసే ఎన్ని పుస్తకాలు చదివారో తెలియచేశారు. కుటుంబ వాతావరణం, స్వాతంత్ర సమరయోధులు, మామగారు, నాటకరంగం, సంపాదకత్వంలో బహుముఖ ప్రజ్ఞాశీలి భర్త వరదరాజేశ్వరరావు గారు ఉండడం, తాను స్థిరంగా నిలబడి తనకు ఎదురయ్యే పరిస్థితులను తట్టుకుని నిలబడే శక్తి సామర్థ్యాలను అందించాయన్నారు. భర్త మరణానంతరం ఒక్కరే ఉండి చాలా కాలం ధైర్యంగా జీవనం గడిపిన అబ్బూరి ఛాయాదేవి గారు చివరి దశలో హోంలో చేరి అక్కడి వారితో పరిచయాలు పెంచుకుని వారికి కథలు చదివి వినిపించారు. భూమిక పత్రికతోనూ, కొండవీటి సత్యవతి గారితోనూ, ప్రశాంతి గారితోనూ, సజయ్ గారితోనూ ప్రత్యేక అనుబంధం కలిగి భూమిక రచనలను చూడడం, భూమిక నిర్వహించిన వ్యాసరచన పోటీలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించడం, ఈ రకంగా భూమికలో ముఖ్యమైన పాత్రను పోషించారు అబ్బూరి ఛాయాదేవి గారు. కొండవీటి సత్యవతి గారు నిర్వహిస్తున్న భూమిక స్త్రీవాద పత్రికలో 1996 నుండి 2006 వరకు ఆలోకనం పేరుతో ఛాయాదేవి గారు కాలమిస్ట్రీగా కాలం రచించారు. 1993 మాసిరెడ్డి రంగనాయకమ్మ సాహిత్య పురస్కారం, 1996 మృత్యుంజయ పుస్తకానికి తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి అవార్డు అందుకున్నారు. 2000 కళాసాగర్ సాహితీ పురస్కారం అందుకున్నారు. దుర్గాబాయి దేశ్ముఖ్ అవార్డు, సుశీల నారాయణరెడ్డి సాహిత్య పురస్కారం, పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు, రంగవల్లి సాహిత్య పురస్కారం, అజో విభో కందాలం ఫౌండేషన్ ప్రతిభా వైజయంతి జీవిత సాఫల్య పురస్కారం అందుకున్నారు. 2005 ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు తనమార్గం కథా సంకలనానికి అందుకున్నారు. స్త్రీలకు స్వేచ్ఛకు సంబంధించిన అనేక కోణాలను అత్యంత సన్నిహితంగా చర్చలకు దోహదం చేస్తాయి అబ్బూరి ఛాయాదేవి కథలు. రాజు మరణించి ఒక తార రాలిపోయే, సుఖవి మరణించి ఒక తార గగనమెక్కే, రాజు జీవించే రాతి విగ్రహములందు, సుఖవి జీవించే ప్రజల నాలుకలయందు అన్నట్లుగా ఊపిరి ఉన్నంత వరకు సాహితీ సౌరభాలను అందరికీ పంచిపెట్టారు. ఒంటరితనానికి సాహిత్యాన్ని జోడించుకున్నారు. సమాజంతో సాహిత్యాన్ని ముడివేశారు. స్త్రీల పక్షాన నిలిచారు. స్త్రీల వ్యక్తిత్వానికి అద్దంలా నిలిచారు. సాహితీ సుక్షేత్రంలో తన వంతు మొలకలను వేశారు. అవి మహావృక్షాలై మన మధ్య మనకు అండగా, మనకు తోడుగా, నీడగా మనతోనే నిలిచి ఉన్నాయి. ఆ చెట్టు కింద కూర్చుని ఆమె జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆమెకి హృదయపూర్వక అంజలి ఘటిద్దాం.
1: ఇంతవరకు మీరు అబ్బూరి ఛాయాదేవి గారి గురించి డాక్టర్ సమ్మిటి విజయ్ గారి ప్రసంగం

0: వచ్చేవారం మనం తుక్కమాదేవి సరస్వతీ కరవతి గారి ప్రసంగాన్ని విందాం. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు అక్షరయాన్ తెలుగు ఉమెన్ రైటర్స్ ఫౌండేషన్ వారు.
1: మీరింతవరకు అబ్బూరి ఛాయాదేవి గారి గురించి డాక్టర్ సమ్మట విజయ గారి ప్రసంగాన్ని నీరాజనం 19వ భాగంలో విన్నారు.

0: जरूर सुनिए पिटारा। इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे और प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ఏ నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 6:41. ఇప్పుడు లమ్హే ప్రాయోజిత కార్యక్రమాన్ని వింటారు.

0: तो ऐसे में धूप में थोड़ा समय जरूर बिताए।
1: वेल डियर फ्रेंड्स, आई हैव गिवन ऑल इन्फॉर्मेशन टू इम्प्रूव द क्वालिटी ऑफ योर स्लीप। प्लीज फॉलो अवर रूटीन एंड एक्सक्लूड बैड हैबिट्स। विद दिस वंडरफुल इन्फॉर्मेशन, दिस इज योर आरजे चेतन साइनिंग ऑफ। बाय
0: दोस्तों। आपके सुझाव, सलाह और फीडबैक के लिए आप हमें कॉल या मैसेज कर सकते हैं। हमारा नंबर है 09515227039। आई रिपीट 09515227039। हमारा ईमेल आईडी है feedbackamc1@gmail.com। आई रिपीट feedbackamc1@gmail.com। This program is produced and sponsored by Adventist Media Center.
2: మీరింతవరకు లమ్హి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు.
3: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్ షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగుడు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

మోహిత్ చౌహాన్ పాడిన ఒక అద్భుతమైన పాట విన్నాం కదా, పెద్ది సినిమాలో నుండి. అండ్ అలా అలా అలా మరొక అద్భుతమైన పాట కూడా ఇప్పుడు మనం వినబోతున్నాం అన్నమాట. అండ్ నెక్స్ట్ కమ్స్ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ సినిమాలో నుండి రామ్ మిర్యాల పాడినటువంటి ఒక అద్భుతమైన పాట మీకోసం నేను వినిపించేస్తున్నాను. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎస్, అద్భుతమైన పాట విన్నారు కదా. ఇక ఇప్పుడు రాంబాయి నీ మీద నాకు మనసాయనే అంటూ అనురాగ్ కులకర్ణి, అలాగే జయశ్రీ పళ్ళెం పాడినటువంటి వండర్ఫుల్ పాట మీకోసం వినిపించేస్తున్నాను. రాజు వర్డ్స్ రాంబాయి చిత్రానికి గాను మన మిట్టపల్లి సురేందర్ గారు రాసినటువంటి ఈ అద్భుతమైన పాట. స్టే ట్యూన్డ్.
1: రాజు, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మనం ముసలాలం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
2: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
1: తుడపకిలే, చిన్నగా రాసుకో.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి కటక్, భువనేశ్వర్, బ్రహ్మపూర్, గంజాం జిల్లాల్లోని తప్తపానిలో జరిగే పలు విద్యా, సాంస్కృతిక, అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పర్యటన మొదటి రోజున కటక్లో జగద్గురు కృపాలు విశ్వవిద్యాలయాన్ని రాష్ట్రపతి ప్రారంభిస్తారు. మంగళవారం ఆమె దక్షిణ ఒడిశాకు వెళ్లి తప్తపాని సమీపంలోని మా కాంధునీదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత ఇతర అధికారిక కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ పర్యటన కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్రపతి కార్యక్రమాలు సజావుగా సాగేందుకు భువనేశ్వర్, కటక్లలో సుమారు 40 ప్లాటూన్ల పోలీసులను మోహరించడంతో పాటు ట్రాఫిక్ నియంత్రణ, నిఘా, ఇతర భద్రతా చర్యలను కట్టుదిట్టం చేశారు. వికసిత్ భారత్ దిశగా ముందుకు సాగుతున్న ప్రస్తుత తరుణంలో దేశ యువత శారీరకంగా దృఢంగా, మానసికంగా బలంగా, ఆత్మవిశ్వాసంతో ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు నిర్వహించిన నషాముక్త్ యువ ఫర్ వికసిత్ భారత్ సంకల్ప అభియాన్ ప్రారంభ కార్యక్రమంలో వర్చువల్గా పాల్గొని ప్రసంగించారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని మోదీ పిలుపునిచ్చారు. యువతను ఈ సామాజిక ముప్పు నుంచి కాపాడవలసిన అవసరం ఉందని, వ్యసనం వల్ల కలిగే తీవ్రమైన పరిణామాలను ప్రతి యువకుడు అర్థం చేసుకోవాలని సూచించారు. మాదక ద్రవ్యాల అలవాటు చివరికి విద్య, ఉద్యోగ అవకాశాలను దెబ్బతీసి కుటుంబ జీవితాన్ని అస్తవ్యస్తం చేసి వ్యక్తుల భవిష్యత్తును నాశనం చేస్తుందని మోదీ హెచ్చరించారు.
1: नशा केवल शरीर को नुकसान नहीं पहुंचाता, नशा एक माँ की मुस्कान छीन लेता है, नशा एक पिता के सपनों को चूर चूर कर देता है, और जब परिवार में, समाज में ऐसा होता है और कहीं ना कहीं राष्ट्र की शक्ति भी कमजोर पड़ जाती है, और इसलिए हमें हर एक युवा को नशे के चुंगल में फंसने से बचाना है.
0: దేశవ్యాప్తంగా 28,000 ప్రాంతాల నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో 1,00,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మైభారత్, జాతీయ సేవా పథకం, స్వచ్ఛంద సేవకులు, అలాగే పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ఆధ్యాత్మిక సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈరోజు సండేస్ ఆన్ సైకిల్ కార్యక్రమం 84వ ఎడిషన్ నిర్వహించారు. నషాముక్త్ భారత్ కార్యక్రమానికి మద్దతుగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఫిట్నెస్ అభిమానులు, సైక్లిస్టులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భారతదేశానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ జీఐ ట్యాగ్ పొందిన చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులు ప్రదర్శించేందుకు కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ వచ్చే బుధవారం న్యూఢిల్లీలో జీఐ అండ్ బియాండ్ 2.0 సదస్సు నిర్వహిస్తుంది. జీఐ ట్యాగ్ ఉత్పత్తులను ప్రోత్సహించడం, దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో వాటి స్థాయిని మరింత బలోపేతం చేయడం ఈ సదస్సు ముఖ్య ఉద్దేశం. కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి పవిత్ర మార్గరేటా ఈ సదస్సును ప్రారంభిస్తారు. సుమారు 10 దేశాల నుంచి విదేశీ కొనుగోలుదారులు, దేశవ్యాప్తంగా ఉన్న ఎగుమతిదారులు, బహుళజాతి సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 100కు పైగా జీఐ నమోదిత చేతిమగ్గం, హస్తకళల ఉత్పత్తులను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రపంచ ఆర్థిక పరిస్థితులు అనిశ్చితంగా ఉన్నప్పటికీ భారత జాతీయ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో దాదాపు 7% వృద్ధి చెందే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. మెరుగైన ఆర్థిక సూచీలు

పరిశ్రామిక కార్యకలాపాల్లో వృద్ది, ఎగుమతుల పునరుద్దరణ వంటి అంశాలు ఈ వృద్దికి తోడ్పడుతున్నాయని పేర్కొంది. నిన్న విడుదల చేసిన ఎస్బీఐ రీసెర్చ్ ప్రీ మానిటరీ పాలసీ కమిటీ ఎంపీసీ నివేదికలో ఈ వృద్ది అంచనా గతంలో అంచనా వేసిన దానికంటే మెరుగ్గా ఉందని తెలిపింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల కారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గతంలో వృద్ది అంచనాలను తగ్గించినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో మెరుగైన సూచనలు కనిపిస్తున్నాయని నివేదిక పేర్కొంది. ఏప్రిల్ జూన్ త్రైమాసికంలో అధిక ఫ్రీక్వెన్సీ ఆర్థిక సూచీలు విస్తృత స్థాయిలో పుంజుకోవడం వల్ల వృద్ది అవకాశాలు మెరుగుపడ్డాయని ఎస్బీఐ రీసెర్చ్ తెలిపింది. భారతదేశ బొగ్గు ఉత్పత్తి ఈ ఏడాది జూలైలో 7.51% వృద్దిని నమోదు చేసింది. తాత్కాలిక గణాంకాల ప్రకారం ఈ ఏడాది జూలైలో దేశవ్యాప్తంగా మొత్తం బొగ్గు ఉత్పత్తి 69.75 మిలియన్ టన్నులకు చేరుకుంది. గత నెలలో బొగ్గు రవాణా కూడా వార్షిక ప్రాతిపదికన 17.34% వృద్దిని నమోదు చేసినట్టు అధికారులు తెలియజేశారు. మన దేశానికి స్వాతంత్ర్యం లభించి 79 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయ క్యాడెట్ దళం ఎన్సీసీ ఈరోజు న్యూఢిల్లీలో సైక్లోథాన్ 2026 నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రారంభించగా కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేథ్ జెండా ఊపి సైక్లోథాన్ను ప్రారంభించారు. భారత జాతీయ పతాక రూపకర్త, స్వాతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక మాధ్యమం ద్వారా చేసిన పోస్టులో ఉపరాష్టపతి పింగళి వెంకయ్య ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, నిజమైన గాంధేయవాది అని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మాట్లాడుతూ దేశానికి త్రివర్ణ పతాకాన్ని అందించడంలో పింగళి వెంకయ్య అందించిన అమూల్యమైన సేవలను దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుందన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని హెచ్చరించింది. కాంగోలో ఎబోలా కేసులు పెరుగుతున్నాయని, వ్యాప్తి చెందుతున్న ప్రాంతాలు విస్తరిస్తున్నాయని, పొరుగు దేశాలకు సరిహద్దులు దాటి వ్యాధి వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. ఇది ఇప్పటివరకు ఆ దేశంలోనే అతిపెద్ద ఎబోలా వ్యాప్తిగా నమోదైందని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. గురువారం నాటికి 3605 నిర్ధారిత కేసులు, 1587 మరణాలు నమోదయ్యాయి. మరణాల రేటు 44% ఉంది. భద్రతా సమస్యలు, ప్రజల వలసలు, రాకపోకలు ఎబోలా నియంత్రణ చర్యలకు ఆటంకంగా మారుతున్నాయని, దీనివల్ల వ్యాధి మరింత వ్యాప్తి చెందే ప్రమాదం పెరుగుతోందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అదేవిధంగా హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, కొంకణ్, గోవాతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో రేపటి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ వెల్లడించింది. రాబోయే 2 రోజుల పాటు జమ్మూకాశ్మీర్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, తెలంగాణ, విదర్భ, అండమాన్ నికోబార్ దీవుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ఇండోనేషియాలోని మధురా ద్వీపం సమీపంలో సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక ఫెర్రీ నౌకలో ఈరోజు అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో 5 ప్రాణాలు కోల్పోగా మరో 41 మంది గల్లంతయ్యారు. ఈ ఫెర్రీలో ప్రయాణికులు, సిబ్బందితో కలిపి మొత్తం 271 మంది ఉన్నారు. ఇప్పటివరకు 225 మందిని రక్షించినట్టు ఇండోనేషియా సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ వెల్లడించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుండి ఒడిశాలో 3 రోజుల పాటు పర్యటిస్తారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యకరమైన జీవన శైలిని అలవర్చుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి ఇంకా అదుపులోకి రాలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. కర్ణాటక, కేరళ, మాహే, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలుపుతూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 7:15. ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత భద్రత పనితీరు. ఈ అంశంపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ హాల్మార్క్ డైరెక్టర్ శ్రీమతి తమ్మాడి సుజాత గారితో పరిచయ కార్యక్రమాన్ని వింటాం. మొదటి భాగం పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన ఈరోజు మనతో ఉన్నారు తమ్మడి సుజాత గారు. వీరు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్ బ్రాంచ్ సంచాలకులుగా ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ కన్జ్యూమర్ అఫేర్స్ కింద భారత ప్రభుత్వం. అయితే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సంస్థ ఏం చేస్తుంది, దాంట్లో ముఖ్యంగా ఈరోజు ప్రతి భారతీయ కుటుంబం వాడే ఎలక్ట్రానిక్ గూడ్స్ వాటి క్వాలిటీ నాణ్యత కావచ్చు, సేఫ్టీ భద్రత కావచ్చు, పర్ఫార్మెన్స్ పనితీరు పనితనం కావచ్చు, వాటికి సంబంధించిన సర్టిఫికేషన్ ఇవ్వడం విషయంలో బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ పనిచేస్తుంది. మరి ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ సంబంధించిన క్వాలిటీ కంట్రోల్ స్టాండర్డ్స్ గురించి మనకు వివరించడానికి సుజాత గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సుజాత గారు నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: మేడం, ముందుగా బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ సర్టిఫికేషన్ ప్రాసెస్ గురించి చెప్తారా?
1: తప్పకుండానండి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ భారతీయ ప్రమాణముల సంస్థ. సర్టిఫికేషన్ అనేది ఒక యాక్టివిటీ అండి. అందులో చాలా రకాల యాక్టివిటీస్ ఉన్నాయి. అందులో ఒక పార్ట్ తీసుకుంటే మనకి సర్టిఫికేషన్ యాక్టివిటీ. ఈ సర్టిఫికేషన్ యాక్టివిటీ వచ్చి మ్యానుఫ్యాక్చరర్స్, ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్స్ ఇండియన్ స్టాండర్డ్కి అనుగుణంగా వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని తయారు చేసి విక్రయించాలని అనుకున్నప్పుడు వీరు బీఐఎస్ని సంప్రదించడం జరుగుతుంది. సో వీళ్ళేంటంటే ఈ ప్రక్రియలో వాళ్ళు ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని సెటప్ చేసుకోవాలి, అదేవిధంగా టెస్ట్ ఎక్విప్మెంట్స్ను పెట్టుకోవాలి, ఇంకా వాళ్ళ ప్రాసెస్ ఫ్లో చార్ట్, ప్రాసెస్ రా మెటీరియల్ నుంచి ఫినిష్డ్ ప్రోడక్ట్ ఏ విధంగా తయారవుతుంది, అందులో వీళ్ళు భారతీయ ప్రమాణాలను ఎంతవరకు చేస్తున్నారు, ఆ వస్తువు నాణ్యత విషయంలో ఆ స్టాండర్డ్ ప్రకారంగా పరీక్షలు పాస్ అయ్యి ఉండాలి. ఇకపోతే వాళ్ళు సెటప్ చేసిన తర్వాత వాళ్ళు ఒక అప్లికేషన్ అనేది బీఐఎస్లో ఇవ్వడం జరుగుతుంది. ఇందులో అప్లికేషన్ వేసుకోవడానికి ఒక వెబ్సైట్ ఉందండి, మానక్ ఆన్లైన్ .in, MANAK ఆన్లైన్ .in. ఈ మానక్ ఆన్లైన్లో వాళ్ళు లాగిన్ చేసుకొని రిజిస్టర్ చేసుకొని లాగిన్ పాస్వర్డ్ వచ్చిన తర్వాత వాళ్ళు అందులో అప్లికేషన్ వేయడం జరుగుతుంది. ఇక డాక్యుమెంట్స్ కోసము వస్తే గనక వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ మెషినరీ లిస్ట్, ఎక్విప్మెంట్ లిస్ట్, వాళ్ళ యొక్క ఫ్యాక్టరీ లేఅవుట్, వారి యొక్క పరిమితులు, అంటే ఇప్పుడు వాళ్ళకు ఉన్న సర్టిఫికేట్, GST కానివ్వండి, MSME ఉదయం సర్టిఫికేట్ కానివ్వండి, ఇలాంటి సర్టిఫికేట్లన్నీ వాళ్ళు అప్లోడ్ చేయాలి ఇందులో నా మానక్ ఆన్లైన్ .in అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడు. ఇంకా చెప్పుకోవాలంటే మనకి ప్రాసెస్ ఫ్లో చార్ట్, ఇంకా వాళ్ళ లేఅవుట్, ఇవన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫీ పేమెంట్ పోర్టల్కి వెళ్తుంది. పేమెంట్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక టెంపరీ అప్లికేషన్ నంబర్ అనేది జనరేట్ అవుతుంది. అంటే దీని అర్థము వాళ్ళ యొక్క అప్లికేషన్ అనేది బీఐఎస్ అధికారుల ముందరికి వెళ్ళింది అని అర్థము. ఇప్పుడు బీఐఎస్ అధికారులు ఆ యొక్క అప్లికేషన్లో పెట్టినటువంటి డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ డాక్యుమెంట్స్నన్నింటినీ వెరిఫై చేస్తారు. తర్వాత పరిశీలించిన తర్వాత ఏదైనా షార్ట్ ఫాల్ ఉంది, డాక్యుమెంట్స్ సరి అయినవిగా లేవు అని అంటే వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ ఆ అప్లికేషన్ సరైన దిశలో వాళ్ళు వేసినట్లయితే వాళ్ళకి ఒక ఇన్స్పెక్షన్ ప్రక్రియ ద్వారా ఈ అధికారులు వాళ్ళ ప్రిమైసెస్కి, ఫ్యాక్టరీకి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి వాళ్ళ ఇంటర్నల్ క్వాలిటీ కంట్రోల్ ఎలా

0: చేస్తున్నారు యాజ్ పర్ ద ఇండియన్ స్టాండర్డ్. మరి ఆ యొక్క ప్రోడక్ట్ తయారవుతుందా లేదా ఇవన్నీ కూడా పరిశీలించి శాంపుల్స్ డ్రా చేసి ల్యాబొరేటరీస్కి పంపించడం కానివ్వండి, వాళ్ళు కూడా ఇన్హౌస్లో టెస్ట్ చేయడం కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు అన్నీ వాళ్ళకు ఇన్స్పెక్షన్ ఆడిట్లో ఈ అధికారులు చేస్తుంటారు. చేసిన తర్వాత ఈ ఇన్స్పెక్షన్ రిపోర్టు అండ్ వాళ్ళ యొక్క సబ్మిటెడ్ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి పరిశీలించి వాళ్ళకి బీఐఎస్ లైసెన్స్ అనేది జారీ చేయడం జరుగుతుందండి. ఇది ముఖ్యమైన ప్రొసీజర్.
1: అయితే మేడం, మీరు అన్నట్టు ఎలక్ట్రానిక్ గూడ్గా గృహోపకరణాలు, అదే హోమ్ అప్లయన్సెస్ కావచ్చు, కిచెన్ అప్లయన్సెస్ కావచ్చు, ఏ గూడ్స్ బీఐఎస్ సర్టిఫికేషన్కి ఖచ్చితంగా తీసుకోవాలంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ స్కీమ్ వచ్చిందన్నారు సిఆర్ఎస్ కింద. సో ప్రతి కంపెనీ వారు ప్రతి గూడ్ అన్నిటికీ తీసుకోవాల్సిందేనా?
0: తప్పకుండానండి. ఇప్పుడు మనకి హోమ్ అప్లయన్సెస్ అన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్ని వాడుతున్నారు, అంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అనేది మన నిత్య జీవితంలో ఒక పార్ట్ అయిపోయినాయి. సో అందుకు మన మహిళలే కానివ్వండి లేదంటే మన కామన్ కన్స్యూమర్స్ అందరూ ప్రతి ఒక్క విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి ఐఎస్ఐ మార్క్ వేటికి ఇచ్చారు, అసలు ఎందుకు ఇచ్చారు, ఇవన్నీ విషయాలు మనము తెలుసుకోవాలి ఉపయోగించే ముందు. అయితే ఈ విషయానికి వస్తే భారత ప్రభుత్వము క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ఫర్ హోమ్ అప్లయన్సెస్, ఇంట్లో ఉపయోగించే ఎలక్ట్రికల్ పరికరాల కోసము క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ అనేది రిలీజ్ చేశారండి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో వాళ్ళు ఇండియన్ స్టాండర్డ్ 302 పార్ట్ 1కి సంబంధించి లైసెన్సులు మ్యానుఫ్యాక్చరర్స్ తీసుకోవాలి ఈ ప్రత్యేకమైన ఎలక్ట్రికల్ అప్లయన్సెస్కి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో ఏంటంటే 90 ప్రోడక్ట్ల వరకు మెన్షన్ చేసి ఉన్నారు. ఈ 90 ప్రోడక్ట్లో మనం ఇప్పుడు కొన్ని చూసుకుందాము. ఉదాహరణకి క్లీనింగ్ పరికరాలు తీసుకుంటే కనుక వాక్యూమ్ క్లీనర్స్, ఎలక్ట్రిక్ బ్రూమ్స్, కార్పెట్ క్లీనర్స్ ఇలా మనం చెప్పుకోవచ్చు అండి. ఇకపోతే కుకింగ్ అండ్ హీటింగ్ పరికరాలు తీసుకుంటే కనుక ఎలక్ట్రిక్ ఓవెన్స్, హాట్ ప్లేట్స్, హాబ్స్, గ్రిల్స్, టోస్టర్స్, డీప్ ఫ్రయర్స్, అంటే ఇందాక నేను చెప్పాను కదండి 90 ప్రోడక్ట్లు అని. ఈ 90 ప్రోడక్ట్లో మనము కేటగిరీస్గా తీసుకుంటే కనుక ఇలా ఉన్నాయి. లాండ్రీ అప్లయన్సెస్లో తీసుకుంటే మనకి టంబుల్ డ్రయర్స్, వాషింగ్ మెషిన్స్, స్పిన్ ఎక్స్ట్రాక్టర్స్. ఇకపోతే మనము ఫుడ్ ప్రిపరేషన్ అప్లయన్సెస్లో చూసుకున్నట్లయితే ఎలక్ట్రిక్ నైఫ్స్, మిక్సర్స్, బ్లెండర్స్, ఫుడ్ ప్రాసెసర్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మనకి 90 ప్రోడక్ట్లు ఉన్నాయండి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ ఎందుకు ఇచ్చారు అని అంటే బేసికల్గా మనకు బీఐఎస్ సర్టిఫికేషన్ పద్ధతి అనేది స్వచ్ఛందంగా తీసుకునే సర్టిఫికేషన్ యాక్టివిటీ అండి. కానీ ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏంటంటే ప్రజా ప్రయోజనము, మనుషులు, జంతువులు, మొక్కల ఆరోగ్యము, ఇంకా పర్యావరణ భద్రత, ఇంకా అన్యాయంగా ఏదైనా వస్తువులను అమ్ముతున్నారు లేదంటే జాతీయ భద్రత, ఈ అన్ని దృష్టిలో ఉంచుకొని మనకి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అనేటివి భారతీయ ప్రభుత్వము జారీ చేస్తుంది. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్లో ఆ స్పెసిఫిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ప్రోడక్ట్స్ మెన్షన్ చేశారో ఆ ప్రోడక్ట్లకి కంపల్సరీ ఐఎస్ఐ మార్క్ ఉండి తీరాలి.
1: మేడం, మీరు అన్నట్టు క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ క్యూసీఓ ప్రతి సంవత్సరం మారుతుందా? న్యూ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ 2025 వచ్చింది, మరి దానికి దాని ముందు వర్షన్కి తేడా ఏమిటి?
0: ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అనేవి ప్రతి సంవత్సరము, అంటే ఇప్పుడు ఏదైనా టెక్నాలజీలో మార్పు వచ్చింది లేదు అని అంటే ఇంకా కొన్ని ప్రోడక్ట్స్ యాడ్ చేసుకోవాలి ఇలాంటి విషయాలలో ఎప్పుడైతే బీఐఎస్ ఈ ప్రోడక్ట్స్ని క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్లో పొందుపరచాలి అని చెప్పినప్పుడు తప్పకుండా క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ 2025 నెక్స్ట్ 2026 కూడా వచ్చే అవకాశం ఉందండి. 2023లో కూడా మనకి కిచెన్ అప్లయన్సెస్ తీసుకుంటే జారీ చేశారు. ఇప్పుడు మనకి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్ అనగానే హోమ్ అప్లయన్సెస్కే కాకుండా మనం వేరే ప్రోడక్ట్స్కి, ఇప్పుడు సిమెంట్ తీసుకున్నారనుకోండి సిమెంట్కి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ వేరే ఉంటుంది, స్టీల్కి ఉంటాయి, అదేవిధంగా మనకి రిఫ్రిజిరేటర్ అప్లయన్సెస్కి క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్, ఇలా రకరకాల క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ అనేటివి ఉంటాయండి. ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ డిపెండ్స్ అపాన్ ద నీడ్ చేంజ్ అవుతూ ఉంటాయి.
1: సర్టిఫికేషన్ తీసుకున్న తర్వాత ఆ సంస్థ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రోడక్ట్ను తయారు చేసి మార్కెట్లో అమ్ముతుంది. వినియోగదారుడు ఆ ప్రోడక్ట్ బీఐఎస్ సర్టిఫికేషన్ ఉన్న వస్తువుని కొనడం ద్వారా ఏ లాభాలు, బెనిఫిట్స్ ఉన్నాయి వినియోగదారునికి? అంటే ఒక వ్యక్తి బీఏ సర్టిఫికేషన్ లేని వస్తువు కొంటాడు, అదే ప్రోడక్ట్ బీఏ సర్టిఫికేషన్ ఉన్నది తీసుకోవడంలో డిఫరెన్స్ ఏంటి?
0: ఈ ISI మార్క్ ప్రోడక్ట్స్ ముఖ్య ఉద్దేశము ఇప్పుడు వినియోగదారు

0: ఉద్యోగులకి భద్రత అనేది ఈ ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్ ద్వారా ఒక విశ్వాసము అనేది కల్పించడం జరుగుతుందండి. ఇంకొకటి అదేవిధంగా నాణ్యమైన ప్రోడక్ట్. ఇప్పుడు చూడండి, ఐఎస్ఐ లేని ప్రోడక్ట్స్ కంటే ఐఎస్ఐ ఉన్న ప్రోడక్ట్స్ని వినియోగించడం ద్వారా వాళ్ళు నాణ్యత కానివ్వండి, భద్రతలో కానివ్వండి, ఎటువంటి కాంప్రమైజెస్ లేకుండా వాళ్ళు వినియోగించుకోవచ్చు. అదేవిధంగా వాళ్ళకి చట్టబద్ధమైన ప్రొటెక్షన్ అనేది కూడా చేయడం జరుగుతుంది, కన్స్యూమర్ ప్రొటెక్షన్ అనేది చేయడం జరుగుతుందండి. ఇంకపోతే ఈ యొక్క విశ్వాసం అంటే ఈ ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్ పైన ఉండే విశ్వాసం అనేది వాళ్లకు రోజు రోజుకి అభివృద్ధి చెందడము జరుగుతుంది. అలాగే టెక్నికల్ ఫెయిల్యూర్స్, ఇప్పుడు సాంకేతికంగా మనకు చాలా వైఫల్యాలు జరుగుతుంటుంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఎలక్ట్రానిక్ ఐటమ్స్ తీసుకోండి, ఎప్పుడైనా అగ్ని ప్రమాదాలు, షార్ట్ సర్క్యూట్స్, ఇలాంటి చాలా రకాలుగా మనం చూస్తున్నాము. ఇలాంటి వాటి నుంచి కూడా మనకి ఒక సెక్యూర్డ్ ఫీలింగ్ అనేది ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్స్ ద్వారా అందించడం అనేది భారతీయ ప్రమాణముల సంస్థ చేస్తుంది. భారత ప్రభుత్వ ఉద్దేశం కూడా ఈ క్వాలిటీ కంట్రోల్ ఆర్డర్స్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ ప్రతి ఒక్క వినియోగదారుడు ఒక నాణ్యమైన లైఫ్, సేఫ్ లైఫ్ని లీడ్ చేయాలని కోరుకుంటుంది.
1: సుజాత గారు, మీరు అన్నారు బిఏ సర్టిఫికేషన్ కొనడం ద్వారా వినియోగదారుడికి లాభం ఉంది అని. చట్టపరంగా వచ్చే ఈ లాభంలో ఒక వ్యక్తి బిఏ సర్టిఫికేషన్ ఉన్న వస్తువు కొనుగోలు చేసిన తర్వాత దాని వాడకంలో కంపెనీ వారు ఉదాహరణకి 4 సంవత్సరాల వ్యారంటీ ఏదో ఇచ్చారు, ఈ లోపలే అదేదో సమస్య రావడం జరిగింది, కంపెనీ సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు, అలాంటప్పుడు వినియోగదారుడికి ఉండే లబ్ధి ఏమిటి?
0: ఇందులో మనము చెప్పుకోవాల్సింది ఏంటంటే, వినియోగదారుడు ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్ ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్, ఈవెన్ ఎలక్ట్రానిక్ ఐటమ్సే కాదు, ఏదైనా ఐఎస్ఐ మార్క్ ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు ఒకవేళ అతను ఈ ఫేక్ ఐఎస్ఐ మార్క్ ఉంది ఆ ప్రోడక్ట్ పైన, లేదు అని అంటే కొన్న వెంటనే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అన్నప్పుడు మనకి బిఐఎస్ కేర్ యాప్ అనేది ఒక యాప్ అవైలబుల్ ఉందండి. బిఐఎస్ కేర్, CARE. ప్రతి ఒక్క వ్యక్తి వాళ్ళ మొబైల్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి బిఐఎస్ కేర్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని చూసుకోవచ్చు. ఇప్పుడు ఈ ఫేక్ ఐఎస్ఐ మార్క్ అంటే ఒక్కొక్కసారి ఈ ఐఎస్ఐ మార్క్ అనేది ఏంటంటే మనకి డౌన్ సైడ్ ఆఫ్ ద ఐఎస్ఐ సింబల్ మీకు సిఎంఎల్ నంబర్ అని ఉంటుంది, సిఎంఎల్ సర్టిఫికేషన్ మార్క్స్ లైసెన్స్ నంబర్. సో ఈ నంబర్ అనేది యూనిక్ నంబర్, ఎవరికి ఇస్తాము అని అంటే మ్యానుఫ్యాక్చరర్స్కి ఇస్తాం. ఈచ్ ఇండివిజువల్ మ్యానుఫ్యాక్చరర్స్కి ఒక్కొక్క యూనిక్ నంబర్ అనేది ఇస్తాము, దాన్ని మనం లైసెన్స్ అంటాము. ఈ లైసెన్స్ నంబర్ని పట్టుకుని బిఐఎస్ కేర్ యాప్లో మీరు వెరిఫై చేసుకోవచ్చు, వెరిఫై లైసెన్స్ నంబర్ అనే ఆప్షన్ ద్వారా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఈ లైసెన్స్లో మనకి ఎవరైతే మ్యానుఫ్యాక్చరర్ ఉన్నారో వాళ్ళకి వ్యాలిడిటీ ఎంతవరకు ఉంది ఆ లైసెన్స్కి, అండ్ వెరైటీస్ గ్రేడ్స్ ఏవి ఉన్నాయి, ఇవన్నీ కూడా మనము అందులో డిటెక్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీరు తీసుకున్న ఐటము, తీసుకోబోయే ఐటమ్ కనుక ఆ మ్యానుఫ్యాక్చరర్ది కాదు అని తెలిసినప్పుడు, లేదనంటే అతనికి వెరైటీ ఉన్నా కానీ లేకున్నా కానీ వాళ్ళు ఆ వెరైటీ పైన ఐఎస్ఐ మార్క్ వేస్తున్నారు, ఇవన్నీ కూడా మనకి మిస్యూజ్ ఆఫ్ ద ఐఎస్ఐ మార్క్ అనేది అవుతుందండి. వీటికి మీకు ఇదే సేమ్ యాప్లో కనుక లాడ్జ్ కంప్లైంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్లో మీరు లాడ్జ్ చేయొచ్చు. ఇకపోతే ఇంకొకటి, ఇన్వాయిస్ అనేది మీరు భద్రపరచుకోవాలి. కొన్న ఐటమ్కి ఇన్వాయిస్తో పాటు మీరు మిగతా డీటెయిల్స్ కూడా మీరు యాప్లో కంప్లైంట్లో వేయొచ్చు. టెంపరీ కంప్లైంట్ నంబర్ మీకు జనరేట్ అవుతుంది. ఆ తర్వాత బిఐఎస్ అధికారులు ఆ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి, ఆ షాప్లో ఎవరు అయితే అమ్మారో వాళ్ళ దగ్గర తగిన ఇన్స్పెక్షన్స్ అనేటివి చేసి వాళ్ళపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక ఈ కంప్లైంట్ ప్రూవ్ అయినప్పుడు మ్యానుఫ్యాక్చరర్కి చట్టరీత్యా వాళ్ళకి పనిష్మెంట్స్ ఉంటాయి, వినియోగదారులకి కూడా వీళ్ళకి రిపేర్ కానీ రీప్లేస్మెంట్ కానీ ఆ యొక్క ఐటమ్ని చేయడం జరుగుతుంది.
1: సుజాత గారు హైదరాబాద్ బ్రాంచ్ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్కి డైరెక్టర్గా ఉన్నారు, మరి నిజంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ కొనుగోలులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశంపై చాలా చక్కటి వివరాలు అందజేశారండి మా శ్రోతలకి. మీ విలువైన సమయం వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చినందుకు ధన్యవాదాలు. నమస్కారం
0: అండి. నమస్కారం అండి.
2: ఇది మన చట్టం.

0: మీరింతవరకు ఇది మన చట్టం శీర్షికన ఎలక్ట్రానిక్ గూడ్స్ నాణ్యత భద్రత పనితీరు ఈ అంశం గురించి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ బీఐఎస్ డైరెక్టర్ శ్రీమతి తమ్మడి సుజాత గారితో జరిపిన పరిచయ కార్యక్రమం విన్నారు. మొదటి భాగం పరిచయకర్త శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ఆల్ టైమ్ హెడ్స్ వినడానికి సిద్ధంగా ఉన్నారా? స్టూడియో క్లాక్లో సమయం 7:30, నేను మీ కీర్తి. ఇక ఫస్ట్ మనం వినబోయేటువంటి పాట చక్కగా, బయట వర్షం పడుతుంది కాబట్టి బోల్డ్ అని వర్షం పాటలు వినేద్దాం. ఈరోజు ఏమంటారు? సూపర్ కూల్ మీరు, నేను ఎలా అంటే అలా యాక్సెప్ట్ చేసేస్తారంతే నాకు తెలుసుగా. రైట్, బలాదూర్ సినిమాలో నుండి ఇప్పుడు ఒక మంచి పాట వినిపించబోతున్నాను మీకు. టిప్పు అలాగే సుజాత గారు పాడినటువంటి పాట, చంద్రబోస్ గారు రచించినటువంటి ఈ పాటకి మన కేఎం రాధాకృష్ణ గారు చక్కగా మ్యూజిక్ అందించారు. లవ్లీ మ్యూజిక్ అందించడంలో ఆయనకు ఆయనే సాటి. అలాంటి ఎన్నో పాటలున్నాయి అందులో నుంచి. మచ్చుకి పాట ఇప్పుడు మనం విందాం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: నెక్స్ట్ మనం వినబోయే పాట సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు. ఈ సినిమాలో నుండి అనంత్ శ్రీరామ్ రాసి, మికీ జే మేయర్ మ్యూజిక్ అందించి, కార్తిక్ అంజనా సౌమ్య ఆలపించినటువంటి అద్భుతమైన పాట వాన చినుకులు. స్టే ట్యూన్డ్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: స్టూడియో క్లాక్ లో సమయం 7:42 అవుతుంది. ఆల్ టైమ్ హిట్స్ వింటున్నాము. అండ్ స్పెషల్గా ఇవాళ మాన్సూన్ సాంగ్స్, అంటే చక్కని వర్షం పాటలు వింటూ ఉన్నాం అన్నమాట. నెక్స్ట్ కమ్స్ రాహుల్ నంబియార్ సాయంధవి పాడినటువంటి పాట అవారా సినిమాలో నుండి మీకు వినిపించేస్తున్నాను. అరెరేవాన పక్కాగా ఒక స్టెప్ మాత్రం వేస్తారు ఫర్ ష్యూర్, ఎందుకంటే ఆ పాట అంత స్పెషల్ అన్నమాట. వెన్నెలకంటి గారు రాసినటువంటి ఈ అద్భుతమైన పాటని కంపోజ్ చేసింది యువన్ శంకర్ రాజా. విందాము మరి, స్టే ట్యూన్డ్.
2: నేషనల్ హ్యాండ్లూమ్ వీక్ సందర్భంగా హ్యాండ్లూమ్ ఎక్స్పో మన ఉప్పల్ శిల్పారామంలో ఈ నెల 1 నుంచి 10 వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశంలో వివిధ రాష్ట్రాల్లో తయారైన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన ఇంకా అమ్మకాలు మన ఉప్పల్ శిల్పారామంలో. అలాగే సందర్శకులు వీక్షించడానికి ప్రతిరోజు సాయంత్రం ప్రఖ్యాత కళాకారులచే సాంస్కృతిక కార్యక్రమాలు మన హ్యాండ్లూమ్ ఎక్స్పోలో. అందరూ ఆహ్వానితులే, రండి. అపురూప హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాల ప్రదర్శన మరియు అమ్మకాలు వీక్షించండి, కొనుగోలు చేయండి, చేతి వృత్తులు అభివృద్ధిని ప్రోత్సహించండి.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
4: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
5: వండర్ఫుల్ పాట విన్నాం కదా. ఇక తర్వాత మనం వినబోయేటువంటి పాట వర్షం సినిమాలోని ఎస్పి చరణ్ సుమంగలి పాడినటువంటి పాట. అండ్ వండర్ఫుల్ పాట, మెల్లగా కరగని. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో ఎన్నోసార్లు మనం లూప్ మోడ్లో విని విని ఎంజాయ్ చేసినటువంటి పాట ఇది. సిరివెన్నెల గారు రచించినటువంటి ఈ పాట ఇప్పుడు మీకోసం. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వండర్ఫుల్ పాట విన్నాం కదా. ఇక తర్వాత మనం వినబోయేటువంటి పాట బంగారు బుల్లోడు. ఈ చిత్రంలో నుంచి వేటూరి గారు రచించి రాజ్ కోటి గారు మ్యూజిక్ అందించినటువంటి వండర్ఫుల్ పాట, బాలుగారు చిత్రగారు ఆలపించినటువంటి పాట, అది స్వాతిలో ముత్యమంతా. స్టే ట్యూన్.
2: పిఎం జై, అబ్ గరీబో కే జై బన్ గయి హై.

సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశవ్యాప్తంగా చేపట్టిన 10 కోట్ల నషాముక్త భారత్ అభియాన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రారంభించగా, తెలంగాణ రాష్ట స్థాయి కార్యక్రమాన్ని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గచ్చిబౌలిలోని బ్రహ్మకుమారీస్ శాంతి సరోవర్లో ప్రారంభించారు. భారత్ ఆటోమొబైల్ రంగంలో మరో మైలురాయిగా దేశీయ సంస్థ కేటోమోటార్స్ తొలి కమర్షియల్ ఎలక్ట్రిక్ బస్సును ఆవిష్కరించిందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో తయారీ, హరిత ఇంధనం, సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో దేశం వేగంగా పురోగమిస్తోందన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు అందిస్తోందని, బ్యాటరీలు, ఛార్జింగ్, మౌలిక సదుపాయాలు, పరిశోధన, నైపుణ్యాభివృద్దిపై ప్రత్యేక దృష్టి సారించిందని చెప్పారు. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మధ్యాహ్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్, సీతక్కతో సహా పలువురు మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బోనాలు సమర్పించే భక్తులతో సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో సందడి నెలకొంది. అమ్మవారికి అమెరికా కాన్సల్ జనరల్ లారా ఈ విలియమ్స్ బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమెరికా పర్యటనలో భాగంగా ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సమావేశంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క రాష్ట్రాభివృద్ది ప్రణాళికలను వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్లో భాగంగా ఫ్యూచర్ సిటీ, యంగ్ ఇండియా, స్కిల్స్ యూనివర్సిటీ, ప్రభుత్వ ఐటీఐల ఆధునీకరణ, 27 లక్షల మంది విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ పర్యాటక అభివృద్దిలో ప్రవాస భారతీయులు భాగస్వాములు కావాలని రాష్ట పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. అమెరికాలో జరుగుతున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ మహాసభల్లో ప్రసంగిస్తూ ఆయన, రాష్టంలోని పర్యాటక ప్రాంతాలు, వారసత్వ కట్టడాలను ఎన్ఆర్ఐలు దత్తత తీసుకుని అభివృద్దికి తోడ్పడాలని కోరారు. రాష్ట ప్రభుత్వం మత్స్యకారుల జీవనోపాధి అభివృద్దిలో భాగంగా ఉచిత చేపలు, రొయ్య పిల్లల పంపిణీ పథకానికి 116 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. త్వరలో టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి రాష్ట వ్యాప్తంగా చెరువులు, జలాశయాల్లో రొయ్యలు, చేపపిల్లలు ఉచితంగా విడుదల చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం వికసిత్ భారత్ దిశగా వేగంగా ముందుకు సాగుతోందని తెలంగాణ బీజేపీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. అమెరికాలోని బాల్టిమోర్లో అమెరికన్ తెలుగు అసోసియేషన్ సమావేశాల సందర్భంగా ప్రవాస భారతీయులతో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంజనీరింగ్ విద్యార్థులు, ఇంజనీర్లను అవమానించేలా చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యకులు తారక రామారావు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2026-27 విద్యా సంవత్సరానికి బీఈడీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ జి దయాకర్ తెలియజేశారు. తెలంగాణ వ్యాప్తంగా నిర్వహించిన ఈ పరీక్షకు 4017 మంది నమోదు చేసుకోగా 3335 మంది హాజరయ్యారు. ప్రవేశ పరీక్ష ఫలితాలను త్వరలో విడుదల చేయనున్నట్టు యూనివర్సిటీ వెల్లడించింది. రాబోయే 3 రోజుల పాటు రాష్టంలో 1-2 చోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ANews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: కొంచెం మస్తీ బౌలెడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. మస్తీ మజా కార్యక్రమాన్ని వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. మరి ఇవాళ మస్తీ మజాలో బోల్డ్ అని ఇంట్రెస్టింగ్ విశేషాలతో పాటు ఒక మ్యూజిక్ డైరెక్టర్ హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నటువంటి విశేషాల గురించి కూడా తెలుసుకోబోతున్నాం అన్నమాట. ఏ విషయం అయినా సరే మనకి నిజంగా అయిందా, ఎప్పుడిది అని అంత క్రేజీగా, అలా అంత షాకింగ్గా ఉంటేనే వినాలి అని అనిపిస్తుంది అన్నమాట. డెఫినెట్లీ అట్లాంటి విషయాలే ఇవాళ మస్తీ మజాలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. మరి మొదలు పెట్టే ముందు ఒక మంచి పాట మనందరి కోసం. స్టే ట్యూన్డ్. అఫ్కోర్స్ ఈ పాట ఒక హింట్ కూడా అనుకోండి. స్టే ట్యూన్డ్.

0: కావాలి. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: వాటర్ సాంగ్ అండ్ పాట విన్న తర్వాత ఆల్మోస్ట్ మీ అందరికీ అర్థం అయిపోయింది. నేను ప్రత్యేకించి రివీల్ చేసే పనిలే, కానీ చెప్పాలి, డిఎస్పి బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఆగస్ట్ 2, అండ్ తన మ్యూజిక్ ఏంటి, అసలు తన స్టైల్ ఏంటి అండ్ తన మ్యూజికల్ జర్నీ ఏంటి అన్నీ మనకి తెలుసు. తెలియదంటూ అసలు ఏమీ లేదు. అయితే తన ఫస్ట్ సినిమా కెరీర్ స్టార్ట్ అయినటువంటి సినిమా అయితే దేవినే కదా. సో మరి ఈ సినిమా నిజంగానే దేవి కెరీర్లో చాలా స్పెషల్ క్రేజ్ని, ప్లేస్ని పెట్టింది, తీసుకొచ్చింది కూడా. అండ్ 2000 నుండి అంటే ఇప్పుడు 2026 అండ్ ఆల్మోస్ట్ ఒక 26 ఏళ్ళ జర్నీని ఎంత బ్యూటిఫుల్గా మనం ఎంజాయ్ చేసాము. ప్రతి పాట, అటు మెలడీ, ఇటు మాస్, అటు ఏమంటారు బాగా హృదయంగా అంటే లైక్ ఏం సాంగ్, సాడ్ సాంగ్స్, ప్రతి దానికి కూడా అసలు ఒక కిక్ ఇచ్చేటువంటి మ్యూజిక్ని అందించడంలో దేవిశ్రీ ప్రసాద్ ఆల్వేజ్ ఫస్ట్ ఉంటారనమాట. అసలు చెప్పుకోదగ్గ నంబర్ ఆఫ్ ఆల్బమ్స్ బోల్డ్ అంటే బోల్డ్ ఉన్నాయి. అయితే ఈరోజు ఒక స్పెషల్ థింగ్ కూడా ఉంది. ఎల్లమ్మ సినిమాలో తను యాక్ట్ చేస్తున్నారు దేవిశ్రీ ప్రసాద్ అనేటువంటి విషయం మనకు అందరికీ తెలుసు, కానీ ఆ సినిమాకి సంబంధించిన ఏ రకమైనటువంటి అప్డేట్స్ మనకి ఇంతవరకు రాలేదు. కానీ ఇవాళ వచ్చింది, ఫస్ట్ లుక్ రివీల్ చేశారు డైరెక్టర్ వేణు వెల్దండి. అయితే చిత్రం యూనిట్ అంతా ఈరోజు ఏమంటారు దేవిశ్రీ ప్రసాద్ బర్త్డే సందర్భంగా ఈ లుక్ని చూపించడంతో పాటు ఒక ఇన్ఫర్మేషన్ని కూడా షేర్ చేశారు ఎల్లమ్మ మూవీ టీమ్ అనమాట. తన చేస్తున్నటువంటి క్యారెక్టర్ పేరు పర్షి, మట్టి నుండి పుట్టినటువంటి పాత్ర ఇది, ఎప్పటికీ మనం మర్చిపోకుండా ఎంజాయ్ చేస్తాం ఖచ్చితంగా. ఇన్ని రోజులు డిఎస్పి మ్యూజిక్ని సెలబ్రేట్ చేసుకున్నాం అండ్ ఇప్పుడు తన యాక్టింగ్ని కూడా సెలబ్రేట్ చేసుకోబోతున్నాము, అది కూడా స్క్రీన్ పైన అంటూ రాక్ స్టార్ డిఎస్పీకి పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ షేర్ చేశారనమాట న్యూస్. ఈ గ్లిమ్స్ అయితే అందరికీ భలే నచ్చింది. అండ్ ఆఫ్ కోర్స్ తన పాటలు అండ్ ఈ సినిమాకి తనే మ్యూజిక్ డైరెక్టర్ కూడా. అయితే మరి సినిమాకి సంబంధించినటువంటి అప్డేట్స్ కానీ ఇంకా మరిన్ని విశేషాలు తెలియాలంటే

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
2: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
1: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: కొంచెం మస్తీ, బౌలడంత మజా. మస్తీ మజా వింటున్నారు ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు.
2: గజేంద్ర మోక్షన్ స్టోరీ విన్నారా? అఫ్ కోర్స్ మనందరికీ తెలిసిన స్టోరీయే. కొంత తెలుసు కొంత తెలియదు అని కాదు, కంప్లీట్గానే మనకి తెలుసు. అందులో అసలు ఫస్ట్ హీరో ఎవరు అని అంటే ఎలా స్టోరీ స్టార్ట్ అవుతుందంటే, ముసలి ఏనుగు కాలు పట్టుకుంటుంది కదా, దాని తర్వాత నుంచే స్టోరీ అంతా కంటిన్యూ అవుతుంది. ముసలి పట్టు ఎంత స్ట్రాంగ్ అనేది మనందరికీ తెలుసు. అటువంటి స్ట్రాంగ్ ముసలిని ఒక అబ్బాయి పట్టుకొని మరీ పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చాడంట. జస్ట్ ఇమాజిన్ చేయండి, అసలు ముసలి పళ్ళ కింద పడితే మనిషి అన్న వాళ్ళు ఎవరైనా బ్రతుకుతారా? అలాంటిది ఒక మొసలిని పట్టుకుని పోలీస్ స్టేషన్కి తీసుకొని రావాలి అనేటువంటి డేర్ చేశాడంటే తనెంత డేరింగ్ పర్సన్ అయి ఉండాలి కదా. దీని వెనకాల చాలా కథ ఉంది. ప్రజెంట్ సోషల్ మీడియాలో చాలా చాలా ట్రెండ్ కూడా అవుతుంది. అసలు ఏంటా కథ, ఏంటా విషయం చెప్తా పాట తర్వాత. స్టే ట్యూన్డ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 10 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వండర్ఫుల్ పాట విన్నారు కదా. అయితే కథేంటంటే, ఇతను ఒక రైతు, గుజరాత్కి చెందినటువంటి వ్యక్తి. అయితే అక్కడ బీహార్కి చెందినటువంటి వ్యక్తి. తన పొలంలో ఇప్పుడు వర్షాకాలం కాబట్టి నాట్లు వేసుకోవడం, పొలం దున్నడం, ఈ చదును చేసుకోవడం లాంటి పనులు అవి ఉంటాయి. అయితే ఫుల్ బురద పట్టేసిందంట ఫామ్ ల్యాండ్ అంతా కూడా. తను చేసేటువంటి పనులు చేసుకుంటూ ఉన్నాడు. ఏంటో అలికిడైనట్టు అనిపించగానే చాలా జాగ్రత్తగా ఉంటుంది కదా ముసలి. కొంచెం దగ్గరగా వెళ్ళి చూడగానే 5 అడుగుల పొడుగు కనిపించిందంట. పక్కన ఉన్న రైతులతో కలిసి కొంచెం జాగ్రత్తగా దాన్ని పట్టుకొని దాని పళ్ళకు మొత్తం అంతా టై చేసేసి నోరు తెరవకుండా జాగ్రత్త చేసి అటవీ శాఖ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాడు. కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. ఏం చేయాలో అర్థం కాలేదు. టైం మిస్ అయిపోతుంది, ఇంకా గడిచిపోతుంది. అది అలాగే ఉంటే ప్రమాదకరం కదా. అందుకే దాన్ని అలాగే భుజాలపైన వేసుకొని పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాడట. అక్కడ చూసిన వాళ్ళందరికీ షాక్, షేక్. ఎవరైనా మొసల్ని పట్టుకొని పోలీస్ స్టేషన్కి వస్తారా అసలు? నో వే. కానీ చేశాడు. అలాంటి ఒక స్ట్రేంజ్ అడ్వెంచర్ చేసినందుకే వెంటనే యాక్షన్ తీసుకుని అటవీ శాఖ వాళ్ళని పిలిపించి దానికి తగు ట్రీట్మెంట్స్ అవి చేసి అది బాగానే ఉంది అని తెలిసిన తర్వాత అక్కడ దగ్గరే ఉన్న కోసి రివర్లో జాగ్రత్తగా వదిలేశారట. సో కొన్నిసార్లు మన ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడానికి ఇలాంటి అడ్వెంచర్స్ కూడా చెయ్యాలి అంటూ రాసుకొచ్చారు సోషల్ మీడియాలో. అయితే మరి సోషల్ మీడియా వరకు ఈ విషయం ఎలా వెళ్ళింది అంటే, తను అలా తీసుకొచ్చేటువంటి టైంలో కొందరు క్రేజీగా ఉండేటువంటి జనాలు ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారనమాట. అలా ఈ విషయం అందరికీ తెలిసింది. అది కథ. బాగుంది కదా? కానీ నిజంగా జరిగింది. రైట్, ఇంకా మాట్లాడుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ విశేషాలు. స్టే ట్యూన్డ్.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్, ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు.

0: ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి, ఆకాశవాణి, తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: ఎస్, స్టూడియో క్లాక్ లో సమయం 8:30. మరి ప్రతిరోజు ఈ టైంలో మనకి నచ్చినటువంటి, మనం ఎంతో రోజు మెచ్చేటువంటి ఏకచిత్ర గీతాలని వింటూ ఉంటామన్నమాట. సో మరి ఇవాళ కూడా అలాగా మంచి ఇంట్రెస్టింగ్గా అనిపించేటువంటి సినిమా, అండ్ ఆ పాటలు మనందరి ఆల్ టైమ్ ఫేవరెట్. అండ్ ఫ్రెండ్షిప్ డే కాబట్టి ఈ సినిమా మనందరికీ నిజంగానే ఒక మంచి మెమరబుల్ ఫీల్ని కూడా తీసుకొస్తుంది. ఇంతకీ ఆ సినిమా ఏంటి, దాని కథ ఏంటి, అసలు ఈ సినిమాని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది, ఇలాంటి స్టోరీస్ అన్నీ కనుక మీరు అడిగితే ద వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఫ్రెండ్షిప్ డే. అసలు ఫ్రెండ్షిప్ డేకు ఉండేటువంటి స్పెషాలిటీ, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనేటువంటి మాటలు, అలాగే

0: ఏంటి, అసలు ఈ సినిమాని ఎందుకు సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది లాంటి స్టోరీస్ అన్నీ కనుక మీరు అడిగితే, ద వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ ఫ్రెండ్షిప్ డే. అసలు ఫ్రెండ్షిప్ డేకి ఉండేటువంటి స్పెషాలిటీ, ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ అ ఫ్రెండ్ ఇన్ డీడ్ అనేటువంటి మాటలు, అలాగే ఒక ఫ్రెండ్ కోసం ఏదైనా చెయ్యాలి అనిపించేటువంటి తపన, ఇవన్నీ మనకి ఎక్కడి నుండి వస్తాయి? ముందు ఒక ఫ్రెండ్ దొరకాలి కదా, అటువంటి క్వాలిటీస్ తనలో ఉండాలి. అంతేకాదు మన కోసం ఏదైనా చేసేటువంటి ఆ ఏమంటారు త్యాగం చేసేటువంటి మంచి హార్ట్ ఉండాలి. అప్పుడు డెఫినెట్లీ అటువంటి ఫ్రెండ్షిప్కి ఎవరైనా టేక్ అబౌ అని అంటారు కదా. సో అటువంటి ఫ్రెండ్షిప్ని అంత అద్భుతంగా స్క్రీన్ పైన యాక్ట్ చేసి చూపించినటువంటి యాక్టర్స్ మెగాస్టార్ చిరంజీవి గారు, అండ్ అలాగే మరి తనకి ఫ్రెండ్గా యాక్ట్ చేసిన విజయ్ కుమార్ గారు. ఎస్, మీ గెస్ కరెక్టే. స్నేహం కోసం సినిమాకి సంబంధించినటువంటి ఇంట్రెస్టింగ్ విశేషాలు అలా మాట్లాడుకుంటూ చక్కగా ఆ సినిమాలోని పాటలు ఇవాళ మనం వినబోతున్నాం అన్నమాట. ఎన్నిసార్లు చూసినా, ఎన్నిసార్లు ఏమంటారు ఆ పాటలు విన్నా మనకి ఒక గూస్ బమ్ ఫీలింగ్ వస్తుంది. అంటే ఆ పాటకు ఉండేటువంటి క్రేజీ థింగ్ అలాంటిది అన్నమాట. సో మరి ఆ సినిమాలోని పాటలు ఇవాళ మనం వింటున్నాం. అండ్ ఫస్ట్ అయితే మనం మను గారు, జయచందన్ గారు పాడినటువంటి అయ్యగారు అవునండి అనేటువంటి పాట విందాం. ఈ పాట కూడా చాలా బాగుంటుంది. అంటే స్టోరీతో పాటుగా రన్ అయ్యేటువంటి పాటల్లో, అంటే స్టోరీ ఆ స్టోరీకి కనెక్టెడ్ ఉండేటువంటి సాంగ్స్లో ఈ సాంగ్ చాలా సూపర్బ్గా అనిపిస్తుంది అనమాట. సో ఏఎం రత్నం గారు అంటే సినిమా తీసిన డైరెక్టరే, సో ఆయన రాసినటువంటి పాట, అండ్ ఎస్ఏ రాజ్ కుమార్ గారు దీన్ని కంపోజ్ చేశారు. విందాం మరి, స్టే ట్యూన్డ్.
1: నిన్ను ఎదురు తిరిగి మాట్లాడావంటే ఎరా, అడిసి చేసిన తప్పే కదా.
2: అవును, కొబ్బరి సెడ్యూస్ చేసిన ముచ్చట మన అమ్మాయి సైతే తప్పేంటి, చెప్పండి రా.
1: ఆగరా,
2: ఆగనండి,
1: ఆగమంటుంటే
2: ఆగనండి.
1: అయ్యా, నాటమాడే తెలియ తక్కువ.

వండర్ఫుల్ పాట విన్నాం కదా, మను గారు అండ్ జయచందన్ పాడినటువంటి పాట. అయితే ఏఎం రత్నం శ్రీ సూర్య బ్యానర్ పైన ప్రొడ్యూస్ చేసినటువంటి మూవీ ఇది, అండ్ కేఎస్ రవికుమార్ గారు డైరెక్ట్ చేసినటువంటి సినిమా. మెగాస్టార్ చిరంజీవి గారు డ్యూయల్ రోల్లో కనిపిస్తారు, అలాగే స్నేహానికి మారుపేరుగా ఉండేటువంటి రోల్ని అందులో ప్లే చేశారు, సింహాద్రి రోల్. అది చాలా చాలా హృదయంగా ఉంటుందన్నమాట. 1 జాన్ 1999లో రిలీజ్ అయినటువంటి సినిమా. స్నేహం కోసం కట్టుబడి, ఇచ్చిన మాట కోసం తన లైఫ్ని ఎలాగా త్యాగం చేశాడు, అండ్ ఆ చేసిన త్యాగం తనని ఎక్కడి వరకు తీసుకెళ్ళింది, ఇద్దరు ప్రాణ స్నేహితులు ఎంత ప్రేమగా ఉంటారు, ఒకరిపై ఒకరికి ఉన్నటువంటి ప్రేమ చివరికి అంటే సినిమా క్లైమాక్స్కి వచ్చే వరకు అది ఎలాగ ఎండ్ అయింది అనేటువంటి ఆ స్టోరీని కళ్ళకు కట్టినట్టుగా చూపించే విధంగా డైరెక్ట్ చేయడం జరిగింది రవికుమార్ గారు. అండ్ ఏఎం రత్నం గారు ది ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్, హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకంటే అటు తెలుగులోను అటు తమిళ్లోను సినిమా ప్రొడ్యూస్ చేయడమే కాకుండా చక్కగా పాటలు రాసి అది మనందరికీ బాగా కనెక్ట్ అయ్యేటువంటి విధంగా అండ్ స్టోరీని చక్కగా ఎలివేట్ చేస్తూ అండ్ ప్రతి సిచ్యువేషన్ని కూడా మనకు అర్థం అయ్యేటట్టు, సినిమాతో మనం ట్రావెల్ అయ్యేటట్టుగానే ఉండేటువంటి స్టోరీ, ఐ మీన్ పాటలు ఉంటాయన్నమాట ఇందులో. అండ్ ఎస్ఏ రాజ్కుమార్ గారి మ్యూజిక్ గురించి స్పెషల్గా చెప్పనక్కర్లేదు, ఎన్నో మెలడీస్ మనం తను ప్రొడ్యూస్ ఐ మీన్ సారీ డైరెక్ట్ చేసినటువంటి సినిమాలు చాలా చూస్తున్నాం, అండ్ అందులో ఈ సినిమా కూడా బెస్ట్ సినిమానే. ఇక మరొక పాట మీకోసం నేను వినిపించిపోతున్నాను, సౌమ్య పాడినటువంటి పాట గుండెల్లో గుబులు అనేటువంటి సాంగ్, స్టే ట్యూన్డ్. అండ్ ఈ పాట కూడా చాలా చాలా స్పెషల్గా ఉంటుంది, అండ్ ఈ పాటని రచించింది కూడా ఏఎం రత్నం గారే. స్టే ట్యూన్డ్.

ఫ్రెండ్షిప్లో చాలా రిచ్గా ఉన్నవాళ్ళు, పువర్గా ఉన్నవాళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేటువంటి స్టోరీస్, అలాగే వాటికి సంబంధించినటువంటి రియల్ లైఫ్ కథలు కూడా బోల్డ్ అని ఉన్నాయి. సో స్నేహానికి ఎప్పుడూ డబ్బు అడ్డం కాదు, త్యాగం చేయడంలో కూడా స్నేహం ఎప్పటికీ వెనకాడదు. అది ఈ సినిమాలో చూపించడానికి మెయిన్ పాయింట్గా తీసుకుని దాంతో సినిమా కథ అల్లినటువంటి తీరు మాత్రం నిజంగా చాలా చాలా బాగుంటుంది. అసలు మాటల కంటే కూడా కళ్ళు ఎక్కువ మాట్లాడేస్తాయి, కన్నీళ్ళు మాట్లాడుతూ ఉంటాయన్నమాట ఆ సినిమా చూసినంతసేపు కూడా. సో అటువంటి శిక్షణని అనుభవించినటువంటి స్నేహితుడి వ్యక్తిత్వం ఎంత గొప్పదో తెలియజేస్తుంది మూవీ. యాక్చువల్గా ఈ సినిమా ఫస్ట్ తమిళ్లో తీశారనమాట. తమిళ్లో నాట్ పుక్కగా అనేటువంటి టైటిల్తో ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమాకి డైరెక్టర్ మాత్రం తమిళ్లోనూ తెలుగులోనూ ఒకరే, రవికుమార్ గారు. అయితే ఫస్ట్ తమిళ్లో తీసిన తర్వాత ఇది చాలా సక్సెస్ అయిన తర్వాత తెలుగులో తీయడం జరిగింది. అయితే ఇందులో ఫ్రెండ్ క్యారెక్టర్ ఏదైతే చేశారో, పెద్దయ్య క్యారెక్టర్, అది తమిళ్లో కూడా విజయ్ కుమార్ గారే చేశారు, అండ్ తెలుగులో కూడా ఆయనే చేశారు. అంటే ఆయన ఆ సినిమాలో చేసినటువంటి రోల్ ఏదైతే ఉందో అందులో నటించలేదు, జీవించారు అనేది ఖచ్చితంగా సినిమా చూసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది. తమిళ్లో శరత్ కుమార్ గారు హీరోగా యాక్ట్ చేశారు, అండ్ మనకి తెలుగులో చిరంజీవి గారు కనిపిస్తారు. అండ్ చిరంజీవి గారు కూడా ఏమాత్రం తీసిపోకుండా ఆయన యాక్టింగ్ స్కిల్స్ మనకు తెలియను, వా సూపర్బ్ అనిపించేస్తాయి. సో సింహాద్రి క్యారెక్టర్, చిన్నయ్య క్యారెక్టర్ రెండు కూడా సూపర్బ్గా డ్యూయల్ రోల్లో అదరగొట్టేశారని అనిపించేశారనమాట. మరి ఇప్పుడు ఈ సినిమాలో నుండి బాలుగారు, సుజాత గారు ఆలపించినటువంటి జనక జనక జన అనేటువంటి పాట విందాం. భువన చంద్ర గారు రాసినటువంటి పాట ఇది. స్టే ట్యూన్డ్.

వండర్ఫుల్ పాట విన్నాం కదా, జనక్ జనక జన జన, సూపర్ డూపర్ సాంగ్. ఇక స్పెషల్ సాంగ్ గురించి మనం ఇంకా మాట్లాడుకోవాలి, మీసమున్న నేస్తమా అనేటువంటి పాట. ఆ పాటకి 100 out of 100 కాదు 100 కి 1000% 1000 marks ఇచ్చినా కూడా తక్కువే అనిపిస్తుంది. పాట పాడిన తీరు, అలాగే ఆ పాట రాసిన విధానం, దాన్ని కంపోజ్ చేసినటువంటి విధానం, అన్నింటికీ హ్యాట్స్ ఆఫ్. రాజేష్ గారి పాటను పాడడం జరిగింది, సీతారామ శాస్త్రి గారు దీనికి లిరిక్స్ అందించడం జరిగింది. ప్రతి మనిషికి ఉండేటువంటి ఫ్రెండ్, అంటే ఎవరైతే క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారో, ది బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారో, ఆ జెన్యున్ ఫ్రెండ్స్కి ఉండేటువంటి బేసిక్ క్వాలిటీస్, అంటే ఆ పాట వింటేనే మనకు అర్థమైపోతుంది అన్నమాట. అంత అందంగా, అంత అద్భుతంగా, అద్దినట్టుగా రాయబడ్డాయన్నమాట ఆ పాటలోని ప్రతి అక్షరాలు కూడా. ఆ పదాల బాణీలు, అక్షరాలు, ఇవే ఆ పాటకి ప్రాణం అనేలాగా అనిపిస్తుంది అన్నమాట. స్నేహానికి చలికాడ, దోస్తీకి సరిజోడ, ఏళ్ళెదిగిన పసివాడ, ఎన్నటికీ నేను వీడ అని చెప్పడం నిజంగానే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. అంటే జనరల్గా ఫ్రెండ్స్లో ఉండేటువంటి ఆ అలకలు, కోపాలు, చెప్పినప్పుడు వినలేదు అనేటువంటి కొంచెం మొండి ధోరణి, ఇవన్నీ కూడా పాటలో కనిపిస్తాయి, వినిపిస్తాయి. పిక్చరైజేషన్కి సమానంగా పాట వస్తూ ఉంటుంది. సో అది వింటున్నప్పుడు తెలియకుండానే మన కళ్ళు కూడా చెమరుస్తాయి, హ్యాపీగా ఫీల్ అవుతాం. మన ఫ్రెండ్స్తో కూడా దాన్ని, ఆ పాటని కంపేర్ చేసుకుంటూ ఉంటాం కదా. మీరు కూడా ఈ పని చేసే ఉంటారు. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చేసుకోండి, మీకోసం ఈ పాట ఇప్పుడు నేను వినిపించేస్తున్నాను. స్టే ట్యూన్డ్.

అద్భుతమైన పాట విన్నాం కదా. సో మీరందరూ కూడా ఈ పాటకి ఎంత బాగా కనెక్ట్ అయ్యారో వచ్చిన మెసేజెస్ త్రూ తెలుస్తుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్. మేము కూడా మా లైఫ్లో ఇలాగే కనెక్ట్ అయ్యి ఉన్నాము అండ్ ఇప్పటికీ కూడా మా ఫ్రెండ్షిప్ అలాగే ఉంది అంటూ ఒక్కొక్కరు 10 ఇయర్స్, 20 ఇయర్స్, 15 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఒకవైపు ఇలాగా సాంగ్ ప్లే చేస్తూనే నేను ఆ మెసేజెస్ అన్నీ కూడా చదువుతున్నాను. అండ్ సో నైస్ ఆఫ్ దాట్. అండ్ ఇలాంటి ఒక ఫ్రెండ్షిప్ని ఇంత అద్భుతంగా మెయింటైన్ చేస్తూ వస్తున్న అందరికీ కూడా వన్స్ అగైన్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. ఇక మిగిలిపోయినటువంటి లాస్ట్ సాంగ్, ఉదిత్ నారాయణ్ అండ్ కవితా కృష్ణమూర్తి గారు పాడినటువంటి పాట కైకలూరి కన్నెపిల్ల. ఈ పాట కూడా భలేగా ఉంటుంది, మంచి ఫోక్ బీట్తో, మాస్ నంబర్ అండ్ చిన్నపాటి స్టెప్స్ వేయాలి అనిపించేటువంటి పాటే. వేటూరి గారు రచించినటువంటి ఈ పాటకి యాజ్ యూజువల్ ఎస్ఏ రాజ్కుమార్ గారి మ్యూజిక్ అండ్ ఆ పదజాలం అయితే నిజంగానే పొంగి పొరలిందని చెప్పచ్చు, నో డౌట్. అంటే తన నాలెడ్జ్, అంటే పాట మధ్యలో యూజ్ చేసేటువంటి పదాలకి ఒక స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది వేటూరి గారు రాసేటువంటి పాటలకి. మనసే అరేబియా, ఎడారి ఎండై, నడుమే నైజీరియా నాట్యము చేసే. సో ఇక్కడ ప్లేస్కి సంబంధించినటువంటి పదాలని తీసుకొని ఆ ప్లేస్ని పాట ఒక లవ్ సాంగ్లో ఇంక్లూడ్ చేసి రాసినటువంటి టాలెంట్ నిజంగా ఎంత ఇంపుగా ఉందో కదా అన్నట్టుగా అనిపిస్తుంది. సో ఎంతమందికి కైకలూరి పాట ఇష్టం ఒకసారి హైఫై కొట్టేసేయండి. వాట్సాప్లో యూ డూ మెసేజ్ మీ 0402324082 నెంబర్కి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, స్నేహం కోసం సినిమాలోని ఈ పాట మీకోసం వినిపించేస్తున్నా. స్టే ట్యూన్డ్. ఏకచిత్ర గీతాలు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతిలో. తరతరాల తరగని ఆనందం అలరించి సంపూర్ణ వినోదం.

0: మీరింతవరకు ఏకచిత్ర గీతాలు విన్నారు. స్టే ట్యూన్డ్.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

బాలుగారు చిత్ర గారు ఆలపించినటువంటి వండర్ఫుల్ పాట మాయబజార్ చిత్రంలో నుంచి విన్నారు కదా. ఇక తర్వాత మనం వినబోయేటువంటి పాట చింతకాయల రవి సినిమాలో నుండి రాజేష్ అలాగే శ్రేయా ఘోషల్ పాడినటువంటి ఈ వండర్ఫుల్ సాంగ్. ఎంజాయ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్ర నిలయంలో సమయం 9:15. ఇప్పుడు ఉర్దూలో వార్తలు వింటారు. అలాగే 9:30 ముంబై నుండి రిలే కూడా వింటారు. తిరిగి 10:00 నాటి మేటి సినీ గీతమాలిక మధురిమ కార్యక్రమంలో కలుసుకుందాం.
1: सबसे पहले इस वक्त की सुर्खियां। वजीराजम नरेंद्र मोदी ने नशीले मादों की रोकथाम की 100 हफ्ते की

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి అలవరసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. వింటే భారతం వినాలి, తింటే గారెలు తినాలి. నిజమే, తెలిసిన కథే అయినా రుచి అయినా రెండూ ప్రత్యేకమే. కౌరవ పాండవులకు జన్మనించే స్పర్ధ, ముందు పుట్టిన వారు యువరాజు అవుతారు కనుక కుంతికి ధర్మరాజు ముందు పుట్టగానే అసూయతో తన గర్భ విచ్ఛేదం చేసుకోవటం, వ్యాసుడు సంరక్షించటం, ఈ కథంతా ఈ తొలి తరంగ గీతంలో కలకాలం నిలిచేలా అందించారు ఈ పాటలో. బాలభారతం చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన ఆరుద్ర గేయం, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

ప్రేమతో ఆమె దోబూచులాడుతుంటే అతను ఆటలో గప్చిప్పంటూ మాయమై ఏ పొదలో గాలించినా తాను కనబడనని, అలల తళతళలో వెతికచూచినా తాను ఉండనని, ఇలా మాయం అవటానికి కారణం దోబూచులు అని ఇలా చెప్పేస్తూ హృదయాన్ని అర్పించిన తర్వాతే తాను ఎదురవుతానంటూ ఆటల పాటల నేపథ్యంలో తమ ప్రేమ పొంగుల్ను అందించిన రచయిత గీతం. ఇల్లరికి చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట, శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీశ్రీ రచన, టి చలపతిరావు సంగీతం.

మేఘమాలికలు, మెరుపు తారకలు వాటి మెరుపుల్ని తాను స్వయంగా మార్చుకుని మదిని దోచిన నచ్చెలి కోసం వెలుగెత్తి పిలిస్తే అంత ఆరాటం ఎందుకు, చెంతనే నేను లేనా అంటూ వలపు విసిరి పువ్వుల చిరునవ్వు హరివిల్లులని అనురాగ రాగమాలికలను ప్రేమ మాధుర్యాన్ని సుస్వర సంగీతంలో వినిపించిన గీతం. మదన కామరాజు కథ చిత్రంలో పివి శ్రీనివాస్ పాడిన పాట. కృష్ణమూర్తిరాజు రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

0: దోచుకునేవారు, దిగమింగేవారు ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలంటూ, తినబోతున్న పిల్లి నుంచి తప్పించుకునేందుకు ఎలుక దాగుడుమూతలాడుకోవాల్సిన అవసరం ఎలాగూ ఉంటుందని ఆ సందర్భాన్ని హాస్యంగా వాడుకుంటూ పాటగా అందిస్తే ఈ పాట అవుతుంది. బండరాముడి చిత్రంలో పిఠాపురం పాడిన పాట. ఆత్రేయ రచన, సుసర్ల దక్షిణామూర్తి సంగీతం.
1: దాగుడుమూతి దండకోరు పిల్లి వచ్చే ఎక్కడ కోరి ఎక్కడ దొంగలు అక్కడ కప్పు

0: చెప్పాడు దొంగలు అక్కడే గపు చెప్పు గపు చెప్పు గపు చెప్పు ఓ చెప్పు గపు చెప్పు గపు చెప్పు గపు డాక్టర్ ముచ్చి కళ్ళ కోరు పిల్లి వచ్చే ఎలుక కోరి ఎక్కడ దొంగలు అక్కడ గప్చు.
1: ఎర్రని తామరలతో భ్రమర నాదాలతో తెల్లని ఇసుక మేటల మధ్య నల్లని యమునా తీరం, ఆపై మురళిగానం ఆ ఊహే భూమిలో స్వర్గాన్ని గుర్తుచేస్తుంది. ఆ వేణుగానానికి చిగురిని తొడుక్కున్న మూడుల వైనాన్ని హమీర్ కళ్యాణీ రాగఛాయలలో స్వరవిన్యాస గీతకాలహరులుగా ఈ పాట సాగిపోతుంది. భక్త జయదేవ చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట, సీనియర్ సముద్రాల రచన, ఎస్ రాజేశ్వరరావు సంగీతం.

చూపులో చెలిపితనంలో, నవ్వు పెదవుల మొలకలలో, పలకరించే వెన్నెలలో అందముండి ఆశపెట్టి సిగ్గుపడటం దేనికని, జరిగిపోయిన నిన్నను మరిచిపొమ్మని, రేపు ఎక్కడో తెలియదని, నేటి సుఖమే తలుచుకుని పలకరించమని మధుర గాయకుని గళంలో. గూఢచారి 116లో ఘంటసాల వెంకటేశ్వరరావు పాడిన పాట, ఆరుద్ర రచన, టి. చలపతిరావు సంగీతం.

ఏ పువ్వు మకరందం ఏ తుమ్మెదకో ముందే రాసే ఉంటుంది. ఏ చెనుకు ఎక్కడ జారి ఏ చెగురు కావాలో ముందే తెలిసి ఉంటుంది. దాసోహం అన్న అందానికి బంధం బందీ అవుతుందని, గుండె లోతుల్లోంచి వచ్చిన రాగం ఏదో గీతంగా మారుతుందని, పరువపు ప్రణయంలో స్వప్న స్వర్గాలలో తనువుల మురిపాలలో మేనుదాహాలలో శృంగార లీలల్లో కనుల రంగేళిలో కళలకు విలువలనిస్తూ లిఖించిన కావ్యగీతికి గాయనగళం మధురములు పొలికిస్తే ఈ పాట. నిరీక్షణ చిత్రంలో ఎస్ జానకి పాడిన పాట. ఆచార్య ఆత్రేయ రచన. ఇళయరాజా సంగీతం.

వాగంతా తేనెతో నిండి అందులో మల్లెపూలు తేలితే అవి తామే అని, గాలిలో తేలి రెండు మబ్బు తొనకలమై తేలిపోయి సాగిపోదామని, సిగ్గులో ఎరిపెక్కిన బుగ్గలో మతిపోయిన మిసిమి వయసులో తాపాలు వేడెక్కిన గుండెల్లో చలియెండలు కాచుకుంటూ మనసు ఆకాశం అంత ఎత్తుకెదిగితే అందులో జాబిల్లి వెన్నెలలా ఉండిపోదామని, పువ్వుల ముద్దుల్ని కుసుమ కళ్యాణాల్ని కలబోసి గిలిగింతల యుగళగీతగా పాడితే ఈ పాట. అభిలాషి చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. వేటూరి సుందరామూర్తి రచన, ఇళయరాజా సంగీతం.

అంతకుముందు ఆ తర్వాత అన్నట్టుంటుంది మగవాళ్ల వ్యవహారం. పెళ్లికి ముందు వెంటపడి మరీ తిరిగి, పెళ్లి కాగానే మూత ముడుచుకుంటారని, ఆమంటే ఆడవాళ్లు చూపించే కోపతాపాలకు అది ప్రతిక్రియ అని ఇతను మాటిమాటికి గిల్లికజ్జాలు పెట్టుకుంటే ఇంతేనంటూ సంవాదంగా ప్రబోధంగా సాగిపోయే యుగళగీతి. అక్కా చెల్లెళ్ళు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు పి సుశీల పాడిన పాట, ఆర్ద్ర రచన పెంజాల సంగీతం.

దూరం బాధని చేరువ హాయిని ఇస్తుందని ప్రేసీప్రియులకు బాగా తెలుసు. చెరువులో హృదయాల ఊయిళ్లలో ఆనంద డోలికలలో ఊగుతూ తూగుతూ పేరు పలికితేనే కలవరింతగా, కనుల ముందు ఉన్న రూపం పులకరింతగా, సన్నిధి పెన్నిధిలో మురిపాల క్షణాల్లో మరులుగొలిపే యుగళగీతి ఈ పాట. పూజా చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, వాణి జయరాం పాడిన పాట, దాశరథి రచన, రాజన్ నాగేంద్ర సంగీతం.

ఓ చల్లని వేళ మనసు ఆనంద డోలికల్లో తూలే వేళ ఆ ఆనందాన్ని మరింత పెంచేందుకోసం కలికి చిలకని నవ్వులతో చేరరమ్మంటూ పిలిస్తే ఆ కొమ్మ తన గూడు కొమ్మల్లో ఉందని ఎలా వస్తాను అని అంటే తన గుండెను గూడు చేసి దాచుకుంటాను అని అంటూ సెలయేటి గలగలల్లో జలకన్య అందాలని ప్రకృతి ప్రణయాన్ని కలబోసి గీతిగా రంగరిస్తే ఈ పాట. కలిసొచ్చిన అదృష్టం చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట. డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, టివి రాజు సంగీతం.

లాలిత్య లాళంలో శుభరాత్రి గీతం, పెద్దరికాళి చిత్రంలో రావు బాలసరస్వతీదేవి పాడిన పాట, కొసరాజు రచన, మాస్టర్ వేణు సంగీతం.

హృదయం భారమైనప్పుడు స్నేహంతో వచ్చే సుతారవిన సుగంధపు మాధుర్యం బాధని మరిపింపచేసి మనుషుల్ని మురిపింపచేస్తుంది. భారం తగ్గాలంటే ఆ స్నేహం అపురూపమై ఉండాలి, అంతరంగంలో ఉండుండాలి. అలాగే ఆ ప్రేమ నిలవాలంటే ఏ పూర్వజన్మ సుకృతమో ఉండాలని, అలా అందని ఆనందాన్ని, దగ్గరలోని దూరపుతనాన్ని, దూరంలోని దగ్గరతనాన్ని ఊహిస్తూ అంతులేని ఆకాశంలో నీలాల రంగుల్లో కలిసి కరిగి పాటగా జాలువారిన మాటలన్నింటినీ ప్రోధి చేసుకుని ఈ పూట ఈ పాటగా నే పాడతానంటున్న పాట బావామరదళ్ళు చిత్రంలో ఘంటసాల

తెరిచిన కనులు నిదురు పరదాళలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన. మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు. ఇక ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. మళ్ళీ రేపు ఉదయం 5:53 మా ఎఫ్ఎం 102.8 MHz పై మా ప్రభాత ప్రసారాలు ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం, శుభరాత్రి, జై హింద్.